సర్వత్ర సర్వమత సమ్మత చిత్ర చిహ్నౌ శ్రీ శిరిడి సాయి చరణౌ శరణం ప్రపద్యే. నిత్యం విశిష్య శరణాగత పాలనాఖ్య సత్కార్య సంతతి సమాహిత శక్తియుక్తౌ.

సకల సమ్మత శాంతి సౌధౌ విజ్ఞాన దాన విధి విస్తృత విశ్వవేదౌ సంకీర్తనామృత రసైక పిపాసితౌ హి శ్రీ శిరిడి సాయి

కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ జుత్తుతోటి ఉరిపోసుకోవడానికి సిద్ధపడింది. ఆ సమయంలో తల్లికి కొన్ని శుభ నిమిత్తములు కనపడ్డాయి, ఇతపూర్వం కూడా కనపడ్డాయి, త్రిజట చెప్పింది, ఇప్పుడు మళ్లీ కనపడ్డాయి. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆవిడ ఎడమ కన్ను అదిరింది. మహర్షి హనుమ నేత్రాల్లోంచి చూస్తున్నారు రామాయణ కావ్యాన్ని. ఆవిడ ఎడమ కన్ను అదిరిందని చెప్పరు, ఆవిడ ఎడమ కన్ను అదిరితే పద్మపలాసాక్షి కదా ఆవిడ, ఆవిడ పద్మము ఎలా ఉంటుందో ఆవిడ యొక్క కన్ను అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, బాగా నీటితో నిండి ఒక సరోవరం ఉంది, దాని మీద ఒక తామర పువ్వు అరవిరిసి ఉంది. ఇప్పుడు నీటి మీద తామర పువ్వు ఉంది అంటే నీటిలో కార ఉంది అని గుర్తే కదా. ఆ కార కొద్దిగా పైకొచ్చి పైకొచ్చిన ఆ కార మీద పువ్వు ఉంటుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కాడ దగ్గరికి నీటి లోపల ఒక చేప వెళ్ళి నిలబడింది. చేప నిలబడినప్పుడు తోక ఎక్కువ ఊపదు, మళ్ళీ ప్రయాణం మొదలెట్టగానే తోకిలా అంటుంది. తామర కాడ పక్కకెళ్ళి చేప నిలబడింది, మళ్ళీ ఆ చేప తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మీకు తామర పువ్వు కనపడుతుంది కానీ నీటిలో ఒక చేప వెళ్ళి కాడ పక్కన నిలబడడం మీకు కనపడదు, అది

0: మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడము మీకు కనపడదు. కానీ మళ్ళీ విడుతూ విడుతూ ఏం చేసిందంటే ఇలా అంది, అంటే తోక వెళ్ళి తామర కాడకి తగిలింది. ఇప్పుడు ఆ కాడ కొద్దిగా నీళ్లలో ఇలా కదిలింది, ఇలా కదిలితే పైనున్న కాడ కూడా కొద్దిగా ఇలా కదిలింది, కదిలితే దాని మీద ఉన్న పువ్వు ఇలా కదిలింది. ఇలా పువ్వు కదిలితే ఎంత బాగా ఉంటుందో అమ్మవారి ఎడం కన్ను అంత బాగా కదిలింది. తస్యాశుభం వామమరాళ పక్షమ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆ తెల్లటి నల్లటి గుడ్డు అంతో కూడినటువంటి ఆ కను అందమైనటువంటి వంగిన కనురెప్ప కలిగినటువంటి అమ్మవారి వామనేత్రం అంటే ఎడమ కన్ను అంత అందంగా కదిలింది. అలాగే ఏనుగు యొక్క తుండం ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారి యొక్క ఎడమ తొడ కూడా అదిరింది, ఎడమ భుజం అదిరింది. ఆమె యొక్క చీర కొద్దిగా కిందకి జారింది. అలా జారితే శకున శాస్త్ర రీత్యా ఆమె తొందరలో భర్తృ సమాగమాన్ని పొందుతోంది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు నాలుగు శుభశకునములు ఆవిడికి కనపడ్డాయి. సావీత శోకా వ్యపనీత తండ్రి శాంతజ్వరాహర్ష వివృద్ధ సత్వ అశోభతార్యా వదనేన శుక్లే శీతాంశున రాత్రి రివోదితేచ. ఆ తల్లి ఆకాశంలో చంద్రుడు శుక్లపక్షంలో అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అలా ఆవిడ తన శోకమును ఆందోళను మనస్తాపమును పోగొట్టుకున్నదై ఈ కనపడినటువంటి శకునముల చేత ఆవిడ సుఖమును శాంతిని పొందినది. ఈ సమయంలో పైన కూర్చున్న ఆయనకి ఏం కనపడుతోంది? బాహ్యంలో ఉన్న కదలికలే కనపడతాయి. ఆవిడ లోపల ఏమనుకుంటోంది అన్నది ఆయన గ్రహిస్తున్నారు, కానీ ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆయన గ్రహించలేదు. అకస్మాత్తుగా ఆమె ఒక్కసారి లేచింది, లేచి తన జుట్టు కంఠానికి ఉరి వేసుకుని ప్రాణాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడతాను. అప్పుడు హనుమ మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో ఎందుకో తెలుసా అండి? ఏం చెయ్యాలి? ఒక్క రెండు నిమిషాలు ఆలస్యం అయిందనుకోండి, వేలాడిపోతే చెట్టుకి. తను వచ్చిన పని ఏమిటి? ఇప్పుడు ఏం చెయ్యాలి తను? దాన్ని మహర్షి ఒక సర్గలో చేశారు. ఆయనకి కలిగిన సంకల్ప వికల్పములను సంకల్ప వికల్పములు మనస్సు బుద్ధి నిర్ణయం చెయ్యాలి. ఆయన బుద్ధిమతాం వరిష్టం. ఇన్ని ఆలోచనలు ప్రవహిస్తే ఇప్పుడు నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయం ఏ సామాన్యమైన నిర్ణయం కాదది. ఆ నిర్ణయం మీద తన బ్రతుకు, సీతమ్మ బ్రతుకు, రామచంద్రమూర్తి బ్రతుకు, వానరుల బ్రతుకు, కోసల దేశపు యొక్క బ్రతుకు, ఇక్ష్వాకు వంశం యొక్క బ్రతుకు ఆధారపడున్నాయి. కాబట్టి మహర్షి అంటారు, తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః సమాశ్వాసయితుం భార్యాం ప్రతిదర్శన కాంక్షిణీం అదృష్ట దుఃఖాం దుఃఖార్తాం దుఃఖస్యాంతమగచ్చతీం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్ గతేహి మయి తత్రేయం రాజపుత్రీ యశస్విని పరిత్రాణమవిందంతి జానకీ జీవితం త్యజేత్ ఇది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానామాం సీతా భీతా భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణం అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాంతయితుం శక్యా నాణ్యధేయమనిందిత సేయమాలోక్యమే రూపం జానకీ భాషితం తథా రక్షోభిస్త్రాసితా పూర్వం భూయస్త్రాసం గమిష్యతి జానానామాం విశాలాక్షై రావణం కామరూపిణం సీతాయా చ కృతే శబ్దే సహసా రాక్షసీగణ నానాప్రహరణో ఘోరః సమేయాదంత కోపమః అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే కశ్చి నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞస్స సంశయం ప్రాణత్యాగశ్చ వైదేహ్య భవేత్
1: భవేదనభిభాషణే ఏష దోషో మహాన్ హి స్యాత్ మమ సీతాభిభాషణే భూతాశ్చార్థా వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమ సూర్యోదయే యథా అర్ధానర్ధాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః న వినశ్యేత్

ಕಾರ್ಯಂ ವೈಕ್ಲವ್ಯಂ ನ ಕಥಂ ಭವೇತ್ ಲಂಘನಂಚ ಸಮುದ್ರಸ್ಯ ಕಥಂನು ನ ವೃಥಾ ಭವೇತ್ ರಾಮಮಕ್ಲಿಷ್ಟ ಕರ್ಮಾಣಾಂ ಸ್ವಬಂಧುಮನುಕೀರ್ತಯನ್ ನೈನಾಮುದ್ವೇಜಯಿಷ್ಯಾಮಿ ತದ್ಬಂಧು ಗತಮಾನಸಾಂ ಇಕ್ಷ್ವಾಕೂಣಾಂ ವರಿಷ್ಠಸ್ಯ ರಾಮಸ್ಯ ವಿದಿತತ್ಮನಃ ಶುಭಾನಿ ಧರ್ಮಯುಕ್ತಾನಿ ಪ್ರವಚಾನಿ ಸಮರ್ಪಯನ್ ಶ್ರಾವಯಿಷ್ಯಾಮಿ ಸರ್ವಾಣಿ ಮಧುರಾಂ ಪ್ರಭ್ರುವಂಗಿರಂ ಶ್ರದ್ಧಾಸ್ಯತಿ ಯಥಾ ಹೀಯಂ ತಥಾ ಸರ್ವಂ ಸಮಾದಧೆ ಏವಂ ಬಹುವಿಧಾಂ ಚಿಂತಾಂ ಚಿಂತಯಿತ್ವಾ ಮಹಾಮತಿಃ ಸಂಸರ್ವೇ ಮಧುರಂ ವಾಕ್ಯಂ ವೈದೇಹ್ಯ ವ್ಯಜಹಾರಃ. ಅಂತ ಎನ್ನಿ ಆಲೋಚನೆಗಳು ದುರ್ಲಿಪೋಯೋ ಚೂಡಣ್ಣ. ಆಯ್ನಕ್ಕೆ నేను ఇంత దూరం వచ్చి చెట్టు మీద కూర్చున్నాను, 100 యోజనముల సముద్రాన్ని గడచి లంకాపట్టణంలో ప్రవేశించాలి అంటే అది సాధ్యం కాదు అని దక్షిణ దిక్కుకొచ్చినటువంటి కొన్ని వేల వానరములు దాటలేక ఉత్తర తీరంలో ఉండిపోయాయి. నన్ను నమ్మి వాళ్ళు పంపించారు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పేటటువంటి శుభవార్తను బట్టి ఆ వానరుల యొక్క బ్రతుకు నిర్ణయింపబడి ఉంది. ఇంత దూరం వచ్చి నేను సీతమ్మ దర్శనం చేశాను. ఇంత దూరము వచ్చి సీతమ్మ దర్శనం చేసిన వాణ్ణి ఆవిడ ఉరిపోసుకుంటున్నప్పుడు మాట్లాడకుండా ఊరుకుని సీతమ్మని దర్శించాను, కానీ ఆవిడ ఉరిపోసుకుందని నేను వెనక్కి వెళ్లి చెప్తే రాముడు బతకడు, లక్ష్మణుడు బతకడు, భరతశత్రుంగులు బతకరు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, ఇక్ష్వాకు వంశం, వానర వంశం రెండు నశిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉండకూడదు. నేను ఈవిడికి ఉపశాంతి కల్పించాలి, మాట్లాడాలి. ఒకవేళ నేను మాట్లాడదామంటే సంస్కృతంలో బ్రాహ్మణుడిలా మాట్లాడితే ఒక వానరమేమి సంస్కృతంలో మాట్లాడడమేమి అని అనుమానపడుతుంది. సామాన్యమైన మనుష్య భాషలో మాట్లాడదామంటే ఇక్కడ ఉండేటటువంటి మిగిలిన రాక్షసి స్త్రీలు వింటారు. విన్న తరువాత ఒక కోతి మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది అని అనుమానం వచ్చి, నేను సీతమ్మ వంక చూస్తున్నానని, సీతమ్మ నా వంక చూస్తోందని వాళ్ళు అనుమానపడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత జయాపజయములు, విధి నిర్ణీతములు. నేను సముద్రాన్ని దాటవచ్చు, దాటలేకపోవచ్చు. నేను తిరిగి వెళ్ళవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. నిగ్రహింపబడవచ్చు, నిగ్రహింపబడకపోవచ్చు. కానీ రామకార్యం చెడిపోవచ్చు, సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చెదిరిపోవచ్చు. అప్పుడు నేను వచ్చి వెళ్ళిన కార్యం ఎలా జరుగుతుంది? మళ్ళీ సీతమ్మని తీసుకెళ్లి ఎవరికీ కనపడనంత గుప్తమైన ప్రదేశంలో వీడు దాచవచ్చు. నేను ఇన్నిటిని అధిగమించి ముందు ఈ తల్లి ఉరిపోసుకున్నది ఉరిని వదులు చేసుకుని ప్రాణములతో నిలబడాలంటే, మళ్ళీ ఈవిడికి శరీర స్పృహ కలగాలంటే, బ్రతకాలన్న ఆశ చిగురించాలంటే నేనేం చెప్పాలని ఆలోచించాను. నేను చెప్పేది ఏదో చెప్పడం కాకూడదు. ఏది చెప్తే ఆవిడికి సంతోషం కలుగుతుందో, ఏది చెప్తే ఆవిడ వింటుందో, ఏది చెప్తే ఆవిడ ప్రీతి చెందుతుందో, ఏది వింటే ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలుగుతుందో ఆ రామనామం చెప్పాలి, ఆ రామకథ చెప్పాలి. రామకథ చచ్చిపోయే వాళ్ళని బతికిస్తుంది. ప్రత్యేకించి సీతమ్మ తల్లి అంత ప్రీతి పొందుతుంది. కాబట్టి నేను రామకథే చెప్తాననుకున్నారు అని, రాజా దశరథౌ నామరథ కుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. మళ్ళీ రామకథని ప్రారంభించారు. సుందరకాండ బలమంతా రామకథాబలమే. ఒక్క చోట చెప్పినట్టు ఇంకొక చోట చెప్పరు, అంటే కథని మార్చేస్తారని కాదు, ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటూ ఉంటారు అని మొదలుపెట్టారు. ఒకనకొకప్పుడు మహానుభావుడు, పుణ్యమైనటువంటి వర్తన కలిగిన వాడు, రుజుస్వభావము కలిగినటువంటి వాడు, అనేక పుణ్యకార్యములు చేసినవాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు, కొన్ని లక్షల ఏనుగులు, గుర్రములు సంపదగా కలిగినవాడు, కోసల రాజ్యములు పరిపాలించిన వాడైన దశరథ మహారాజు గారికి కలిగిన 4 పుత్రులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని ఆయన ఆజ్ఞాపించిన విధంగా 14 సంవత్సరముల దండకారణ్యంలో వసించడం కోసం భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యమాసానికి వచ్చి 14,000 మంది కరదూషణాదులను సంహరించి జనస్థానంలో ఉండగా రాక్షస సంహారం చేశాడని మనసులో కోపం పెట్టుకున్నటువంటి రావణాసురుడు మారీచుడనబడేటటువంటి రాక్షసుని ప్రేరేపించి ఒక మాయామృగ రూపంలో పంపించి సీతమ్మని లోభపెట్టి రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని అపహరించి తెచ్చి ఈ లంకాపట్టణంలో బంధించి ఉంచాడు. ఆ తల్లిని అన్వేషించడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకి వానరులను పంపగా దక్షిణ దిక్కునికి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరులు సముద్రాన్ని దాటలేక ఉత్తర దిక్కున ఉండిపోతే, నేను 100 యోజనముల సముద్రమును గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దక్షిణ దిక్కున ఈ లంకాపట్టణంలో శింశుపావృక్షం మీద కూర్చుని ఈ చెట్టు కింద కూర్చున్న సీతమ్మ ఎటువంటి అలంకారంతో, ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి ప్రభావంతో ఉంటుందని రామచంద్రమూర్తి చేత నాకు చెప్పబడిందో, యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ, అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అని ఆగిపోయారు.

0: ఇది తల్లికి తెలుసున్న కథే. కానీ అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అనేటప్పటికీ ఆవిడకి ఒక్కసారి జీవితం మీద ఆశ కలిగింది. ఆ తల్లి వెంటనే ఆనందపడిపోయి నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాహ ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమును స్మరంతి. ఆవిడ వెంటనే రామచంద్రమూర్తిని మనసులో తలుచుకుని పరమానంద భరితురాలైపోయింది. 10 నెలల తర్వాత రామకథ వినపడింది. 10 నెలల తర్వాత రామచంద్రమూర్తి యొక్క నామం వినపడింది. ఎవడు రాయి మహానుభావుడు రామచంద్రమూర్తి కథ చెప్పినవాడు అని అన్ని దిక్కులకి పరికించి చూసింది. ఒక్కసారి ఆవిడ 4 దిక్కులకి చూసి కింద చూసి పైకి చూసింది. సాతిర్యగూర్త్యంచ తథాప్యధస్తాత్ నిరీక్షమానా తమ చింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతే రమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్తం. ఉదయాద్రి మీద వెలిగేటటువంటి బాలభానుడెలా ఉంటాడో అటువంటి ప్రకాశంతో మహాబుద్ధిశాలి సుగ్రీవుని సచివుడు బంగారు కన్నులతో మెరిసిపోతున్నవాడు పిల్లి పిల్లంత ఉన్నవాడు తతశాకాంతరేలీనం దృష్ట్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం తెల్లటి బట్టలు కట్టుకున్నవాడు పగడాల ముద్దలాంటి మూతితో ఉన్నవాడు ఆకులలోంచి తొంగి చూస్తున్నవాడు ఉదయభానుళ్ళ వెలిగిపోతున్నవాడైనటువంటి ఆ చిన్ని హనుమ యొక్క స్వరూపాన్ని తల్లి ఒక్కసారి చూసి ఆశ్చర్యమునకు లోనైంది. సీతమ్మ తల్లి హనుమని దర్శించినటువంటి ఘట్టం ఏదుందో దీన్ని సిద్ధి సర్గ అని పిలుస్తారు పెద్దలు. ఇది విన్నంత మాత్రం చేత సీతారామచంద్ర ప్రభువు యొక్క హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేను మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను, మీరు ఆ నీరాజనాన్ని తీసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం ఇస్తే కానీ మళ్ళీ చెప్పకూడదు అని చక్కగా నీరాజనం ఇస్తూ ఉంటారు. మనమందరం కూడా శ్రీరామదూతం శిరస నమామి అదొక్కసారి చెప్దాం. నేను మకుటం చెప్తాను, మీ అందరూ ఆ మాట చెప్పండి. స్వర్ణ పింగళభ స్వర నేత్రయుగలం చలిత మకర కుండల గంట భాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణి శతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంభోజ దశశత భాను వాల్మీకి కృత కావ్య వరసరోహంసం రామలావాణ్యభ్ర రాగమయూరం రామచంద్రపాద రాజీవ మధుపం శ్రీరామ సుగ్రీవ సల్లోలా సఖ్యోల్లాసం రామచంద్రదత్త రమణీయ భూషం సీతానివేదిత శ్రీరామకుశలం. ఓ, ఇవాళ మనం గొప్ప సిద్ధి సర్గ విన్నాం. చాలా సంతోషం, అందరూ ఆ నీరాజనాన్ని స్వీకరించండి.
1: జయ శ్రీమద్ రమణ గోవింద జయ శ్రీరామ్
0: సీతారామచంద్ర ప్రభువుకి హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి హరి ఓం. తతశాఖాంతరేలీనం దృష్ట్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం. మెరిసిపోతున్నటువంటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి పోత పోసినటువంటి బంగారంలా ఉన్న శరీరంతో తెల్లటి బట్టలు కట్టుకున్నవాడై హనుమకెప్పుడు తెల్లటి వస్త్రములు కట్టాలి. కాబట్టి ఆ మిరిసిపోతున్న బంగారు నేత్రములతో ఉన్న హనుమని తల్లి చూసింది. సాదదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం పుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరేక్షణం సాధ దృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదవస్థితం మైథిలీ చింతయామాస విస్మయం పరమంగత. ఆ తల్లి పుష్పించినటువంటి అశోక వృక్షానికి ఉన్న పుష్పం ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ హనుమ యొక్క స్వరూపాన్ని చూసి ఆ తల్లి ఒక్కసారి విస్మయానికి లోనైపోయింది. ఏమిటి నాకేమిటి, కోతి కనపడ్డం ఏమిటి అని ఆశ్చర్యపోయింది. అహో భీమవిదం రూపం వనరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ మమోహస విలలాప భృశం సీత కరుణం భయమోహిత రామ రామేతి దుఃఖార్త లక్ష్మణీతి చ భామిని రురోద బహుదా సీత మందం మంద

0: స్వరాసతి సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయమితి భామిని. ఆ తల్లి ఒక్కసారి ఆ భీమరూపుడైనటువంటి ఆ హనుమని చూసి చాలా విస్మయాన్ని పొందినది. ఇటువంటి కోతి నాకు కనపడింది, స్వప్నంలో కోతి కనపడకూడదు, దుర్నిమిత్తం అంటారు, కాబట్టి నాకు కలలో కోతి కనపడింది. కనపడినటువంటి కోతి నాకు ఇటువంటి రామకథ చెప్పింది కానీ అని ఆ తల్లి అనుకుంటోంది. స్వప్నేమయే స్వప్నేమయాయాం వికృతోద్యదర్ష్ట శాఖా మృగాశాస్త్రగణైర్నిషిద్ధ స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః. కలలో కోతి కనపడకూడదంటారు కానీ కోతి కనపడింది. అసలు నిద్రపట్టని నాకు కలెక్కడి నుంచి వస్తుంది? నిద్రపడితే కదా కల రావడం, కలొస్తే కదా కలలో కోతి కనపడ్డాం. పైగా ఆ వానరం మాట్లాడిన మాటలు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి, కానీ నన్ను మోహమునకు గురి చెయ్యడానికి మళ్ళీ ఈ రూపంతో ఎవరైనా వచ్చారేమో అనుకుని ఇది వేటు పడిపోవడం అంటే ఆవిడ మనసు అటువంటి ఉద్విగ్నతకి లోనైపోయింది అనుకుని ఆ తల్లి అంది, ఒకవేళ నిజంగా ఈ కపివరుడు చెప్పినటువంటి కథ నిజమైతే, నిజంగా ఇంత శుభం జరిగి ఉంటే, ఒకవేళ కలలో కోతి కనపడకూడదు అని శాస్త్రం కాబట్టి, ఒకవేళ నిజంగా నాకు కలలోనే కనపడి ఉంటే నాకు ఏదో పెద్ద ఆపద సంభవిస్తోందని గుర్తు. నాకు ఆపద అంటే నా ఆపద ఆపద కాదు, ఇది పాతివ్రత్యం అంటే. రామునికి ఆపద నాకు ఆపద, నాకాపద ఇంకొకటి ఉండదు, రాముని ఆపదే నా ఆపద. కాబట్టి స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడిన రాముడు శుభముగా సంతోషముగా ఉండుగాక. తథాపితుర్మే జనకస్య రాజ్ఞః, ఇది ఆడపిల్ల యొక్క హక్కు. మా నాన్నగారు జనక మహారాజు గారు సుఖముగా ఉండుగాక, ముందు మెట్టినింటి వారిని తలుచుకోవాలి, తర్వాత పుట్టింటి వారిని తలుచుకోవాలి, రెండు వంశములు సంతోషముగా ఉండుగాక అనుకుని నాకు నిద్రేరాంది. కళ ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నేను కలలో చూడలేదు, నేను రామవిరహంతో బాధపడుతున్నాను. ఇటువంటప్పుడు నాకు ఈ రామకథ వినపడుతోంది, పైగా స్పష్టమైన రూపంతో నాకు ఈ వానరం కనపడుతోంది అని ఆ తల్లి ఒక్కసారి నమస్కారం చేసింది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చొక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాణ్యథా అంది. ఆ తల్లి మహా సీతమ్మ అంటే సీతమ్మే, ఆవిడంది నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, నేను బ్రహ్మగారికి నమస్కరిస్తున్నాను, బృహస్పతికి నమస్కరిస్తున్నాను, ఇంద్రుడికి నమస్కరిస్తున్నాను, అగ్నిహోత్రుడికి నమస్కరిస్తున్నాను, నేను విన్న మాటలు నిజమగుగాక. ఏమి నలుగురికి ఎందుకు నమస్కరించాలి అంటే, ఎప్పుడూ సత్యవాక్కుని సత్యముని పాటించమని దేవతలకందరికీ చెప్పేటటువంటి గురువు బృహస్పతి. అందుకని ఆయన వాక్కుల చేత సంస్కరిస్తాడు. ఆయన చెప్పిన వాక్కులు విని జీవితం దిద్దుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు ఇంద్రుడు. చతుర్ముఖ బ్రహ్మగారు లోకమునకంతటికీ ప్రమాణమైనటువంటి వేదవాక్కుని ఆధారంగా చేసుకుని ఎప్పుడూ వేదవాక్కుని వల్లిస్తూ సృష్టి చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి మనిషి యొక్క నాలుక మీద కూడా అగ్నిహోత్రము వాక్కుకి అధిష్టాన దేవతగా ఉంటుంది, ఉండి మాట పలికిస్తుంది, మాటకు అధిష్టానం అగ్నిహోత్రుడు. కాబట్టి మాటలన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి ఈ నలుగురు ఎవరున్నారో వాళ్ళకి నేను నమస్కరిస్తున్నారు. వాళ్ళు ఈ పైన వానరము చెప్పినటువంటి మాటలు ఏ ఉన్నాయో అవి నిజమయ్యేటట్టు చూడుగాక, ఈ చెప్పిన కథ అనృతము కాకుండుగాక, అబద్ధము కాకుండుగాక, ఇదే సత్యమగుగాక అని ఆ తల్లి నమస్కారం చేసింది. వెంటనే హనుమ రెండు చేతులు శిరస్సుకి తగలకుండా ఇలా పైకి పెట్టి నమస్కారం చేస్తూ, దాసాంజనేయుడై మహాభక్తుడై వినమ్రుడై అత్యంత వినయంతో కొమ్మల మించి కొద్దిగా కిందికి దిగి వచ్చి అమ్మవారి పాదాల దగ్గర నిలబడి చిన్న పిల్లి పిల్లంత రూపంతో వినయంతో నమస్కరించి మాట్లాడుతున్నారు. సీతమ్మ తల్లి దర్శనం చేత ధన్యత పొందానన్న ఆలోచన తప్ప, నేను సీతమ్మకేదో ఉపకారం చేశానన్న ఆలోచన సుందరకాండని మీరు
1: కోటి దీపాలు వేసి వెలిగినా ఎక్కడా కనపడదు. అందుకే సీతమ్మ యందు పరమభక్తి తత్పరుడు హనుమాని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఆమె దర్శనము చేత పులకాంకితుడైన వాడు హనుమాని మాత్రమే మీరు చెప్పవలసి ఉంటుంది సుందరకాండలో. కాబట్టి శిరస్యంజలి మాధాయ సీతాం మధురయాగిరా, మధుర మధురమైన వాక్కులతో శిరస్సును అంజలి ఘటించి ఆయన మాట్లాడుతున్నారు. కానుపద్మ పలాశాక్షి క్లిష్ట కౌశేయవాసిని

ద్రుమస్య శాఖామ శాఖా మాలంబ్య తిష్టసిత్వం అనిందితే. అమ్మా, ఎవరమ్మా పద్మముల వంటి కన్నులు కలిగి ఉన్నావో, నలిగిపోయినటువంటి పట్టుబట్ట కట్టుకున్నావో, ఆ అశోక వృక్షము యొక్క కొమ్మని ఊంచి శరీరమును దానికి ఆధారం చేసి నిలబడి ఉన్నావు తల్లి. నువ్వు సురాణామ సురాణాం వా నాగంధర్వ రక్షతాం యక్షాణాం కిన్నెరాణాం వా కాత్వం భవసి శోభని, కోను పుత్ర పితా భ్రాత భర్త వాతే సుమధ్యమే అస్మాల్లోకాదము లోకం గతత్వమును శోచసి, రావణీన జనస్థానాద్ బలాదపహృతాయది సీతాత్మసి భద్రంతే తన్మమా చక్షుపృచ్ఛతః. అమ్మా, నువ్వు నిజం చెప్పు, చంద్రునికి దూరమై భూమి మీదకి వచ్చినటువంటి రోహిణివా, వశిష్ఠుని మీద కోపం వచ్చి వచ్చినటువంటి అరుంధతివా, నువ్వు తల్లి దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది జాతులకు తింజిన దానివా? నువ్వు ఊపిరి విడిచిపెడుతున్నావు, భూమికి నీ పాదాలు తగులుతున్నాయి, నీ యొక్క రూపం చూస్తే ఎవరో ఒక మహారాజుకి ఇల్లాలి వినిపిస్తోంది. అమ్మా, ఉన్న యథార్థం యథార్థంగా చెప్పు. జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన మా అమ్మ జానకీమాతవా అమ్మా నువ్వు? అమ్మా చెప్పు అమ్మా అని అడిగారు. తెలియదా హనుమకి ఆమె సీతమ్మ అని? తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నారు ఈ మాట? అంటే ఆవిడని స్వస్థతలోకి తీసుకురావాలి. అసలు ఆవిడ పరిపూర్ణంగా తనని నమ్మాలి. నమ్మితే తప్ప తాను రామదాసుండని, రాముడంత ప్రయత్నం చేస్తున్నాడని, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోవద్దని ఆవిడ్ని ఊరడించగలుగుతారు. లేకపోతే రాక్షస స్త్రీలు నమస్కరించినంత మాత్రాన ఉపశాంతి పొందకుండా అటువంటి రావణుడు ఉన్నాడు అని ఆవిడ సంతోషంతో ఉండకుండా బెంగ పెట్టుకున్న తల్లి హనుమ రామకథని చెప్పేసి వెంటనే ఉంగరం అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఆవిడకి మనశ్శాంతి కలగదు. ఎందుకంటే ఆవిడకి ఆ నమ్మకం కలగదు. బాగా ఆవిడకి నమ్మకం కలగాలంటే ఆవిడకి కూడా బాహ్యస్మృతి బాగా కల్పించి ఆవిడతో మాట్లాడించాలి. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ఆవిడ మళ్ళీ రామకథని చెప్పుకోవాలి. చెప్పుకుని ఆవిడ పొంగిపోవాలి. పొంగి పరవశించిపోయి పూర్తిగా బాహ్యస్మృతిని పొంది తాను రామభక్తుడని, ఆయన పట్ల ఆ ప్రేమని, ఒక పుత్ర సదృశమైనటువంటి ప్రేమని పొంది అరమరిక లేకుండా మాట్లాడడానికి, హనుమ చెప్పింది అనుమానం లేకుండా నమ్మడానికి ఆవిడ సిద్ధపడితే అప్పుడు తాను వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చేంత వరకు ఆవిడ ప్రాణములతో నిలబడుతుంది. లేకపోతే నిలబడదు. అందుకని వెంటనే ఉంగరం ఇవ్వలేదు. తప్ప దానికి వేరు కారణాలు ఏమి ఉండవు. కాబట్టి అమ్మా, ఎవరమ్మా నీ తండ్రి? ఎవరమ్మా నీ అన్నదమ్ములు? ఎవరమ్మా నీ భర్త? అమ్మా, నా ఒకవేళ నువ్వు జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన సీతమ్మవా? తల్లి నాకు చెప్పవలసింది అని అడిగారు. ఆ తల్లి ఎంతటి ధర్మమూర్తి, నరకాంతగా అనుగమిస్తోంది కదండి రామచంద్రమూర్తిని, పతివ్రత ధర్మాన్ని పాటించింది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ నామ్యాహం భార్యా రామస్య ధీమతః సమాద్వాదశ తత్రాహం రఘవస్య నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను ఈ పృథివినంతటినీ పరిపాలించినటువంటి రాజసింహుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని. ఒక వివాహం అయిపోయినటువంటి ఆడపిల్లని అమ్మా మీరెవరు అని అడిగితే, సంప్రదాయం తెలుసున్నవారైతే నేను ఫలానా వారి కోడల్నండి అని చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్లకి మామగారి లాంటి వ్యక్తి ఇక జీవితంలో ఉండడు అని శాస్త్రవాక్కు. వివాహం చేసేంత వరకే తండ్రి, వివాహం చేసిన తరువాత తండ్రి కన్నా కూడా బాధ్యత కలిగిన స్థానంలోకి ఎవరు వెళ్ళిపోతారో తెలుసా అండి? మామగారు వెళ్ళిపోతాట. ఎంత ప్రేమిస్తాడంటేట నా కోసం, ఎక్కడో పుట్టిన పిల్ల, అమాయకురాలు, ఇంటి పేరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, నా వంశాన్ని ఉద్ధరించడానికి, నా కొడుకు చెయ్యి పట్టుకుని తిరగడానికి వాడి సంతోషం తన సంతోషమని నమ్మి వచ్చింది. కాబట్టి ఈ పిల్ల సంతోషంగా ఉండేట్టు నేను చూడాలని మురిసిపోతాట మామగారు. అందుకే మామగారు శరీరం పడిపోయాక కూడా కొడుకు తద్దినం పెడితే ఒప్పుకోడు, కోడలు దీపం పెడితేనే తద్దినం ఒప్పుకుంటాడు. అంత ప్రేమతో ఉంటాట మామగారు. అందుకే తండ్రి కన్నా గొప్పవాడు మామగారే. శాస్త్రం తెలుసున్న తండ్రి అయితే ఏం చెప్పాలంటే, అమ్మా అందరూ నాకు నమస్కారం చేసినా నువ్వు మాత్రం, నేను మీ మామగారు కూడా ఉంటే మొదట మీ మామగారికే నమస్కారం చేయని చెప్పాలి. అంత పూజనీయుడు మామగారంటే. కాబట్టి ఆవిడ సంప్రదాయం తెలుసున్న తల్లి. ఆవిడంటోంది, పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః, శత్రుసైన్యములను గడగడలాడించగలిగినటువంటి గొప్ప పరాక్రమ

ఉత్తమవంతుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని నేను. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః, తర్వాత తానెవరి కూతురో చెప్పాలి. నేను ఎన్నడూ దేహభ్రాంతి లేనటువంటి విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క కూతుర్ని. ఇప్పుడు తన పేరు చెప్పుకోవాలి. సీతేతి నామనామ్యాహం, నన్ను సీత అంటారు. ఇప్పుడు చిట్ట చివర తన భర్త పేరు చెప్పాలి. భార్య రామస్య ధీమత, భర్త ఈశ్వరుడితో సమానం. అందుకని భర్త పేరు చెప్పేటప్పుడు 10 మందిలో మాట్లాడేటప్పుడు ఆయన మొహం ఆయనకేం వచ్చానని పరిచయం చేయకూడదు. ఆయన గురించి చెప్పేటప్పుడు గొప్పగా అందంగా మాట్లాడగలగాలి, ఒక విశేషణంతో చెప్పగలగాలి. చాలా మంచివారు మా ఆయన పేరండి అనో ఏదో ఒక విశేషణం వేసి చెప్పాలి. అది భర్తృప్రీతికి నిదర్శనం. కాబట్టి రామస్య ధీమత, గొప్ప బుద్ధిశాలి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని. సమాద్వాదశతత్రాహం రఘవస్య నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తారో అన్ని భోగాల్ని 12 ఏళ్ళు నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో దశరథుడి పెద్ద కోడలిగా అనుభవించాను. అదేమిటి ఆ మాట ఏమిటి అంటే, ఇందులో 2 కోణాలు. మనుష్యులు అనుభవించే సుఖాలన్నివి ఎన్ని ఉంటాయో అన్నీ అనుభవించేశాను. అంటే నిజంగా ఆవిడ అనుభవించేసిందా? అది ఆవిడ తృప్తికి పరాకాష్ఠ. మా అత్తవారింట్లో నాకు ఇది దొరకలేదు అదొక్కటి తప్ప అన్నమాట ఆవిడ అందం. మనుష్యులు అనుభవించే భోగాలన్నీ మా అత్తారింట్లో నేను అనుభవించానండి. ఇది నిజంగా అన్నీ అనుభవించింది ఆవిడ అని మీరు లెక్క వేసి చూడమని కాదు. అన్నీ అనుభవించేసిన తృప్తి ఎక్కడదో తెలుసా అండి? అత్తవారింట్లో ఉండడం వల్ల కాదు, భర్తతో కలిసి అత్తవారింట్లో ఉండడం వల్ల. రామసహిత సీత, రామసీత. కాబట్టి భర్త పక్కన ఉండడం వల్ల 12 ఏళ్ళు నేను ఏం తిన్నాను ఏం తాగాను నాకు అలా అనిపించలేదు. మనుష్యులు ఎన్ని పొందాలో అన్నీ పొందేశానందంతే.

0: FM 90.4.
1: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతారు. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నారు. దానివలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
2: లేత బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురు వలె ఉంటుంది. స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
1: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
2: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదురుగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
3: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడటానికి పైకొసును విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
1: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
2: మనం వాటిని ఎక్కువ కాలం

0: వదిలేస్తే వాటిని తినడానికి అంత రుచికరంగా ఉండవు. లేత బెండకాయల్ని నీళ్లలో ఆరేయడానికి సులభంగా ఉంటాయి, కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు, కనుక అవి తినడానికి పనికిరావు.
1: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి, కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు, దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు, చెట్టు త్వరగా చనిపోవచ్చు, కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
2: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే పంటని చేత్తో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు, అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
1: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీని వల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు, తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
0: చేత్తో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
1: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి, అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్లిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు, అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి, కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్ లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్ లో 2 మట్టి పాత్రలు ఒకదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
0: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము, కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్ లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
1: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడుతుంది. ఫ్రిడ్జ్ ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంత కాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్ లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకుని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎండ తగలనివ్వకు.
2: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
1: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి, దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకుతోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ ఒక చేప పైన కానీ పొడి బట్ట పైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము తూళి నుండి మనం పంటని కాపాడవచ్చు, మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
2: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది, మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
0: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజ పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
1: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరు వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారకముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దానివలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన

0: బెండకాయల్ని నీడలో ఆరపెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడి బట్టను కప్పడం వలన వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరిస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్. అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా?

కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది.

0: ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్య.

0: டாக்டர் மாற்றவரப்பு மகேஷ், MBBS DNB, MS நியூரோ சர்ஜரி, பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன், டாக்டர் என் மாதுரி, MBBS MS, MCH சர்ஜிக்கல் ஆங்காலஜி, FI MAS கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், JP ரோட், பீமபுரம்,
2: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல், பீமபுரம், டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సెస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
4: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంట్ బిల్లుకు
4: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
4: సరే.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. కాలేయ సమస్య సిరోసిస్ అనగానే తిరిగి సరిదిద్దలేని సమస్య కాబట్టి చావు దగ్గర పడినట్టు భావిస్తారు.

బ్రతికే అవకాశాలు లేవని నిర్ధారించుకొని చికిత్సకు దూరంగా ఉండిపోతూ ఉంటారు. కానీ మూల కారణాలను సరిదిద్దుకోగలిగితే కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో సిర్రోసిస్ ను సైతం రివర్స్ చేయొచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అది ఎలాగో తెలుసుకుందామండి. హెపటైటిస్ బి, సి, అత్యధిక మద్యపానం, ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆటోఇమ్యూన్ డిజార్డర్ల వల్ల కాలేయం దెబ్బతింటూ ఫైబ్రోసిస్ కు అంతిమంగా సిర్రోసిస్ దశకు చేరుకుంటుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా సిర్రోసిస్ ను తిరిగి సరిదిద్దలేని కాలేయ సమస్యగా పరిగణిస్తూ వచ్చారు. చివరి దశ వ్యాధికి అంతిమంగా కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని నిర్ధారిస్తూ వచ్చారు. అయితే కాలేయ మార్పిడి అంతర్లీన ముప్పులు, సవాళ్లతో కూడుకున్న చికిత్స. కాలేయ మార్పిడి చికిత్సలో అవయవదాన కొరతతో పాటు జీవితకాలం వ్యాధి నిరోధక శక్తిని అణచివేసే చికిత్సల అవసరం లాంటి ఇబ్బందులు తప్పవు. అయితే సరైన సమయంలో అప్రమత్తమైన సిర్రోసిస్ కు మూల కారణాలను కనిపెట్టి వాటిని తగిన చికిత్సలతో సరిదిద్దుకోగలిగితే సిర్రోసిస్ దశకు చేరుకున్న కాలేయాన్ని పూర్తి ఆరోగ్యకరంగా మార్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో అయితే తేలిందండి. కాలేయం జబ్బుపడి సిర్రోసిస్ కు చేరుకోవడానికి ప్రధాన కారణాలైన హెపటైటిస్ బి, సిలకు చికిత్సలున్నాయి. ఫ్యాటీ లివర్ కు కూడా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోగలిగితే కాలేయం సిర్రోసిస్ దశకు చేరుకోకుండా ఉంటుంది. అలాగే కాలేయం దెబ్బతింటున్న సూచనలు కొన్ని పరీక్షల్లో ముందుగానే బయటపడతాయి. ప్లేట్లెట్స్ తక్కువైపోవడం, కాలేయం సాధారణంగానే ఉన్నప్పటికీ ప్లీహం పరిమాణం పెరగడం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఫైబ్రోస్కాన్ చేయించుకుంటే కాలేయ సమస్యను ముందుగానే పసిగట్టే వీలైతే ఉంటుందండి. ఈ దశలోనే అప్రమత్తమైన చికిత్స తీసుకోగలిగితే కాలేయం సిర్రోసిస్ కు చేరుకోకుండా నియంత్రించవచ్చు. సిర్రోసిస్ కు చేరుకున్నప్పటికీ తొలి దశలోనే కనిపెట్టవచ్చు. కొందరికి హెపటైటిస్ బి, సి, కాలేయ కొవ్వు సమస్యల ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. వాళ్ళెవరంటే క్రమం తప్పకుండా మద్యం సేవించేవారు, 5 ఏళ్లకు మించి మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు, కామెర్ల బారిన పడిన వాళ్ళు, సర్జరీ లేదా ఇతరత్ర కారణాలతో రక్త మార్పిడి చేయించుకున్న వాళ్ళు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సిరోసిస్ తుది దశల్లో సైతం వ్యాధిని అక్కడితో ఆపి మరింత తీవ్రమవ్వకుండా నియంత్రించుకోవచ్చు. ఇందుకు సమర్థమైన చికిత్సలు కూడా ఉన్నాయి. సిరోసిస్ తో కాలేయం పూర్తిగా విఫలమైనప్పుడు కాలేయ మార్పిడిని అంతిమ చికిత్సగా వైద్యులైతే ఎంచుకుంటారండి. అయితే కాలేయ మార్పిడికి ముందు సిరోసిస్ తొలి దశలో వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తుల జీవితకాలం 9-12 సంవత్సరాలు. చివరి దశలో నిర్ధారణ అయిన రోగుల జీవితకాలం 3-4 సంవత్సరాలు. అయితే చివరి దశ సిరోసిస్ కు చేరుకున్న రోగుల జీవిత కాలాన్ని కూడా 9-12 సంవత్సరాలకు పెంచే చికిత్సలైతే ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. చికిత్సతో వ్యాధి పురోగతిని నియంత్రించి ఉన్న దశకే పరిమితం చేసి జీవన నాణ్యతను పెంచుకోగలిగితే కాలేయ మార్పిడి అవసరాన్ని వాయిదా వేయగలిగే వీలైతే ఉంటుందండి. వైద్యులు మూల కారణాన్ని కనిపెట్టడమే కీలకంగా సిరోసిస్ చికిత్స మొదలు పెడతారు. అవేంటంటే రక్తనాళాల్లో అవరోధం. శరీరం నుంచి గుండె రక్తాన్ని సరఫరా చేసే అతిపెద్ద రక్తనాళం కాలేయంలో ఉంటుంది. ఈ రక్తనాళంలో అవరోధం ఏర్పడిన కాలేయం సిరోసిస్ కు దారితీస్తుంది. ఈ కారణంగా సిరోసిస్ తలెత్తినప్పుడు అవరోధాన్ని తొలగించి స్టెంట్ సహాయంతో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించగలిగితే సిరోసిస్ తగ్గుముఖం పడుతుందని రుజువైంది. సెకండరీ బిలేరీ సిరోసిస్ పిత్తాశయంలో నుంచి బైల్ డక్ట్ పేగుల్లోకి అయితే ప్రయాణిస్తుంది. దీనికి అవరోధం ఏర్పడితే కాలేయ సిరోసిస్ తలెత్తుతుంది. ఈ అవరోధాన్ని తొలగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఫ్యాటీ లివర్ డిసీజ్ కాలేయ కొవ్వు మూలంగా సిర్రోసిస్ దశలోకి ప్రవేశించినప్పటికీ తొలి దశలోనే గుర్తించి తాజా మందులు, జీవనశైలి మార్పులతో సిర్రోసిస్ నైతే రివర్స్ చేసేయచ్చు. హెపటైటిస్ హెపటైటిస్ బిని తొలి దశలోనే కనిపెట్టి చికిత్సను అందించగలిగితే కాలేయం పూర్తిగా కోలుకుంటుంది. సిరోసిస్ దశకు చేరుకున్న ప్రతి ఒక్కరిలో ఈ రుగ్మత రివర్స్ అయ్యే అవకాశాలైతే ఉండవండి. కేవలం 100% మందిలో కేవలం 50% మంది మాత్రమే కోలుకుంటున్నారు. ఇలా కోలుకున్న 50% మందికి కాలేయ మార్పిడి అవసరం ఉండదు. సిరోసిస్ దశ ఈ విషయంలో కీలకంగా మారుతోంది. ఇది ప్రగతిశీల వ్యాధి కాబట్టి వీలైనంత త్వరగా సిరోసిస్ ను గుర్తించి చికిత్స మొదలు పెట్టడం అవసరం. చివరి దశలో సిరోసిస్

ను గుర్తించి ఎంతటి సమర్థమైన చికిత్సను అందించినప్పటికీ జబ్బు నయం అవ్వకపోవచ్చు. కాబట్టి ప్రారంభంలోనే వ్యాధిని నిర్ధారించుకొని తగిన చికిత్స అయితే తీసుకోవాలి. కాలేయ సిర్రోసిస్ కొన్ని లక్షణాల రూపంలో బయటపడుతుంది. అవేంటంటే, తొలి దశలో సులభంగా త్వరగా అలసిపోవడం, కాళ్ళ వాపులు, కాళ్ళు ఎత్తులో ఉంచినప్పుడు వాపు తగ్గడం, కుడివైపు పొత్తి కడుపులో నొప్పి రావడం. ఇక రెండవ దశలో మలం నలుపు రంగు, కడుపులో నీరు చేరి కడుపు ఉబ్బరం, కాళ్ళ వాపులు తగ్గకపోవడం. ఓకే లిజనర్స్, సిర్రోసిస్ రివర్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
3: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. కాల్షియం కలిగిన ఆహారాన్ని సరిపడా తీసుకున్నప్పుడు ఎముకల సాంద్రత తగ్గుతుంది. చిన్న వయసులోనే ఎముక నష్టం జరిగి ఎముకలు విరిగే అవకాశాలు అయితే పెరుగుతాయండి. సమయానికి తినకపోవడం, తగినంత తీసుకోకపోవడం వల్ల కూడా శరీరం కాల్షియంని తగినంత శోషించలేదు. పాలు తాగే అలవాటు అందరిలో కొరవవుతోంది. టీ కాఫీలు తాగుతున్నాం కాబట్టి పాలు తాగినట్టే అని అనుకుంటే పొరపాటండి. టీ కాఫీల్లో ఉండే ఫైటైట్స్ కాల్షియంను శరీరం శోషించనివ్వకుండా అడ్డుకుంటాయి, కాబట్టి పాలు తాగుతూ ఉండాలి. వ్యాయామం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. బాల్యంలో, యుక్త వయసులో వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ వ్యసనాల వల్ల ఎముకల్లోని కాల్షియం అవసరానికి మించి రక్తంలోకి విడుదలవుతూ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఫలితంగా ఎముకలు గుల్లబారుతాయి. వయసు పైబడే కొద్దీ ఎముకలు పలచనై బలహీన పడతాయి. తల్లిదండ్రుల్లో ఎముకలు గుల్లబారే సమస్య ఉంటే పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి అప్రమత్తంగా నడుచుకోవాలి. కాల్షియం మాత్రలు వేసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని కొందరు భయపడుతూ ఉంటారు. ఇది కేవలం అపోహ మాత్రమేనండి. మాత్రల్లోని కాల్షియం రక్తంలో కలిసి ఎముకల్లోకి చేరుకుంటుంది. కొంత మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇదేమీ పెద్ద ఇబ్బంది కలిగించదు. అయితే అప్పటికే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే గుణం గలవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి మూత్రంలోకి చేరుకున్న కాల్షియం కిడ్నీలో పోగుపడి రాళ్ళు ఏర్పడే అవకాశం పెరగచ్చు. ఇలాంటి వారు మాత్రల కన్నా ఆహారం ద్వారా కాల్షియం లభించేలా చూసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాల్సి వస్తే కాస్త ఎక్కువగా నీరు తాగాలి. అలాగే విటమిన్ డి తగినంత లభించేలా చూసుకోవాలి. ఇది శరీరం కాల్షియాన్ని సంగ్రహించుకోవడానికి తోడ్పడుతుంది. దీంతో మూత్రంలో కాల్షియం పోగుపడకుండా చూసుకోవచ్చు. రాళ్ళు ఏర్పడే స్వభావం లేని వారైతే మాత్రలతో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కాకపోతే కాస్త ఎక్కువ నీరు తాగాలంతే. ఓకే లిసనర్స్, విన్నారు కదా నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: వార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: സീം ക്രിട്ടിക്കൽ കെയർ ടീം, ഡോക്ടർ പി പ്രവീൺ, എം എസ് ആർത്തോപെഡിക്സ്, ഡോക്ടർ മാധവരപ്പു മഹേഷ്, എം ബി ബി എസ് ഡി എൻ ബി, എം എസ് ന്യൂറോ സർജറി, ബ്രെയിൻ ആൻഡ് സ്പൈൻ സർജൻ, ഡോക്ടർ എൻ മാധുരി, എം ബി ബി എസ്, എം എസ്, എം സി എച്ച് സർജിക്കൽ അങ്കോളജി, എഫ് ഐ എം എ എസ് ക്യാൻസർ സർജൻ,
1: വിനായക മൾട്ടി സ്പെഷ്യാലിറ്റി ഹോസ്പിറ്റൽ, ജെ പി റോഡ്, ഭീമവരം.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామాన్ మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, సెల్ నంబర్ 6304327391.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
4: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
4: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
4: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
4: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
3: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
4: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
3: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: 90.4 రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం బీజగణితం విశిష్టత గణిత పాఠం వింటారు.
1: అనిత, అనిత, నీకు గమ్మత్తైన లెక్క చెప్తాను. నువ్వు దాన్ని నేను ఎలా చేయమంటే అలా చేయాలి. చివరిలో వచ్చిన జవాబు చెప్పాలి, సరేనా?
2: అమ్మో, లెక్క నా వల్ల కాదు బాబు.
1: లెక్క అంటే పెద్ద లెక్క కాదులే, చిన్నది నోటి లెక్క.
2: చిన్న నోటి లెక్క, సరే చెప్పు.
1: మరి జాగ్రత్తగా విను. నీకు ఇష్టమైన ఒక సంఖ్యను 10 లోపుగా మనసులో అనుకో. ఆ సంఖ్యను మాత్రం నాకు చెప్పొద్దు.
2: అనుకున్నాను.
1: ఆ సంఖ్యను 3 ఇంతలు చెయ్యి.
2: చేశాను.
1: ఆ సంఖ్యకు 30 కలుపు.
2: కలిపాను.
1: వచ్చిన సంఖ్య నుండి 20ని తీసేయి.
2: తీశాను.
1: అందులో మళ్ళీ 10ని తీసి మిగిలిన సంఖ్యను చెప్పు.
2: 21.
1: అయితే నువ్వు మనసులో అనుకున్న సంఖ్య 7 అవునా?
2: హాయ్, భలే చెప్పావే. ఇంత తొందరగా అది కూడా పేపర్ పెన్సిల్ వాడకుండా ఎలా చెప్పగలిగావు?
1: చెబుతాను కానీ ఇప్పుడు కాదు, తర్వాత. మరి నీకు ఇలాంటి ఇంకొక లెక్క చెప్తాను, చేస్తావా?
2: చేస్తాను, చెప్పు.
1: ఒక తోటలో ఎన్ని చెట్లున్నాయో ఒక్కొక్క చెట్టుకు 500 పండ్లున్నాయి. ఆ తోటలోని మొత్తం పండ్ల సంఖ్య 500. అయితే ఆ తోటలో ఎన్ని చెట్లున్నాయి?
2: అబ్బా, ఎలా వస్తుంది? 5 చెట్లు? కాదు, 8? కాదు, 20 చెట్లు అవునా?
1: ఇలా నీవు జవాబులు వచ్చే వరకు అన్ని సంఖ్యలు ఇలా చెప్తూ పోతే అందులో ఏదో ఒక సంఖ్య తప్పకుండా తగులుతుంది. ఇక లెక్క సాధించే అవసరం ఏముంది?
2: అది సరే, కానీ దీని జవాబేంటో చెప్పు మరి.
1: మొత్తం పండ్ల సంఖ్య 500. ఒక్కొక్క చెట్టుకు కాసిన పండ్లు తోటలోని చెట్ల సంఖ్యకు 5 ఇంతలు. అంటే తోటలోని చెట్ల సంఖ్య 10.
2: సరే, జవాబులన్నీ చెప్పావు కానీ వీటిని ఎలా సాధించావో ఇంతవరకు చెప్పలేదు.
1: ఇలాంటి సమస్యలు సాధించాలంటే నీకు బీజగణితంలో కొంత పరిజ్ఞానం ఉండాలి మరి.
2: బీజగణితమా? అంటే ఏంటి? కాస్త వివరంగా చెప్పవు.
1: తప్పకుండా చెప్తాను, కానీ ముందుగా ఈ క్యాసెట్ టేప్ రికార్డర్లో పెట్టి విను. ఇందులో మొన్న పాఠశాలలో శ్రీరామమూర్తి అనే గణితవేత్త బీజగణితంపై ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఆ ఉపన్యాసాన్ని టేప్ చేశాను.
2: సరే, ఇలా ఇవ్వు, టేప్ రికార్డర్లో పెట్టి ఆన్ చేస్తాను.
0: గణితం లేనిదే జీవితం లేదు అనే వాక్యం అతిశయోక్తి కాదు. మానవ జీవిత క్రియలన్నీ గణిత భావాలపై ఆధారపడ్డాయి. వస్తువులు లెక్కించటం, ఇళ్ళు కట్టటం, చిత్రాలు వేయడం, వ్యాపారం చేయడం, వ్యవసాయపు భూములను కొలవడం, వస్తువులను తూచటం, ఇలా ఎన్నో. లెక్కలు కేవలం మనుష్యులకే కాదు, పశుపక్ష్యాదులు కూడా కొన్ని ప్రాథమిక గణిత భావాల ఆధారంతో తమ తమ పనులను కొనసాగిస్తున్నాయి. ఉదాహరణకు, మొక్కలు గాని, చెట్లు గాని, ఫలాలు గాని ఒక నిర్దిష్టాకృతిలో కలిగి ఉండటము మరియు సౌష్టవంగా నిర్మితం కావడం, సాలెపురుగు, తేనెటీగలు, పిచ్చుకలు తమ నివాసాలను అతి చమత్కారంగా నిర్మించటం, అలాగే పక్షులు, పశువులు చాలా దూర ప్రయాణాలు గావించి సాయంత్రం వేళకు తమ తమ నివాసాలను చేరుకోవడం మీరు గమనించే ఉండవచ్చు. ప్రకృతిలో గణిత భావనలు ఎంత పెనవేసుకున్నాయో మీరు చూశారు కదా. పక్షులు తాను పొదిగిన గుడ్లు కొన్ని కనబడకపోతే అవి ఎలా వెతుక్కుంటాయో మీరు గమనించే ఉంటారు. అంటే పక్షులలో 2, 3 అంకెలను లెక్కించే జ్ఞానం ఉంటుంది. మీరు అభ్యసిస్తున్న గణితం, ఉపయోగిస్తున్న గణిత భావనలు ఒక్కసారి పుట్టుకొచ్చినవి కావు. ఈ అభివృద్ధి వెనక మానవుని యొక్క జిజ్ఞాస, పడిన శ్రమ, పట్టుదల ఎంతో అభినందనీయం. ప్రాచీన నాగరికతను ఒక్కసారి

0: అది చూస్తే మానవులు సమూహాలుగా ప్రపంచంలో గొప్ప గొప్ప నదులైన నైలు, టైగ్రస్, యూఫ్రేటస్, గంగా, సింధు నదుల తీరాన సంచార జీవితాన్ని మాని వ్యవసాయ వృత్తిని చేపట్టారు. అందుకుగాను నిర్మాణ కార్యక్రమాలైన కాలువలు, చెరువులు త్రవ్వటం, గృహ నిర్మాణాలు, దేవాలయాలు మొదలగు కట్టడాలపై దృష్టి సారించారు. ఈ నిర్మాణ అనుభవాలే మానవులలో క్షేత్రగణితం, జ్యామితి శాస్త్రాల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. అలాగే వస్తువులను, గొర్రెలను, ఆవులను లెక్కించటానికి మౌఖికంగా గణన సంఖ్యల అవసరం ఏర్పడ్డాయి. ఆ తరువాత ఈ గణన సంఖ్యలు లిఖిత రూపంలో, అంటే సంజ్ఞల రూపంలో 1, 2, 3, 4, 5 అని వాడకంలో వచ్చాయి. క్రమంగా కూడటం, తీసేయటం, గుణకార, భాగాహార భావనలు వ్యాప్తిలోకి వచ్చాయి. తద్వారా అంకగణితం బాగా విస్తృతి చెంది బీజగణితాల ఆవిర్భావానికి తోడ్పడింది. అంకగణితంలో ఉపయోగించే పొడవైన, సంక్లిష్టంగా ఉన్న గణిత వాక్యాలను సరళంగా, క్లుప్తంగా సూచించటానికి, సమస్యలను సరళంగా సాధించటానికి బీజగణితం తోడ్పడింది. గణిత శాస్త్రంలో బీజగణితం ఒక ముఖ్యమైన విభాగం. బీజమంటే అక్షరం. ఇందులో సంఖ్యలు లేదా రాశులను బీజాలతో, అంటే అక్షరాలతో సూచించటం వల్ల బీజగణితంగా పిలువబడుతుంది. ఇలా సంఖ్యలను లేదా రాశులను ఎందుకు అక్షర రూపంలో ఉపయోగించే అవసరం వచ్చిందో మనం తెలుసుకుందాం. ఒక చతురస్రం భుజం 4 మీటర్లైతే దాని చుట్టుకొలతను కనుక్కోడానికి ఏం చేస్తాం? పిల్లలు, మీలో ఎవరైనా చెప్పండి.
1: 4 భుజాల కొలతల మొత్తాన్ని కలుపుతాం, లేదా భుజం కొలతను 4 చే గుణిస్తాం.
0: కరెక్ట్. ఇలాగే చతురస్రం చుట్టుకొలతను కూడా కనుక్కుంటాం. దీనిని ఒక సూత్ర రూపంలో P=4S గా, అంటే P=4S గా వ్రాస్తాం. ఇందులో P అనేది చుట్టుకొలత, S అనేది చతురస్ర భుజం పొడవును సూచిస్తుంది. అలాగే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి సాధారణంగా

0: అంశం ఒకటిగానే ఉంటుంది. ఈ అంశాన్ని క్లుప్తంగా రెండు పూర్ణ సంఖ్యల స్థానంలో ఏ బీలను ఉంచి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏగా రాస్తాం. అలాగే ఏ ధన సంఖ్యకైనా మరో ధన సంఖ్య కలిపితే వచ్చేది ధన సంఖ్యే. ఉదాహరణకి 3కు 3 కలిపితే వచ్చే ఫలితం కూడా ధన సంఖ్యే. దీన్ని బీజీయ రూపంలో సంఖ్యే. ఉదాహరణకి 3కు 3 కలిపితే వచ్చే ఫలితం కూడా ధన సంఖ్యే. దీన్ని బీజీయ రూపంలో x+3 ఈజ్ గ్రేటర్ దాన్ 0గా రాస్తాం. ఇక్కడ x అంటే ఏదైనా ఒక ధన సంఖ్య. దీనిని బట్టి మనకేం తెలుస్తోంది? అంకగణిత సత్యాలన్నింటినీ సూత్రీకరించటానికి బీజాక్షారాలను ఉపయోగిస్తాము. ఒక్క మాటలో చెప్పాలంటే బీజగణితం అనేది సామాన్యీకరించబడ్డ అంకగణితం అన్నమాట. అంకగణితం, క్షేత్రగణితం, జ్యామితిలాగా బీజగణితానికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో క్రీస్తుపూర్వం 1550లో ఈజిప్టు దేశంలో సమీకరణ రూపంలో బీజగణితాన్ని వాడినట్లు ఆధారాలున్నాయి. భారతీయులు బీజగణితాన్ని క్రీస్తుపూర్వం 500 సంవత్సరాలకు పూర్వమే గుర్తించి ఉపయోగించారు. ప్రాచీన భారత గణిత శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుడు వర్గ సమీకరణాలు అంటే ax² + bx + c = 0 రూపంలో ఉన్న సమీకరణాల మూలాల సాధనకు అంటే x విలువను సాధించటానికి 2 సూత్రాలు తెలిపాడు. ఆర్యభట్ట వర్గ సమీకరణానికి 2 మూలములు కలవని నిరూపించాడు. భారతదేశంలో బీజగణితాన్ని అవ్యక్త గణితం అనే పేరుతో పిలిచేవారన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలో బీజగణితం ఆల్జీబ్రాగా పిలువబడుతోంది. ఈ పదానికి మూలం అరబిక్ పదం. అల్ జబర్ అల్ ముఖాబలా అనే గ్రంథాన్ని క్రీస్తు శకం 825లో బాగ్దాద్ నివాసీ గణిత శాస్త్రజ్ఞుడైన మహమ్మద్ బిన్ అల్ ఖోవరిజిం అనే ఆయన రాశాడు. వాస్తవానికి బీజగణితం భారతదేశం నుండి బయలుదేరి అరబ్బుల ద్వారా యూరప్కి చేరింది. అప్పటి బీజగణిత సంకేతాలను 16వ శతాబ్దంలో వియేటా అనే గణిత శాస్త్రజ్ఞుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. ఆ తరువాతి కాలంలో బీజగణితం మరింత పరిణతి చెంది వివిధ విషయాలైన భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంజనీరింగ్ మొదలైన వాటిని అధ్యయనం చేయడంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
1: అనిత, బీజగణితం ప్రాచీన కాలంలో ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకున్నావు కదా. బీజగణితంలో ప్రాథమిక భావనలైన చలరాశి, స్థిరరాశి, పదం, సమాసం, సమీకరణం గురించి మరో క్యాసెట్ ఉంది. దాన్ని మరో రోజు తెలుసుకుందాం, సరేనా?
2: సరే రవి, కానీ మొదట్లో నువ్వు చెప్పిన 2 లెక్కలకు సమాధానాలు ఎలా వచ్చాయో ఇంతవరకు చెప్పలేదు.
1: ఓహో, మనసులో ఊహించిన సంఖ్య ఇంకా తోటలోని చెట్ల సంఖ్య గురించా? సరే చెబుతాను, జాగ్రత్తగా విను. మరి ముందుగా మనసులో అనుకున్న సంఖ్యను ఎలా కనుగొనాలో తెలుసుకుందాం, సరేనా? ప్రస్తుతం నువ్వు మనసులో అనుకున్న సంఖ్య ఎక్స్ అనుకుందాం. నువ్వు అనుకున్న సంఖ్యను 3 ఇంతలు చేయమన్నాను, అంటే 3x అవుతుంది. వచ్చిన సంఖ్యకు 30 కల్పమన్నాను, అంటే 3x+30 అవుతుంది. వచ్చిన సంఖ్యను 30 కల్పమన్నాను, అంటే 3x+30 అవుతుంది. వచ్చిన ఫలితాన్ని నుండి 20 తీసేయమన్నాను, అంటే 3x+30 - 20 = 3x+10 మిగులుతుంది. వచ్చిన ఫలితాన్ని నుండి మళ్ళీ 10ని తీసేయమన్నాను, అంటే 3x+10 - 10 = 3x మిగులుతుంది. చివరకు నువ్వు చెప్పిన సంఖ్య 21, అంటే 3x = 21, అంటే 21ని 3చే భాగిస్తే ఎక్స్ ఎంతో తెలుస్తుంది. 3చేత భాగిస్తే ఎక్స్ వస్తుంది. నువ్వు చెప్పిన సంఖ్య 21ని 3చే భాగిస్తే 7 వస్తుంది. నువ్వు మనసులో అనుకున్న సంఖ్య 7 అని తెలిసిపోయింది. ఇలాంటి సమస్యలు చేయడానికి ఉపయోగించే సోపానాలు గణనంతా మనసులోనే చేసుకోవాలి. అంటే మనోగణనం మనం ప్రాక్టీస్ చేస్తే కొన్ని సెకండ్లలో సమాధానం చెప్పవచ్చు.

0: మన దేశానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన శకుంతలాదేవి పేరు ఎప్పుడైనా విన్నావా? ఆమె ఎన్నో చిక్కు గణిత సమస్యలను, ప్రత్యేకంగా సంఖ్యలకు సంబంధించిన అనేక గణనాలను కొన్ని సెకండ్లలో, అంటే కంప్యూటర్ కంటే వేగంగా మనోగణనం ద్వారా సమాధానాలు చెప్పేస్తుంది. మరి నువ్వు కూడా నిరంతర సాధనతో మనోగణితంపై పట్టు సాధిస్తే మరో శకుంతలాదేవి అవుతావు.
1: సరే, తప్పకుండా. ఇంకో లెక్క ఉందిగా, అదే తోటలోని చెట్ల సంఖ్య ఎలా వస్తుందో ఇంతవరకు చెప్పలేదు.
0: ఈ లెక్క నువ్వే ఆలోచించి చేయాలి. ఒకవేళ నీకు తెలియకపోతే రేపు చెప్తాను, సరేనా?
1: తప్పకుండా రవి.
2: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం బీజగణితం విశిష్టత గణిత పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హైస్కూల్ విద్యార్థుల కోసం బీజగణితం ప్రాథమిక భావనలు గణిత పాఠం వింటారు.
3: గణిత శాస్త్రంలో బీజగణితం ఒక ముఖ్యమైన విభాగం. అంకగణితంలో ఉపయోగించే పొడవైన, సంక్లిష్టంగా ఉన్న గణిత వాక్యాలను సరళంగా, క్లుప్తంగా సూచించడానికి, సమస్యలను సరళంగా సాధించడానికి బీజగణితం ఎంతగానో తోడ్పడుతుంది. బీజం అంటే అక్షరం. ఇందులో సంఖ్యలు లేదా రాశులను బీజాలతో, అంటే అక్షరాలతో సూచించడం వల్ల బీజగణితంగా పిలువబడుతూ ఉందని మనం నేర్చుకున్నాం. ఇలా సంఖ్యలను, రాశులను ఎందుకు అక్షర రూపంలో ఉపయోగించాల్సిన అవసరం వచ్చిందో కూడా మనం బీజగణితం మొదటి భాగంలో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మనం బీజగణితంలో అతి ముఖ్యమైన ప్రాథమిక భావనలైన చలరాశి, స్థిరరాశి, పదం, సమాసం, సమీకరణం వీటన్నింటి గురించి సమగ్రంగా, సమూలంగా తెలుసుకుందాం, సరేనా?
4: పిల్లలు, మీరు మీ గది యొక్క ఉష్ణోగ్రతను ఎప్పుడైనా గమనించారా?
0: వివిధ సమయాలలో వివిధ రకాలుగా ఉంటుంది. పొద్దున్న తక్కువగాను పొద్దుపొరిచే కొలది పెరుగుతూ మళ్ళీ సాయంత్రానికి తగ్గుతూ ఉంటుంది.
4: బాగా చెప్పావు. అలాగే వస్తువుల వైశాల్యం, ఘన పరిమాణం ఆ వస్తువుల కొలతలపై ఆధారపడి ఉంటుంది. నువ్వు చెల్లించే వడ్డీ అంటే ఐ, అప్పుగా తీసుకున్న సొమ్ము అంటే పి, వడ్డీ రేటు ఆర్, మరియు వడ్డీ కాలం టీపై ఆధారపడి ఉంటుంది. ఇలా రాసుల విలువలు అంటే వస్తువుల వైశాల్యాలు, వడ్డీ లాంటివి స్థిరత్వం లేకుండా మారుతూ ఉంటాయి. ఇలాంటి రాసులను చలరాసులు అంటారు. వీటిని సాధారణంగా ఎక్స్, వై, జెడ్ మొదలైన అక్షరాలతో సూచిస్తాం. ఇప్పుడు నేనొక గణిత వాక్యాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎక్స్ ఒక సహజ సంఖ్య అయితే 2x రూపంలో ఉన్న సంఖ్య సరిసంఖ్య, బేసి సంఖ్య?
0: సరిసంఖ్య కాదు, కాదు, బేసి సంఖ్య.
4: ఎవరి వాదన సరైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎక్స్కి 2 రెట్లు 2x కనుక ఎక్స్ =1 అయితే 2x = 2 అవుతుంది. అలాగే x = 2 అయితే 2x = 4 అవుతుంది. x = 3 అయితే 2x = 6 అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా 2x విలువ సరిసంఖ్య అవుతుందన్నమాట. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎక్స్ విలువ సహజ సమితిలోని ఏ విలువనైనా తీసుకోవచ్చు. ఇలా సందర్భానుసారంగా విలువలను తీసుకునే బీజాలను చలరాశులు అంటాం. 2xలో చలరాశి ఎక్స్. అలాగే మరో ఉదాహరణను పరిశీలిద్దాం. ఒక రైలు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానాన్ని చేరడానికి పట్టే సమయం 120/60 అంటే 2 గంటల సమయం పడుతుంది. అదే 180 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి 3 గంటల సమయం పడుతుంది. ఇదే వేగంతో డి కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి పట్టే సమయం D/60 గంటలు. వీటిలో డి చలరాశి, రైలు వేగం మాత్రం స్థిరంగానే ఉంటుంది. ఇక ఇప్పుడు స్థిరరాశుల విషయానికి వద్దాం. చేతికి 5 వేళ్లు, వారంలో 7 రోజులు, త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఈ విలువలన్నీ స్థిరంగా ఉంటాయి, సందర్భానుసారంగా మారవు.

0: ఇలాంటి రాసులను స్థిరరాశులంటారు. అలాగే సంఖ్యలన్నీ స్థిరరాశులే. చలరాశులను రెండు వర్గాలుగా విభజించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు వృత్త వైశాల్య సూత్రం పైఆర్ స్క్వేర్ అని మనకు తెలుసు. ఇందులో వైశాల్యం ఏ వృత్త వ్యాసార్థం ఆరుపై ఆధారపడి ఉంది. అంటే ఆర్ పెరిగిన కొలది వృత్త వైశాల్యం పెరుగుతుంది, ఆర్ తగ్గిన కొద్దీ వృత్త వైశాల్యం తగ్గుతుంది. అంటే చలరాశి ఏ విలువ చలరాశి ఆరుపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్ స్వతంత్ర చలరాశి, ఏ అనేది అస్వతంత్ర చలరాశి. రాశులను లేదా సంఖ్యలను అక్షరాలలో సూచించడం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాథమిక గణిత పరిక్రియలైన సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారాలను ఈ బీజీయ రాశులతో ఎలా చేయవచ్చో పరిశీలిద్దాం. 25 మంది విద్యార్థుల సమూహంలో 5 కొత్త విద్యార్థులు చేరితే మొత్తం సమూహంలో ఎంతమంది విద్యార్థులున్నారో చెప్పగలరా?
1: 30 మంది.
0: వెరీ గుడ్. అదే ఎక్స్ విద్యార్థులున్న సమూహంలో 5 విద్యార్థులు చేరితే మొత్తం ఎంతమంది విద్యార్థులుంటారు?
1: ఎక్స్ ప్లస్ 5 మంది.
0: ఒకవేళ ఎక్స్ విద్యార్థులున్న సమూహం నుండి 5 వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మిగిలిన విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుంది?
1: ఎక్స్ మైనస్ 5 మంది.
0: శభాష్. ఇప్పుడు మరో సమస్యను పరిశీలిద్దాం. ఒక బుట్టలో ఎక్స్ యాపిల్ పళ్ళు, వై బత్తాయిలు ఉంచితే మొత్తం బుట్టలో ఉన్న పళ్ళ సంఖ్య ఎంత? జవాబు చెప్పండి.
1: ఎక్స్ ప్లస్ వై.
0: సరే, ఎక్స్ పండ్ల నుండి వై పండ్లను తీసేస్తే?
1: ఎక్స్ మైనస్ వై సార్.
0: అంటే ఒక చలరాశి స్థిరరాశి మధ్య లేదా రెండు చలరాశుల మధ్య ప్లస్ గుర్తును గాని మైనస్ గుర్తును గాని ఉంచినప్పుడు ఎక్స్ని 1వ పదంగా వైని 2వ పదంగా గుర్తిస్తాం. 1 కిలో పంచదార 15 రూపాయలైతే 5 కిలోల పంచదార విలువ ఎంత?
1: 75 రూపాయలు సార్.
0: ఎలా వచ్చింది?
1: 15ని 5తో గుణిస్తే.
0: మరి ఎక్స్ కిలోల పంచదార కొంటే ఎంత చెల్లించాలి?
1: 15 ప్లస్ ఎక్స్. కాదు, 15 ఇంటూ ఎక్స్.
0: కరెక్ట్, 15 ఇంటూ ఎక్స్ సరైన జవాబు. కానీ దీనిని 15ఎక్స్గా క్లుప్తంగా రాస్తాం. 15 మరియు ఎక్స్ మధ్య గుణకార గుర్తు ఉన్నప్పటికీ దీనిని 15ఎక్స్గా ఒకే పదంగా భావిస్తాం. ఇందులో 15 గుణకం, ఇదే స్థిరరాశి కూడా, ఎక్స్ అనేది చలరాశి. ఇప్పుడు మనం భాగాహార పరిక్రియను చర్చించుకుందాం. 6 రైతులు కలిసి పొలాన్ని సాగు చేసుకుంటున్నారు. వారికి మొత్తం 30 సంచుల ధాన్యం పండింది. అయితే వాటిని రైతులందరూ సమానంగా పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని సంచులు వస్తాయి?
1: 5 సంచులు సార్.
0: 5 ఎలా వచ్చింది?
1: 30ని 6తో భాగిస్తే వస్తుంది సార్.
0: వెరీ గుడ్. సరే, ఇప్పుడు వారికి పండిన ధాన్యం 30 సంచులు కదా, దానికి బదులుగా ఎక్స్ సంచుల ధాన్యం పండింది అని అనుకుందాం. 6 మంది రైతుల్లో ఒక్కొక్కరికి ఎన్ని సంచులు వస్తాయో చెప్పండి మరి.
1: ఎక్స్ని 6తో భాగిస్తే వస్తుంది సార్.
0: అవును, ఎక్స్ని 6తో భాగిస్తే ఒక్కొక్కరికి x/6 బస్తాల ధాన్యం వస్తుంది. ఇప్పుడు మరో సమస్యను పరిశీలిద్దాం. ఒక వ్యక్తికి పి చదరపు మీటర్ల భూమి ఉంది. దానిని క్యూ చదరపు మీటర్ల వైశాల్యం కలిగినట్టి ఇళ్ల స్థలాలుగా విభజన చేస్తే ఎన్ని ఇళ్ల స్థలాలు ఏర్పడతాయి?
1: చెప్పలేం సార్.
0: ఖచ్చితంగా చెప్పటం కష్టం, ఎందుకంటే పీక్యూల విలువలు తెలియవు కదా. అయినా ఈ రాశులను భాగాహార పరిక్రియను ఉపయోగించి రాస్తే అది P/Q సూచించబడుతుంది.
1: P/Q అనేది 1 పదమా లేక 2 పదాలా సార్?
0: భలే మంచి ప్రశ్న వేశావు. P/Q P×1/Q అని రాస్తే, అంటే గుణకారపు గుర్తుతో రాస్తే అది ఒకే పదంగా పరిగణించబడుతుంది. 1 లేదా 1 కంటే ఎక్కువ బీజీయ పదాలు ప్లస్ లేదా మైనస్ గుర్తులచే కలిగి ఉన్న పదాల సముదాయాన్ని బీజీయ సమాసాలు అంటారు. బీజీయ సమాసాలు మరింత అవగాహన కావడానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. మీరు బ్యాంకులో 500 రూపాయలు జమ చేశారనుకుందాం. సంవత్సరం తరువాత మీరు జమ చేసిన డబ్బుపై x రూపాయల వడ్డీ ఇచ్చారనుకుందాం.

0: ఇప్పుడు మీ ఖాతాలో ఎంత మొత్తం ఉంటుంది?
1: 500+X సార్.
0: వెరీ గుడ్. ఇందులో ఎన్ని పదాలున్నాయి?
1: 2.
0: ఇప్పుడు మరో సమస్య పరిశీలిద్దాం. రవికి గణితంలో ఎక్స్ మార్కులు, సైన్స్లో వై మార్కులు, సాంఘిక శాస్త్రంలో జెడ్ మార్కులు వచ్చాయి. 3 సబ్జెక్టుల మార్కులు మొత్తం ఎంత?
1: X+Y+Z సార్.
0: వెరీ గుడ్. ఇప్పుడు మరో సమస్య చూద్దాం. రామయ్య వద్ద 50 పళ్ళున్నాయి. అందులో ఎక్స్ పళ్ళు అమ్మాడు, వై పళ్ళు చెడిపోయాయి. మిగిలిన పండ్ల సంఖ్య ఎంత?
1: మొత్తం పండ్ల సంఖ్య 50. అందులో నుండి అమ్మినవి, చెడిపోయినవి X+Y. దీన్ని 50 నుండి తీసేయాలి. అంటే 50-X-Y.
0: కరెక్ట్. ఇప్పుడు మరో సమస్యను పరిశీలిద్దాం. ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 40, హాజరైన విద్యార్థుల సంఖ్య 32, హాజరు కాని విద్యార్థుల సంఖ్య ఎక్స్ అనుకుంటే ఎక్స్ విలువ ఎంత?
1: 8.
0: నాకు తెలుసు మీరు సమాధానం వెంటనే చెబుతారని, కానీ ఈ సమస్యను బీజీయ రూపంలో ఎలా రాస్తాము? హాజరు కాని విద్యార్థులు హాజరైన విద్యార్థులు కలిపి తరగతి మొత్తం విద్యార్థులకు సమానం. అంటే X+32=40. ఇలా బీజీయ సమాసంలో సమానం గుర్తును ఉపయోగించి రాసిన గణిత వాక్యాన్ని సమీకరణం అంటారు. ఎక్స్ విలువను కనుగొనడానికి సమానపు గుర్తు =కు ఎడమ పక్కనున్న సంఖ్య 32ని సమానపు గుర్తుకి కుడివైపుకి పంపించినట్లయితే ప్లస్ గుర్తు మైనస్ అవుతుంది, మైనస్ గుర్తుంటే అది ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ గుర్తుంది కాబట్టి X=40-32గా రాసి ఎక్స్ విలువను కనుగొనవచ్చు. ఇలా బీజీయ సమస్యలను సమీకరణ రూపంలో రాసి ఎన్నో క్లిష్టమైన సమస్యలను సులభంగా చేయవచ్చు. దీనికి ప్రధానంగా ఆలోచన, సమస్యను అర్థం చేసుకోవటం, సమస్యను విశ్లేషణ చేయడం, ఇవ్వబడిన రాశుల మధ్య సంబంధాన్ని గుర్తించి వాటిని సమీకరణ రూపంలో ఉంచాలి, సాధించే పద్ధతులు తెలుసుకుని సమస్యను సాధించాలి. చూసారా బీజగణితం యొక్క గొప్పతనం? ఒకప్పుడు ఆల్జీబ్రా అంటే గుండె గాబరాగా అనుకునేవారు. నేడు అది నిజమా? ఆలోచించండి. మనం మళ్ళీ కలిసినప్పుడు బీజగణితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, సరేనా?
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం బీజగణితం విశిష్టత మరియు బీజగణితం ప్రాథమిక భావనలు అనే గణిత పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: विष्णु एफएम 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజినెస్ మరి రోజు మన కాలచక్రం ఆగస్టు 6వ తేదీ గడప దొక్కింది. మానవ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత విచిత్రమైన, విషాదకరమైన మరియు శాస్త్ర సాంకేతిక పురోగతికి సంబంధించిన చారిత్రక పరిణామాలను ఈ రోజు ముచ్చట్లలో తెలుసుకుందాం. మరి ప్రతి ఏటా ఆగస్టు 6వ తేదీన అంతర్జాతీయంగా జరుపుకునే దినోత్సవాల్లో హిరోషిమా దినోత్సవం ప్రధానమైంది. ప్రపంచ మానవాళి చరిత్రలోని అత్యంత బ్లాక్ డేగా, మానవ విధ్వంసానికి ప్రతీకగా నిలిచిన అణుబాంబు దాడి జ్ఞాపకాలను స్మరించుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా నిలుస్తోంది.
1: అవునమ్మా, 1945 ఆగస్టు 6వ తేదీన 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును వేసి క్షణాల్లో వేలాది మంది ప్రాణాలని బలిగొంది. ఆ అణ్వాయుధ విధ్వంసకర ప్రభావం, రేడియేషన్ దుష్ఫలితాలు ఆ నగరంలో తరతరాల పాటు మానవాళిని తీవ్రంగా వేధించాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతి భద్రతల ఆవశ్యకతను, ఆయుధరహిత ప్రపంచం ఎంత అవసరమో చాటి చెప్పడానికి ఈ హిరోషిమా దినోత్సవం ఒక శక్తివంతమైన మైలురాయిగా నిలిచింది.
2: ఇక అంతర్జాల మరియు సాంకేతిక విప్లవ చరిత్రను పరిశీలిస్తే ఈ ఆగస్టు 6వ తేదీకి ఒక అపూర్వమైన ప్రాధాన్యత ఉందనే చెప్పాలి. 1991 ఆగస్టు 6వ తేదీన బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ను తొలిసారిగా ప్రపంచ ప్రజలందరి వినియోగం కోసం అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాలంలో సమాచారాన్ని సులభంగా పంచుకునేందుకు ఆయన రూపొందించిన ఈ ఆవిష్కరణ ప్రపంచ డిజిటల్ యుగానికి ప్రాణం పోసిన చారిత్రక ఘట్టంగా నిలిచింది.
1: ఇక మానవాళి రోదసి పరిశోధన చరిత్రలో మహత్తరమైన ఘట్టం విషయానికి వస్తే 1961 ఆగస్టు 6న సోవియట్ యూనియన్ వ్యోమగామి మేజర్ గెర్మన్ టితో వోస్టక్ 2 వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లి

0: నింగిలో పూర్తిగా 24 గంటలకు పైగా గడిపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. రోదసిలో ఒక రోజంతా గడిపిన తొలి వ్యోమగామిగా ఆయన చరిత్ర సృష్టించడమే కాకుండా భూమిని అంతరిక్షం నుండి ఛాయాచిత్రాలు తీసి మానవ శరీర ధర్మశాస్త్ర అధ్యయనానికి సరికొత్త సమాచారాన్ని అందించారు.
1: ఇక ఆంగ్ల సాహిత్య చరిత్రలో విక్టోరియన్ యుగానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కవి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ 1809 ఆగస్టు 6న జన్మించారు. ఆయన బ్రిటన్ ఆస్థాన కవిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇన్ మెమోరియం, ది చార్ట్ ఆఫ్ ది లైట్ బి గ్రేట్, గిలిసస్ వంటి కాలతీతమైన కావ్యాలను రచించారు. తన మధురమైన కవితా శైలితో, లోతైన తత్వచింతనతో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల సాహిత్య ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత కవి ఆయన.
0: అలాగే వైద్య శాస్త్ర చరిత్రలో మానవాళిని అనేక ప్రాణాంతకర వ్యాధుల నుంచి కాపాడిన పెన్సిలిన్ అనే అద్భుతమైన యాంటీబయాటిక్ ని కనుగొన్న స్కాటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కూడా 1881 ఆగస్టు 6న జన్మించారు. ఆయన ఆవిష్కరించిన ఈ పెన్సిలిన్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడి ఆధునిక వైద్య రంగంలో ఇన్ఫెక్షన్ల నివారణకు ఒక మహత్తరమైన విప్లవాన్ని తీసుకొచ్చింది. ఈ అపారమైన వైజ్ఞానిక సేవలకి గాను ఆయన 1945లో వైద్య రంగంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు.
1: అలానే భారత రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో అత్యున్నత పదవులను అధిరోహించిన ప్రముఖ నాయకుడు కొత్త రఘురామయ్య గారు 1912 ఆగస్టు 6న జన్మించారు. ఆయన రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియు లోక్సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి వరుసగా ఎన్నికవుతూ పార్లమెంటరీ విధానాల్లో తనదైన శైలితో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎంతో కృషి చేసిన ధీరనేత ఆయన.
0: ఇక తెలుగు నాటక రంగానికి, చలనచిత్ర రంగానికి తనదైన కలంతో సేవలు అందించిన ప్రముఖ రచయిత చిల్లర భావనారాయణరావు గారు 1925 ఆగస్టు 6న జన్మించారు. ఆయన అనేక ప్రజాదరణ పొందిన నాటకాల్ని, చలనచిత్ర సంభాషణల్ని రచించి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. నాటక కళా పరిషత్తుల ద్వారా అనేక మంది కళాకారులను ప్రోత్సహిస్తూ తెలుగు నాటక వికాసానికి మరియు సినిమా సాహిత్యానికి తన వంతు గొప్ప తోడ్పాటును కూడా అందించారు.
1: అలానే తెలుగు సాహిత్య రంగంలో మహిళా రచయితల పాత్రను ప్రోత్సహిస్తూ స్త్రీల సాహిత్య వేదికను స్థాపించిన ప్రముఖ రచయిత్రి గడ్డవరపు పుల్లమాంబ గారు 1931 ఆగస్టు 6న జన్మించారు. ఆమె అనేక కథలు, నవలలు మరియు వ్యాసాల ద్వారా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని, వారి ఆకాంక్షల్ని పదునైన శైలిలో ఆవిష్కరించారు. స్త్రీ చైతన్యం కోసం వారి సాహిత్య అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తూ తెలుగు సాహిత్య లోకంలో తనదైన ముద్రవేశారు.
0: ఇక భారత్ క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా ఆల్రౌండర్ గా తన ప్రతిభను చాటుకున్న ప్రముఖ టెస్ట్ క్రికెటర్ ఏజీ కృపాల్ సింగ్ 1933 ఆగస్టు 6న జన్మించారు. ఆయన తన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన అరుదైన భారతీయ ఆటగాళ్ల సరసన నిలిచారు. తన విలక్షణమైన బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్ క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
1: ఇక అలానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పునాది వేసి తెలంగాణ పితామహుడిగా ప్రసిద్ది చెందిన ప్రముఖ విద్యావేత్త, సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు 1934 ఆగస్టు 6న జన్మించారు. ఆయన తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను, నీళ్లు, నిధులు, నియామకాల ప్రాధాన్యతను తన ఉపన్యాసాలు, పుస్తకాల ద్వారా పల్లె పల్లెకు చేరవేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా సేవలందిస్తూనే తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకి అంకితమైన మహోన్నత ఉద్యమ మార్గదర్శి ఆయన.
0: ఇక ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ కవిగా అభ్యుదయ భావాలతో పాఠకుల నర నరాల్లో చైతన్యం నగిలించిన సుప్రసిద్ధ వచన కవి కె శివారెడ్డి గారు 1943 ఆగస్టు 6న జన్మించారు. ఆయన రక్తపుష్పం, ఆసుపత్రి గీతం, మోహనా ఓ మోహనా వంటి అనేక ఆకట్టుకునే కవితా సంపుట్లను అందించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. సమాజంలోని అసమానతల్ని తన పదునైన కవితాస్త్రాలతో ఎండగడుతూ ఆధునిక తెలుగు వచన కవిత్వానికి కొత్త ఊపిరి పోసిన అఖండ లేఖిని అయింది.
1: ఇక అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన యాస, హావభావాలతో హాస్య మరియు ప్రతినాయక పాత్రలో అలవించిన ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ 1964 ఆగస్టు 6న జన్మించారు. ఆయన 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్తో సినీ ప్రియుల మనస్సుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని వందలాది చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్గా తనదైన టైమింగ్తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ తెలుగు సినీ రంగంలో కొనసాగుతున్న ప్రముఖ నటుడు

0: ఇక భారత జాతీయోద్యమ ఆరంభ కాలంలో రాష్ట్ర గురువుగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సురేంద్రనాథ్ బెనర్జీ గారు 1925 ఆగస్టు 6న భౌతికంగా దూరమయ్యారు. ఆయన ఇండియన్ నేషనల్ అసోసియేషన్ను స్థాపించి భారత జాతీయ కాంగ్రెస్ నిర్మాణంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పత్రికా సంపాదకుడిగా విద్యావేత్తగా నాటి భారతీయుల్లో స్వదేశీ భావజాలాన్ని రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత నేత ఆయన.
1: ఇక మన తెలుగునాట సామాజిక వికాసానికి, మహిళా అభ్యుదయానికి మరియు జాతీయోద్యమానికి తనదైన సేవలందించిన ప్రముఖ నాయకురాలు ఆచంట రుక్మిణమ్మ గారు 1951 ఆగస్టు 6న భౌతికంగా దూరమయ్యారు. ఆమె ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష అనుభవించిన ధీర వనిత. మహిళా విద్యాభివృద్ధికి, సామాజిక సంస్కరణలకు నిరంతరం శ్రమిస్తూ నాటి తెలుగు సమాజంలో చెరగని ముద్రవేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆమెది.
0: అలాగే భారతీయ సంప్రదాయ ఆయుర్వేద వైద్య రంగానికి సరికొత్త వెలుగులు అందించి ఆయుర్వేద ప్రచారకగా పేరుగాంచిన ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారు 1962 ఆగస్టు 6న కాలం చేశారు. ఆయన అఖిల భారత ఆయుర్వేద మహాసభకు అధ్యక్షత వహిస్తూ ఆధునిక వైద్యంలో ఆయుర్వేద ఔషధాల ప్రాధాన్యతను శాస్త్రీయంగా చాటిచెప్పారు. అనేక ఆయుర్వేద గ్రంథాలని రచించడమే కాకుండా సంఘ సేవకుడిగా సమాజ శ్రేయస్సుకి అపారమైన కృషి చేసిన ధన్యజీవి ఆయన.
1: అలానే భారతీయ వెయిట్ లిఫ్టింగ్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిపెట్టి తెలుగు చలనచిత్ర మరియు రంగస్థల నటుడిగా అలరించిన దండమూడి రాజగోపాలరావు గారు 1981 ఆగస్టు 6న భౌతికంగా దూరమయ్యారు. ఆయన భారత మిస్టర్ టైటిల్ను గెలుచుకోవడమే కాకుండా భీమసేన వంటి అనేక పౌరాణిక చిత్రాల్లో తనదైన గంభీరమైన శరీర సౌష్ఠవంతో, నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. క్రీడారంగానికి, కళారంగానికి సమానంగా సేవలందించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన విలక్షణ నటుడు ఆయన.
0: ఇక ప్రపంచ వైద్య సాంకేతిక చరిత్రలో సరికొత్త ఆశలు చిగురింపచేసిన కృత్రిమ గుండె ప్రయోగంలో చరిత్ర సృష్టించిన విలియం జే స్క్రోడర్స్ 1986 ఆగస్టు 6న మన అందరికీ దూరమయ్యారు. ఆయన మనిషి తయారు చేసిన జార్విక్ 7 అనే కృత్రిమ గుండె పరికరంతో ఏకంగా 620 రోజుల పాటు జీవించి ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం బతికిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. మానవ వైద్య పరిశోధనల్లో, కార్డియాక్ ఇంజనీరింగ్ రంగంలో ఈ ప్రయోగం కొత్త అధ్యాయానికి ప్రాణం పోసింది.
1: ఇకలనే తెలుగు, కన్నడ చలనచిత్ర పరిశ్రమల్లో తనదైన యాక్షన్, థ్రిల్లర్ చిత్రాల దర్శకత్వంతో ప్రత్యేక ముద్ర వేసిన సుప్రసిద్ధ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారు 2012 ఆగస్టు 6న భౌతికంగా దూరమయ్యారు. ఆయన మోసగాళ్లకు మోసగాడు, యుగంధర్ వంటి 100కు పైగా సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి మాస్ ప్రేక్షకుల ఆదరణ పొందారు. వేగవంతమైన స్క్రీన్ ప్లేతో, సాంకేతిక విలువలతో దక్షిణాది చిత్రసీమలో యాక్షన్ సినిమాలకు సరికొత్త దిశానిర్దేశనం చేసిన ప్రతిభావంతుడైన దర్శకుడు ఆయన.
0: ఇక భారతీయ రాజకీయ రంగంలో, ముఖ్యంగా విదేశాంగ మంత్రిగా తనదైన ఆత్మీయ పాలనతో, పదునైన ప్రసంగాలతో అలరించిన ప్రముఖ నాయకురాలు సుష్మా స్వరాజ్ 2019 ఆగస్టు 6న భౌతికంగా దూరమయ్యారు. ఆమె ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలందించి ప్రజల హృదయాల్ని గెలుచుకున్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకి సామాజిక మాధ్యమాల ద్వారా తక్షణ సహాయం అందిస్తూ ప్రజా విదేశాంగ మంత్రిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ధీర వనిత ఆవిడ.
1: ఇకలానే తెలంగాణ ప్రాంతంలో పాత్రికేయుడిగా, ప్రజా సమస్యలపై కలం పట్టి, తదనంతరం రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యుడిగా సేవలందించిన సోలిపేట రామలింగారెడ్డి గారు 2020 ఆగస్టు 6న భౌతికంగా దూరమయ్యారు. ఆయన దుబ్బాక నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ ప్రజల సంక్షేమానికి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించారు. జర్నలిజం నుండి ప్రతినిధిగా ఎదిగి నిరాడంబర జీవితంతో ప్రజల మద్దతు పొందిన అంకితభావం గల నేత ఆయన.
0: ఇక తెలంగాణ ప్రజా ఉద్యమాలకు తనదైన విప్లవ పాటలతో, నృత్యంతో ఊపిరిపోసిన ప్రజా గాయకుడిగా గుర్తింపు పొందిన అమర కవి గద్దర్. ఆయన అసలు పేరు గుమ్మడి విఠలరావు గారు 2023 ఆగస్టు 6న భౌతికంగా దూరమయ్యారు. ఆయన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, అమ్మా తెలంగాణమా వంటి కాలాతీతమైన పాటలతో ప్రజలను చైతన్యపరిచి విప్లవ పోరాటాల్లో నిలిచారు. గజ్జకట్టి, గొంగళి కప్పి ప్రజా వేదికలపై తన గొంతుతో కోట్లాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహోన్నత జానపద కళాకారుడు ఆయన. ఆగస్టు 6వ తేదీకి సంబంధించిన ఎన్నో చారిత్రాత్మక విషయాలు, ఎంతో మంది మహనీయుల జననాలు, మరణాల గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు మనం టాపిక్లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిద్దాం.

0: సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CVRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. అమ్మ, నిన్న మనం సినిమాల వినోదం గురించి, థియేటర్ల హంగామా గురించి మనం ఎంతో బాగా మాట్లాడుకుంటున్నాం కదా. కానీ ఈ రోజుల్లో థియేటర్కి వెళ్లాల్సిన పని లేకుండా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు దాటితే చాలు, ప్రతి ఇంట్లో హాల్లో నేరుగా వచ్చి వాళ్ళపోయే ఇంకొక బుల్లితెర వినోదం గురించి మనం మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది కదా.
6: అవునన్నయ్య,
5: అదే మన తెలుగు టీవీ సీరియల్స్. చిన్నపిల్లల నుంచి అవ్వాతాతల వరకు, అదేవిధంగా ఇంటి ఇల్లాల నుంచి

0: మరి సీరియల్లో అత్త కోడళ్ల గొడవలు, విలన్ పన్ని కుట్రలు, అన్యాయానికి గురయ్యే అమాయకపు కథానాయకుల కష్టాలు చూస్తూ ఇళ్లలోని ఆడవాళ్లు తమ సొంత కష్టాల్లా భావించి కళ్ళు తెరుచుకుంటున్నారు. మరి ఆ పాత్రలతో ఎంతగా మమేకమైపోతున్నారంటే, సీరియల్లో ఏమైనా చెడు జరిగితే ఆ రోజు ఇంట్లో అందరి ముఖాల్లోనూ తీవ్రమైన విషాదం పరుచుకుంటోంది.
1: ఇక ఈ సీరియల్ ప్రభావం ఎంతగా ఉందంటే, టీవీలో కనిపించే పాత్రల డ్రెస్సింగ్ స్టైల్స్, చీరల డిజైన్లు, నగలు, ఆఖరికి మంగళసూత్రాల మోడల్స్ కూడా మార్కెట్లో పెద్ద ట్రెండ్గా మారిపోతూ ఉన్నాయి. కానీ నాణానికి మరోవైపు చూస్తే నిరంతరం కుట్రలు, కుతంత్రాలు, విష ప్రయోగాలు, రెండో పెళ్లిళ్ల గోళ్లు, కుటుంబంలో అనుమానాలు రేకెత్తించే సన్నివేశాలు విపరీతంగా చూపించడం వల్ల నిజ జీవితంలోనూ కుటుంబ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పక్క వాళ్ల మీద అసూయపడ్డం, చిన్న చిన్న విషయాలకే కుటుంబాల్లో విభేదాలు రావడం లాంటి మానసిక మార్పులకి ఈ సీరియల్స్ అతిగా చూడడమే కారణం అవుతోంది కూడా.
0: ప్రతిరోజు మరి ఎపిసోడ్ ముగింపులో సస్పెన్స్ పేరుతో ఉన్న ఉత్కంఠను పెంచడం వల్ల తర్వాత ఏం జరుగుతుందో అని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైపోతున్నారు. అయితే కొన్ని సీరియళ్లలో మహిళా సాధికారత, అనాథలను ఆదుకోవడం, కష్టాలను ఎదిరించి నిలబడే ఆత్మవిశ్వాసం లాంటి మంచి అంశాలు కూడా చూపిస్తున్నారు. కాబట్టి ప్రసారమయ్యే ప్రతి సీరియల్ను కేవలం సమయాన్ని గడపడానికి, రిలాక్స్ అవ్వడానికి మాత్రమే ఒక వినోద సాధనంగా చూడాలి తప్ప వాటిలోని దాటకీయతను నిజ జీవితంలోకి మనశ్శాంతిని పాడు చేసుకోకూడదు.
1: అసలు జనాల్లో, ముఖ్యంగా గృహిణుల్లో ఈ సీరియల్స్ పట్ల ఇంతటి విపరీతమైన క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? రోజంతా ఇల్లంతా శుభ్రం చేసి కుటుంబ సభ్యుల అవసరాలు చూసుకుంటూ అలసిపోయే మహిళలకి సాయంత్రం అవ్వగానే కాస్త మానసిక విశ్రాంతి, ఊరట కావాలి. ఆ సమయంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా పలకరించే ఈ సీరియల్స్ వారి దైనందిన జీవితంలో ఒక అలవాటుగా, వారి రోజువారీ కాలక్షేపానికి ఒక ప్రధాన భాగస్వామిగా మారిపోయాయి.
0: రోజు మన కళ్ల ముందే తిరిగే క్యారెక్టర్లు కాబట్టి వాళ్ళు తమ పక్కింటి వాళ్ళలాగూ సొంత మనుషుల్లాగూ అనిపించి సీరియళ్లకి బాగా కనెక్ట్ అయిపోతారు. అయితే ఇక్కడ మనం ఆందోళన చెందాల్సిన మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, చాలా వరకు తెలుగు సీరియళ్లలో మహిళల్ని ప్రధాన విలన్లుగా చూపించడం, అత్త, వదిన, తోటికోడలు లేదా సొంత చెల్లెలే అడుగడుగున కుట్రలు పన్నుతూ, విషం కక్కుతూ పక్కవారి జీవితాలను నాశనం చేయడానికి ప్లాన్లు వేస్తున్నట్లు చూపించడం చాలా ఎక్కువైపోయింది. అంటే ఆడదానికి ఆడదే శత్రువు అనే పాతకాలపు ప్రతికూల భావనను ఈ సీరియళ్లు మళ్లీ మళ్లీ సమాజం మీదకి రుద్దుతున్నాయి. మరి ఇంట్లో సంతోషంగా ఉండే కుటుంబాల మధ్య విభేదాలు సృష్టించడం, మంచి కోడల్ని వేధించే అత్తలు లేదా అత్తను ఇబ్బంది పెట్టే కోడళ్లు ఒకే ఇంట్లో ఉంటూ కళ్లలోనే కారాలు చెల్లుకునే పాత్రలను విపరీతమైన క్రూరత్వంతో చూపిస్తున్నారు.
1: అవునమ్మా, దీనివల్ల ప్రశాంతంగా ఉన్న మన ఇళ్లలో కూడా మా వదిన కూడా నన్ను ఇలాగే అనుమానిస్తుందేమో, మా అత్త నాపై ఇలాగే కుట్ర చేస్తుందేమో అని నిజ జీవితంలో లేనిపోని అనుమానాలు, అసూయలు పెరిగిపోతూ ఉన్నాయి. వినోదం పేరుతో సమాజంలో ఉన్న మహిళల ఇమేజ్ ని దెబ్బతీయడం, ప్రతి చిన్న విషయానికి ఇంట్లో ఆడవాళ్లే కుట్రలు చేస్తారని చిత్రించడం అసలు కరెక్ట్ కాదు. సీరియల్స్ తీసే దర్శకులు, నిర్మాతలు కేవలం టీఆర్పీ రేటింగ్ల కోసమే ఇలాంటి క్రూరమైన క్యారెక్టర్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇకనైనా ఆ ధోరణి మారి మహిళల మధ్య ఉన్న ఆప్యాయతని, ఒకరికొకరు తోడుగా నిలిచే ఐక్యతని, ప్రేమానురాగాల్ని ఆదర్శంగా చూపే మంచి కంటెంట్ బుల్లి తెరపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
0: అవునన్నయ్య, మరి తెరపై కనిపించే అబద్ధపు కుట్రల్ని చూసి మన ఇంట్లోని అసలైన ప్రేమానురాగాలను పాడు చేసుకోకూడదు. నాటకీయతకు, వాస్తవ జీవితానికి ఉన్న తేడాను గ్రహించి ముందుకు సాగుదాం. విచక్షణతో వినోదాన్ని ఆస్వాదిద్దాం. మన ఇళ్లలో అనుబంధాల సుగంధాలను సదా కాపాడుకుందాం.
1: సీరియళ్లలో మహిళల్ని విలన్గా చూపించడం, వారి మధ్య కుట్రలు పెంచడం గురించి మాట్లాడుకున్నాం. కానీ దీనికంటే భయంకరమైన విషయం ఏంటంటే, ఈ సీరియళ్లలో చూపించే పగలు, ప్రతీకారాలు కొందరి నిజ జీవితాలపై చూపుతున్న ప్రభావం చూస్తుంటే అసలు నమ్మశక్యం కావడం లేదు. మనుషుల్ని చంపడానికి పాలు, టీల్లో విష ప్రయోగాలు చేయడం, భార్యాభర్తల్ని విడగొట్టడానికి లేనిపోని అక్రమ సంబంధాలు అంటగట్టడం, కావాలని యాక్సిడెంట్లు ప్లాన్ చేసి చంపేయడం, ఇవన్నీ చూస్తుంటే అసలు వినోదం పేరుతో సమాజానికి మనం ఏం చూపిస్తున్నాం? ఇలాంటి భయానకమైన సన్నివేశాలు నిజంగా అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది.
0: అసలు సీరియల్స్ ప్రసారమయ్యే సమయం చూస్తే చాలా మంది రాత్రి వేళల్లో పడుకునే ముందు ప్రశాంతంగా టీవీ ముందు కూర్చుంటారు. మరి రోజంతా పడ్డ అలసట మర్చిపోయి హాయిగా పడుకుందామనుకునే సమయంలో స్క్రీన్ మీద నల్లటి త్రాచుప్రాము లాంటి కుట్రలు, అరిచే మ్యూజిక్లు కళ్లల్లో క్రూరత్వం చూస్తుంటే ఆ ప్రశాంతత కాస్త పటాపంచలైపోతుంది. రాత్రి పడుకునే ముందు చూసే ఆ ప్రతికూల ఆలోచనలు మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్లిపోయి రాత్రంతా కూడా ప్రశాంతమైన నిద్ర లేకుండా చేస్తున్నాయి.
1: అవునమ్మా, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఉదయం లేవగానే చిరాకు.

0: మనసులో తెలియని భయం, ఒత్తిడి పెరుగుతున్నాయి. ఆఖరికి నిద్రలో కూడా సీరియల్ సస్పెన్సీలే కలలుగా వచ్చి భయపెడుతున్నాయంటే ఆ ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట మనం ఏం చూస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో మన ఆరోగ్యానికి, మన మనశ్శాంతికి అదే ప్రాతిపదిక అని సైకాలజిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. వినోదం అంటే మనసుకి ప్రశాంతతని, కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి తప్ప రాత్రి వేళల్లో నిద్రని చెడగొట్టి ప్రతీకార భావాల్ని రగిల్చేదిగా ఉండకూడదు.
1: పగలు కుట్రలు నిండిన సీరియళ్లను రాత్రి వేళల్లో చూడటం తగ్గించి కుటుంబ సభ్యులతో హాయిగా మాట్లాడటం, మంచ పుస్తకాలు చదవడం లేదా ఆహ్లాదకరమైన సంగీతం వినడం అలవాటు చేసుకోవాలి. మన ఆలోచనలను, నిద్రను, ఆరోగ్యాన్ని పాడు చేసే వినోదానికి కాస్తంత దూరంగా ఉండటమే మన ఇళ్లకు, మన మనస్సులకు కూడా శ్రీరామరక్ష.
0: అవునమ్మా, అసలు ఈ టీవీ సీరియల్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఎలా మొదలైంది అనే చరిత్ర కనుక తవ్వితే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. నిజానికి అమెరికాలో రేడియో నాటకాలుగా మొదలైన ఈ సంస్కృతి ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చింది. మన దేశంలో 1980ల కాలంలో దూరదర్శన్ రాకతో ఈ సీరియళ్ల శకం మొదలైంది. హమ్లోగ్, బునియాద్, రామాయణం, మహాభారతం లాంటి సీరియళ్లు వచ్చే సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయేవంటే ఆ రోజుల్లో ఎంతటి క్రేజ్ ఉండేదో కదా.
1: అవునన్నయ్య, మరి ఆ రోజుల్లో దూరదర్శన్ సీరియళ్లకి, ఈనాటి ప్రైవేట్ శాటిలైట్ ఛానళ్ల సీరియళ్లకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి దూరదర్శన్ లో వారానికి ఒక్కరోజు మాత్రమే ఎపిసోడ్ వచ్చేది. సమాజంలోని పేదరికం, కుటుంబ బంధాలు, సంస్కృతి, సామాజిక బాధ్యత, పవిత్రమైన మానవీయ విలువల చుట్టూ ఆ కథలు తిరిగేవి. రోజులు మారేసరికి శాటిలైట్ ఛానళ్లు రావడం, రోజువారీ డైలీ సీరియల్స్ మొదలవడం వల్ల సీరియళ్ల స్వభావమే మారిపోయింది.
2: అవునమ్మా, దూరదర్శన్ సీరియళ్లలో సహజత్వం, అమాయకత్వం, మనుషుల మధ్య ఆప్యాయతలు ఉండేవి. కానీ నేటి ప్రైవేట్ ఛానళ్ల సీరియళ్లలో అంత గ్లామర్, గ్రాండ్నెస్, హై డ్రామా, 500 ఎపిసోడ్లు లాగాలి కాబట్టి కథని సాగదీయడం, ఊహించని ట్విస్ట్లు పెట్టడం, విపరీతమైన కలర్ఫుల్ సెట్లు, చెవుల్లో గుండెలు దడదళ్లాడే భారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఎక్కువైపోయాయి. దూరదర్శన్ ఒక సత్సంబంధాల బడి అయితే ప్రైవేట్ ఛానళ్లు ఒక రంగుల డ్రామా కంపెనీగా మారిపోయాయి.
1: మరి జనాలు దూరదర్శన్ ని పక్కన పెట్టి ఈ ప్రైవేట్ శాటిలైట్ ఛానళ్లను ఎక్కువగా ఎందుకు చూస్తున్నారు అంటే, వీళ్ళిచ్చే ప్రతిరోజు కంటిన్యూటీ, ఆకర్షణీయమైన మేకప్లు, క్షణక్షణం వారి గ్రాండ్ లొకేషన్లు, రసవత్తరమైన శోధనల వల్ల దూరదర్శన్ నెమ్మదిగా నీతులు చెప్తున్నట్లు అనిపిస్తే ప్రైవేట్ ఛానళ్లు తమ వినోదపు గిలిగింతలతో ప్రతిరోజు ప్రేక్షకుల్ని టీవీల ముందే కట్టిపడేస్తున్నాయి. ఏదేమైనా మాధ్యమాలు మారినా సగటు మనిషికి వినోదం పంచే బుల్లితెర ప్రయాణం మాత్రం శతాబ్దాలుగా సాగుతూనే ఉంది.
0: సో లిజనర్స్, ఈరోజు మనం మాట్లాడుకునే అంశం మీ అందరికీ తెలుసు కదండి, మన బుల్లితెర ముచ్చట్లు గురించి మాట్లాడుకుంటాను. మరి మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ల రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెక్టర్ పిపి రోడ్ భీమవరం సెల్ 9867425588
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి నువ్వు ఇందాక చెప్పింది అక్షరాల నిజమమ్మా ఈ ప్రైవేట్ ఛానళ్ల సీరియల్లో అందరినీ నవ్వించే ఆశ్చర్యపరిచే ఇంకో పెద్ద వింత కూడా ఉంది అదేంటంటే సీరియళ్ల సాగదీత ఒక చిన్న కథని పట్టుకుని ఏళ్ల తరబడి 100 ఎపిసోడ్ల నుంచి 1000 ఎపిసోడ్ల వరకు సాగదీస్తూనే ఉంటారు ఏళ్ల తరబడి సాగే ఈ సాగతీత చూసి జనాలు నవ్వుకోవాలో ఏడవాలో తెలియక సోషల్ మీడియాలో విపరీతంగా జోకులు మీమ్స్ వేసుకుంటూ ఉన్నారు
4: ఇక జోకులు తలుచుకుంటేనే నవ్వాగదు సీరియల్ మొదలైనప్పుడు పుట్టిన బాబు పెద్దయి చదువుకుని పెళ్లి చేసుకుని తండ్రి అయినా కూడా ఆ సీరియల్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ వేసే ముసలావిడ మాత్రం అలానే హెల్దీగా కుట్రలు పన్నుతూనే ఉంటుంది అని మీమ్స్ వేస్తుంటారు అలానే ఒక పాత్ర మేడ మీద నుంచి కింద పడటానికి 2 రోజులు పడుతుంది మరి పడేలోపు ఇంట్లో ఉన్న 10 మంది ముఖాలను 10 సార్లు డిష్యం డిష్యం అంటూ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి 3 రోజులు వేస్ట్ చేసేస్తూ ఉంటారు
3: అవునమ్మా ఇక సీరియల్లో ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగి హీరోను హీరోయిన్ లేదంటే విలనో చనిపోతే ప్రేక్షకులు అమ్మాయి అనుకుంటారు కానీ 6 నెలల తర్వాత ప్లాస్టిక్ సర్జరీ పేరుతో లేదంటే నేను చావలేదు జ్ఞాపక శక్తి పోయి వేరే ఊళ్ళో ఉన్నాను అని కొత్త ముఖంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తాడు ఇక సీరియల్ క్యారెక్టర్ల పెళ్లిళ్ళైతే మరో వింత పెళ్లి పీటల మీద తాళిబొట్టు కట్టే సీన్ దాదాపు 1 నెల రోజుల పాటు సాగుతుంది ఒక పండగ వస్తే చాలు 2 వారాల పాటు అదే పండగ హడావడిని సాగతీస్తూనే ఉంటారు
4: అవునన్నయ్య ఇక రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఏదో ఒక చిన్న నిజం హీరోకి తెలిసిపోతుంది అనుకుంటే సరిగ్గా ఆ క్షణంలో పక్క నుంచి లారీ వెళ్లడము లేదా పెద్ద శబ్దం రావడమో జరిగి ఆ విషయం ఇంకో 500 ఎపిసోడ్ల వరకు ఎవరికీ తెలియదు

0: కుండా పోతుంది. మరి ప్రేక్షకులు అబ్బా ఇంకెన్నాళ్ళురా నాయనా ఈ సాగతీత అని తిట్టుకుంటూ హేళన చేస్తూ జోకులు వేసుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఎంత తిట్టుకున్నా ఆ జోకుల్ని ఎంజాయ్ చేస్తూనే మళ్ళీ సాయంత్రం కాగాని ఆ సీరియల్ ముందే కూర్చుంటారు. మరి తిట్టుకుంటూనే చూడటం, జోకులు వేసుకుంటూనే ఆస్వాదించడం అనేది మన బుల్లితెర ప్రేక్షకులకి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన బంధం. కథ ఎంత సాగినా వినోదం పంచడమే పరమావధిగా సాగిపోయే ఈ సీరియళ్ల హాస్యం ఎప్పటికీ కూడా ఎవర్గ్రీన్.
1: అవునమ్మా, కొన్ని సీరియళ్లలో చూపించే అసాధారణ అసహజమైన సన్నివేశాలు, గ్రాఫిక్స్, అస్సలు సెన్స్ లేని మేకప్లు చూస్తుంటే నవ్వు రావడం పక్కన పెడితే ఒక్కోసారి అసలు ప్రేక్షకులంటే వీళ్ళకి అంత చులకన అని తీవ్రమైన వెగటు అసహ్యం కూడా కలుగుతుంది. పాత్రలకి తగ్గట్టు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మేకప్ల దగ్గర నుంచి లాజికల్ వరకు పూర్తిగా గాల్లో దీపంలో వదిలేస్తూ ఉన్నారు.
0: అవునన్నయ్య, 100% మరి కోపం తెప్పించే పాయింట్ అయితే చెప్పావు. అసలు ఐసీయూలో హాస్పిటల్ బెడ్ మీద వెంటిలేటర్ పై చావు బతుకుల మధ్య ఉన్న కథానాయకుని చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుందనుకో. ఆమె ముఖానికి ఫుల్ ఫౌండేషన్ మేకప్, అలాని కాటుక, లిప్స్టిక్, చెవులకు దిత్తులు, పైగా ఒంటి మీద నల్లగని కట్టునేత, పట్టుచీర అలానే ఉంటాయి. ఎంత పెద్ద లారీ యాక్సిడెంట్ జరిగి కారు ముక్క ముక్కలైనా సరే హీరోకి లేదా హీరోయిన్కి కేవలం నొసటి మీద మాత్రమే ఒక చిన్న తెల్లటి కట్టు కనిపిస్తుంది. మరి ముఖంపై ఒక చిన్న రక్తపు చుక్క కూడా ఉండదనుకో.
1: అవునమ్మా, ఇక ఏదైనా పాత్రని వయస్సు మళ్లిన ముసలివాడిగా చూపించాలనుకున్నప్పుడు చేసే వింతలు గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకో. పైన పెట్టిన తెల్లటి విగ్గు కింద నుంచి కుర్రాడి నల్లటి జుట్టు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. కనీసం మీసాలు గడ్డాలు కూడా సరిగ్గా రంగు ఎయిర్. దీనికి తోడు కొంతమంది నటీనటులనిచ్చే ఎక్స్ప్రెషన్లు చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. ప్రశాంతంగా మాట్లాడాల్సిన సీన్లో కూడా కళ్ళు పెద్దవి చేసి గుడ్లు ఉరుముతూ ముఖం వంకర్లు తిప్పుతూ చేసే ఆ అతి ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే సీరియల్ ఛానల్ వెంటనే మార్చేయాలనిపిస్తుంది.
0: ఇక లాజిక్ ను పూర్తిగా పక్కన పడేసి మరి ప్రేక్షకుల తెలివితేటలను హేళన చేసేలా ఇలాంటి నాసిరకం సన్నివేశాల్ని ప్రసారం చేయడం వల్ల సీరియళ్లపై ఉన్న గౌరవం పూర్తిగా పోతుంది. కనీస సహజత్వం లేని ఇటువంటి సన్నివేశాల వల్ల వినోదం రాకపోగా చూసేవారికి చిరాకు విసుగు మాత్రమే మిగులుతున్నాయి. దర్శకులు, నిర్మాతలు మరిప్పటికైనా మేల్కొని రంగుల ఆర్భాటాలు, అసహజమైన విన్యాసాలు పక్కన పెట్టి కథలో కొంతైన సహజత్వాన్ని, పాత్రలకు తగ్గట్లు మేకప్లను మెయింటైన్ చేస్తేనే బుల్లితెరకు మళ్లీ మంచి రోజులొస్తాయి. హంగులు ఆర్భాటాల కంటే సహజమైన నటనకే ఎప్పుడైనా ప్రాధాన్యత ఉండాలి. అసహజమైన సీరియళ్లను పక్కన పెట్టి నాణ్యమైన కళను మాత్రమే ప్రోత్సహిద్దాం.
1: అవునమ్మా, సీరియళ్లలో చూపించే అసహజమైన మేకప్లు, లాజిక్ లేని యాక్సిడెంట్ల సీన్ల గురించి మాట్లాడుకున్నాం, కానీ వాటన్నింటిని మించి ప్రేక్షకుల ఊపికకి ఆఖరి పరీక్ష పెట్టే మరొక పెద్ద గండం, అదేంటంటే సీరియళ్ల మధ్యలో వచ్చే యాడ్స్. అసలు మనం టీవీ సీరియల్ మధ్యలో యాడ్స్ చూస్తున్నామా, లేదంటే యాడ్స్ మధ్యలో కాస్త సీరియల్ చూస్తున్నామా అనిపించేలా ఛానళ్ల వాళ్ళు చేసే హడావుడి చూస్తుంటే తల పట్టుకోవాల్సిందే అనుకో.
0: మరి సరిగ్గా ఒక 10 నిమిషాలు సీరియల్ నడిచిందో లేదో వెంటనే బ్రేక్ పేరుతో కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా కమర్షియల్ యాడ్స్ చూపిస్తారు. ఇక సర్ఫ్లు, సోప్లు, షాంపూలు, వాషింగ్ పౌడర్లు, ఆఖరికి లడ్డూల వరకు దేశంలో ఉన్న అన్ని ప్రకటనలు ఆ 5 నిమిషాల్లోనే ప్రసారం చేసేస్తారు. తీరా బ్రేక్ అయిపోయాక సీరియల్ వస్తుంది అనుకుంటే మళ్ళీ బ్రేక్ కి ముందు జరిగిన సీన్ ని మళ్ళీ ఇంకో 2 నిమిషాలు వెనక్కి రీప్లే చేసి చూపిస్తూ ఉంటారు.
1: ఏదైనా ఒక సీన్ లో పెద్ద సస్పెన్స్ లేదంటే ట్విస్ట్ రాగానే హీరో విలన్ ని కొడతాడా లేదా విలన్ బాంబు పెడతాడా అని ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టి చూస్తున్న క్షణంలోనే వస్తుంది ఒక చిన్న బ్రేక్ అని ప్రకటనలు వేసేస్తూ ఉంటారు. ఆ 5 నిమిషాల యాడ్స్ చూసే లోపు ప్రేక్షకుడు అసలు కథేంటో, సీన్ లో ఉన్న ఎమోషన్ ఏంటో పూర్తిగా మర్చిపోతాడు. ఛానల్ వాళ్ళకి వ్యాపారం, ప్రకటనల ఆదాయం ముఖ్యమే కాదనడం లేదు, కానీ వినోదాన్ని ఆస్వాదించడానికి కూర్చున్న ప్రేక్షకుల సహనంతో ఇలా ఆడుకోవడం అసలు భావ్యం కాదు కదా.
0: అవునన్నయ్య, ఈ విపరీతమైన యాడ్స్ గోల తట్టుకోలేకే చాలా మంది ఈ మధ్య కాలంలో లైవ్ టీవీలు చూడటం తగ్గించేసి యాడ్స్ లేని డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనగా ఓటీటీ వైపు లేదా యూట్యూబ్ లో తర్వాత వచ్చే క్లిప్పులను చూడటానికి మొగ్గు చెప్తున్నారు. ప్రకటనల మోత తగ్గించి కథా ప్రవాహాన్ని సజావుగా సాధరిస్తేనే బుల్లితెరపై ప్రేక్షకుల ఆదరణ నిలుచుంటుంది. ఇక ప్రసార వేళల్లో సమతుల్యత పాటించడం ఛానళ్ల యాజమాన్యాల బాధ్యత.
1: ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా గమనించాలమ్మా, అదేంటంటే మన తెలుగు సీరియళ్లకి ఇతర భాష అంటే హిందీ, తమిళం, కన్నడ లేదంటే కొరియన్ సీరియళ్లకి ఉన్న వ్యత్యాసాలు చూడాలి. ఇతర భాషల్లో వచ్చే చాలా సీరియల్ని చూస్తుంటే మన సీరియళ్ల మేకింగ్ కి వారి శైలికి ఎంత పెద్ద తేడా ఉందో స్పష్టంగా అర్థం. అర్థమవుతుంది.
0: అవునన్నయ్య, ఇతర భాషల విషయానికి వస్తే ఉదాహరణకి హిందీ లేదా కొరియన్ డ్రామాలు

0: తీసుకుంటే వాళ్ల దగ్గర ఎక్కువ భాగం పరిమిత ఎపిసోడ్లు సంస్కృతి ఉంటుంది. అంటే కథను ముందే సిద్ధం చేసుకుని 20 నుంచి 50 ఎపిసోడ్లలోపు చాలా కుందాగా కాంపాక్ట్ గా పూర్తి చేస్తారు. మరి అంతేకాకుండా తమిళ మలయాళ సీరియల్లో కథలు ఎక్కువగా గ్రామీణ నేపథ్యం, కుటుంబ బాధ్యతలు, మన సంస్కృతి సంప్రదాయాల చుట్టూ చాలా సహజంగా సాగుతాయి. కానీ మన దగ్గర ప్రసారమయ్యే చాలా తెలుగు డైలీ సీరియల్లో సబ్జెక్ట్ ఏదైనా సరే అంతిమంగా అత్తాకోడళ్ల పోరు, విష ప్రయోగాలు వందల ఎపిసోడ్ల సాగదీతకి ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు.
1: ఇక ఇతర భాషా సీరియళ్లలో పాత్రల దుస్తులు, మేకప్లు, సంభాషణలు చాలా సెటిల్డ్ గా, వాస్తవికతకి దగ్గరగా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి డ్రామా సృష్టించకుండా కథలోని వినోదానికి, జీవితంలోని అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ మన తెలుగు సీరియళ్లలో ప్రతి సీన్కి అతిగా ఆర్కెస్ట్రా వాయించడం, కళ్లలో క్రూరత్వాన్ని జూమ్ చేసి చూపించడం, డ్రామాని పండించడం కోసం ఎమోషన్స్ ని పిండేయడం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇతర భాషా రచయితలు కథాబలాన్ని నమ్ముకుంటే మన దగ్గర గ్రాఫిక్స్, ట్విస్ట్లు, షాకింగ్ ఎలిమెంట్స్ మీదే ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు.
0: అయితే మన తెలుగులో కూడా మరి పాత రోజుల్లో లేదా కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు, అత్యంత సహజమైన కుటుంబ కథా చిత్రాలు, బదిలమైన సీరియళ్లు వచ్చాయి. మరి వేరే భాషల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆ పరిమిత ఎపిసోడ్ల పరిధి, సహజత్వంతో కూడిన కథన శైలి, లాజిక్ తో కూడిన కథల్ని నేటి తరం వచ్చే ఆధునిక ఆలోచనల్ని జోడించి సీరియళ్లను రూపొందిస్తే మన తెలుగు బుల్లితెర కూడా అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతుంది. ఇతర భాషల్లోని మంచి మేకింగ్ విధానాల్ని స్వీకరిస్తూ మన తెలుగు సీరియళ్లు కూడా మార్పు వైపు అడుగులు వేయాలని, శ్రోతలకి మరింత నాణ్యమైన వినోదాన్ని అందించాలని ఆశిద్దాం. లిజినెస్ మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి బుల్లితెర ముచ్చట్లు గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: నా చిన్న తమ్ముడు ఉన్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,

0: ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరేపట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి కలియుగం కదా అని చెప్పి నువ్వు నీ నీతిని వదులుకోకు. వాడు పాపం చేసి గెలుస్తున్నాడని నువ్వు పాప బాట పట్టకు. అంతిమంగా గెలిచేది సత్యమే. బాహ్య ప్రపంచం నిన్ను పాపాత్ముల్లా చూడొచ్చు, కానీ నీ మనస్సాక్షికి తెలుసు నువ్వేంటో. దేవుడి దీంట్లో న్యాయం అనేది ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు కదండి. అంటే భగవంతుడి ఇంట్లో న్యాయం అనేది ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. మరి సింహం ఆకలితో ఉన్నా గడ్డి మేయదు, అలానే నీతిమంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా అధర్మానికి తలవంచడు. ఆ పట్టుదలి నిన్నొకరోజు ఉన్నతుడిగా నిలబెడుతుంది కదండి. అంటే కలియుగం కదా అని చెప్పి నువ్వు నీతిని వదులుకుంటావేమో వదులుకోకు. అంటే వాడు పాపం చేసి గెలుస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు కూడా పాప బాట అనేది పట్టకు, ఎందుకంటే అంతిమంగా గెలిచేది సత్యమే. అంటే బాహ్య ప్రపంచం నేను పాపాత్ముల్లా చూడొచ్చు, కానీ నీ మనస్సాక్షికి తెలుసు కదా నువ్వేంటో. దేవుడి ఇంట్లో న్యాయం అనేది ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. మరి సింహం చూడండి, ఆకలితో ఉన్న గడ్డి మేయదు కదా, అలానే నీతిమంతుడు కూడా మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ధర్మానికి తలవంచడు. ఆ పట్టుదలి నిన్నొకరోజు ఉన్నతుడిగా నిలబెడుతుంది. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ, వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం శ్రీ సాయి మహిమ చిత్రం నుండి ఎంతెంత దయనీకు ఓ సాయి అనే చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరొకప్పుడు ఒక అడవిలో అనేక మంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు. మరొక రోజు ఆ సాధువు సర్వభూతాల్లోనూ నారాయణ్ణి చూడాలని, ఆ ఎరుకతో వాటన్నింటికీ కూడా వినమ్రంగా నమస్కరించాలని బోధించాడనమాట. మరొక రోజు హోమ నిమిత్తం సమిధల్ని సేకరించడానికి శిష్యుడొకడు అడవిలోకి వెళ్ళాడు. మరి హఠాత్తుగా అతడు ఒక కేక విన్నాడు. దారి నుండి పక్కకు తప్పుకోండి, ఒక మదపు టేనుగిటి కేసు వస్తోంది అంటూ ఇక ఈ శిష్యుడు తప్ప అందరూ పారిపోయారు. మరి ఏనుగులో కూడా భగవంతుడున్నాడు అని చెప్పి గురువుగారు బోధించారు కదా, మరి నేనెందుకు పారిపోవాలి అని భావిస్తూ ఉన్న చోటే నిలబడిపోయాడు. ఇక చేతులు జోడించి స్తవం స్తుతులు గానం చేయసాగాడు. ఇక మావిటివాడు తప్పుకో తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు. మన శిష్యుడు మాత్రం ఎంతకూ కదలలేదు. చివరికి ఏనుగు తన తొండంతో ఇతగాణ్ణి పట్టుకుని తిప్పి ఒక మూలకి విసిరివేసి పడేసింది. ఇక వంటి నిండా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు ఆ శిష్యుడు. మరి ఈ సమాచారం వినగాని గురువుగారు ఇతర శిష్యులతో పాటు అక్కడికి వచ్చి అతన్ని ఆశ్రమానికి తీసుకుని పోయారు. ఇక మందు మాకులిచ్చి చికిత్స చేశారు. మరి కొంతసేపటికి శిష్యుడికి స్పృహ వచ్చింది. అప్పుడు శిష్యుల్లో ఒకడు, ఏనుగొస్తోందని విని కూడా నువ్వు ఎందుకు కదలలేదు అని చెప్పి అతన్ని అడిగాడు. మరి నారాయణుడే మానవుల జంతువుల రూపాలను ధరించాడని గురువుగారు చెప్పారు కదా, అందువల్ల మరి ఏనుగు నారాయణుడు వస్తున్నాడని నేను తొలగిపోలేదు అన్నాడు అతను. అది విని గురువుగారు ఇలా చెప్పారట, నాయనా సరే ఏనుగు నారాయణుడు వస్తూ ఉండటం నిజమే, కానీ మావటి నారాయణుడు తొలగిపోమ్మని హెచ్చరించలేదా? మరి అందరూ నారాయణులే, అయితే నువ్వెందుకు మావటి మాటల్ని విశ్వసించలేదు? మరి మావటి నారాయణుడి మాట కూడా వినాలి కదా అని చెప్పి అన్నట. మరి శాస్త్రాల్లో ఆపో నారాయణ అంటే నీరు నారాయణుడు అని ఉంది, కానీ కొన్ని నీళ్లు మరి భగవంతుని పూజకు వినియోగపడతాయి అంతే కదండి. అంటే శాస్త్రాల్లో మనకి ఆపో నారాయణ అంటే నీరు అనేది నారాయణుడు అని ఉంది, కానీ కొన్ని నీళ్లు భగవంతుని పూజకు ఉపయోగపడతాయి, మరికొన్ని నీళ్లు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడానికి, పాత్రలు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి మాత్రమే పనికొస్తాయి. మరి ఈ నీళ్లు తాగడానికి కానీ భగవంతుడి పూజకు కానీ పనికిరావు కదా. అదే రీతిలో సజ్జనుడు దుష్టుడు భక్తుడు నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడున్నాడు, కానీ దుష్టుడు అపవిత్రుడు పాపి అయిన వ్యక్తితో సంబంధాలు ఉంచుకోరాదు, వారితో సన్నిహితంగా ఉండరాదు. మరి కొందరితో ఏవో నాలుగు మాటలు మాట్లాడవచ్చునేమో, కానీ మరికొందరితో అది కూడా పనికిరాదు. మరి ఇటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. ఏమంటారు? ఒక లిస్నర్స్ మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి హైదరాబాద్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు, శారదాదేవి గారు, చైతన్య, ఉషా, పద్మిని, విశ్వసవజన్య మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు ఎందరికో ప్రాణదానం చేస్తున్న మరి హెమటాలజిస్ట్ డాక్టర్ ఎస్కే గుప్తా గారి పుట్టినరోజు, మరి వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ నేటి భారతం చిత్రం నుండి మానవత్వం పరిమళించి మంచి మనిషికి స్వాగతం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఎందరికో ప్రాణదానం చేస్తున్న హెమటాలజిస్ట్ డాక్టర్ ఎస్ఏ గుప్తా గారికి మరి మీ తరపు నుండి, మన రేడియో విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి గుప్తా గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకు ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతిని రాసిస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది. మరైతే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాట, నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను, మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారట. అంటే అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపాడు. ఇక ఉదాహరణకు ఒక వ్యక్తికి మరి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. మరి తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. మరి విష్ణు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలని తొలగిస్తుంది. మరి పూర్వం విభుముఖుడు అని రాజుండేవాడట. మరి ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది, ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరు అని రాశాట బ్రహ్మ.

అని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువుగారు చెప్పినట్లు విష్ణు పూజ నృసింహ మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు కాస్త బ్రతికాడు. మరి జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతక రీత్యా ఈయన చనిపోవాలి కానీ బ్రతికాడు అనుకుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నట్ట, మరి ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా నృసింహ మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడు అని చెప్పాట. మరి వేదాంగ జ్యోతిష్యం ప్రకారం జాతక చక్రాన్ని అనుసరించి నవగ్రహాలు మరియు లగ్నంతో కలిపి మొత్తం దశగ్రహాలు మన జీవితంపై ప్రభావం చూపిస్తాయి. ఈ దశగ్రహాలకు అధిదేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు. మరి జాతక చక్రం నందు ఏ గ్రహం దోషంగా పరిగణింపబడుతుందో ఆ గ్రహానికి అధిదేవత అయిన మహావిష్ణు యొక్క అవతారాన్ని పూజిస్తే ఆ గ్రహ దోషం తొలగిపోతుంది. కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు, కానీ మనం ఇలా విష్ణు యొక్క దశావతారాలను పూజించడం, విష్ణు పురాణాలను శ్రద్ధగా వినడం, విష్ణు మంత్రాలను చదవడం, విష్ణాలయాల్లో ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తదొస్తుంది. మరి ఆపదొచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా శ్రీమన్నారాయణ పాదాలను పట్టుకుని స్మరించాలి. శ్రీమన్నారాయణ పాదాలను స్మరించడం వల్ల బ్రహ్మ, శివుడు, నవగ్రహాలు వంటి దేవతలను మనకు సేవకులను చేస్తాడు. మరి 128 ఏళ్ల ఆయు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుబట్టి దుశ్శాసనతో ఈడ్చింపించడం వల్ల చేసిన పాపానికి గాను 60వ ఏటే చనిపోయాడు. కాబట్టి ఆయుష్ ఉన్నప్పటికీ కూడా, బ్రహ్మ రాసినప్పటికీ కూడా చేసిన పాపానికి దశించాడు. అదే పుణ్యం వల్ల రాత మార్చుకుని సుఖంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కుంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి శ్రీ మహావిష్ణువుని శరణు వేడాలి. ఆయన పూజలు, దానాలు, ధర్మాలు పేదలకు సహాయం చేస్తూ ఉండాలి. ఏమంటారు? ఓకే లిస్నెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగుంది వింటున్నామంటున్నారు. అలానే మాకు గోపాలుడు, భూపాలుడు చిత్ర నుండి ఎంత బాగున్నది అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరొక గ్రామంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. మరి అతను ఆ గ్రామంలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించాడు. మరి నిత్య పూజలు చేయడానికి ఒక పూజారిని కూడా నియమించాడు. మరి అక్కడితో ఆగక మందిరంలో జరిగే పండుగలు, ఊరేగింపులు మొదలైన వాటికి అయ్యే ఖర్చు నిమిత్తం కొంత పొలాన్ని, ఒక పళ్ళ తోటని కూడా ఏర్పాటు చేశాడు. మందిరం పరిసరాల్లో తిరిగే నిరుపేదలకు, ఆకలిగున్న వారికి అన్నదానం ఏర్పాట్లు కూడా చేశాడు. ఇక సాధు సంతలు వస్తే వారు కొన్ని రోజులు ఉండేలా సౌకర్యాన్ని కూడా కలిగించాడు. మరి ఇన్ని చేసిన తర్వాత ఈ పనులన్నింటినీ పర్యవేక్షించే వ్యక్తి ఒకడు అవసరమయ్యాడు. మరి మందిరానికి సమకూరిన సాధన సంపత్తి చూసి తాము అక్కడ పర్యవేక్షకులుగా చేరడానికి అనేక మంది పోటీ పడేవారు. కానీ ఆ శ్రీమంతుడు వారందరినీ కూడా ఏదో ఒక వంక పెట్టి తిప్పి పంపేవాడు. మరి యోగ్యుడైన ఒక మంచి వ్యక్తిని తానే ఎంపిక చేసుకుంటాను అని చెప్పేవాడు. ఇక వచ్చిన వారంతా కూడా తిట్టుకునేవారు, మూర్ఖుడు అనేవారు. ఇక ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక మంది మందిరానికి వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవారు. ఇక శ్రీమంతుడు మందిరానికి ఎదురుగానున్న తన ఇంటి మేడపై కూర్చుని వచ్చి పోయేవారిని చూస్తూ ఉండేవాడు. ఇక ఒక రోజున ఒక నిరుపేద యువకుడు దైవ దర్శనం కోసం వచ్చాడు. మరి అతను తిరిగి వెళ్తుండగా శ్రీమంతుడు ఆ యువకుని దగ్గరకు రమ్మన్నాడు. అతని దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి. ఆ యువకుడు రాగానే, ఈ మందిరానికి ఒక పర్యవేక్షణ అధికారి కావాలి, నీవు పనిచేస్తావా అని అడిగాడు. మరి యువకుడు ఎంతో ఆశ్చర్యంతో, నాక అంత గొప్ప పనిని అప్పగిస్తారా అని అడిగాడు. అందుకే శ్రీమంతుడు, నిన్నే అడుగుతున్నా, నీలాంటి ఉత్తములే ఆ పనిని నిజాయితీగా నిర్వహించగలరు అన్నాడు. మరి అందరినీ వదిలిపెట్టి నన్నే ఎందుకు ఈ పనికి ఎంపిక చేశారు అంటూ ఆ యువకుడు మళ్ళీ ప్రశ్నించాడు. అందుకే శ్రీమంతుడు, నేను ఎన్నో రోజులు బట్టి చూస్తున్నాను, గుడికెళ్లే దారిలో ఒక ఇటుక బిడ్డ మొన దేలి ఉంది. అనేక మంది ఆ మొనకు కొట్టుకుని కింద పడుతున్నారు. కొందరికి గాయమైంది, అయినా సరే అందరూ దాన్ని అలానే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇందాక నేను చూశాను, నీకు అక్కడ దెబ్బ తగలలేదు, అసలు తాకనే లేదు. అయినా ఆ ఇటుక మొన వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుందని దాన్ని సమూలంగా కొట్టి బయట పారవేశాం. ఇక తర్వాత అక్కడ ఏర్పడ్డ గొయ్యిని పూడ్చేశాం. ఈ గుణమే

నాకు కావాల్సింది అని చెప్పాడు. నేను చేసిన పనిలో పెద్ద గొప్ప ఏముంది, దాన్నే మంచితనం అంటారా అంటూ ఆ యువకుడు మళ్ళీ అడిగారు. ఈ దేవాలయంతో నీకు సంబంధం లేకున్నా పరిశీలనగా చూశావు, ఆ ఇటుక మొన వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది అని గుర్తించి ఎవ్వరూ చెప్పకుండానే దాన్ని నీవు సరిచేశావు. 10 మందికి ఉపయోగపడే ఏ పనినైనా తనదిగా భావించి ఎవరు చేస్తారు వారే మంచివారు, అందుకే ఈ దేవాలయం యొక్క నిర్వహణ బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను అన్నాడా శ్రీమంతుడు. మరి ఆ వచ్చినవాడు ఎంతగానో ఆశ్చర్యపోయి చక్కగా పదవి బాధ్యతలు చేపట్టి ఎంతగానో చక్కగా పరిపాలన కొనసాగించాడనమాట. లిజినెస్, మరొక చక్కని స్టోరీ తెలుసుకున్నాం కదండి. ఇక నీ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు అలానే వారి కుటుంబ సభ్యులు మనకి SMS చేశారు. మరి భీమవరం విష్ణు FM కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు గురువారం, చక్కని టాపిక్తో మరి ఎంతో మధురమైన మాటలతో మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అలానే పురాణ కథల గురించి కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు, మాకు అభినందనలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మాకోసం మరి కొత్తలుడు చిత్రం నుండి రూపాయి రూపాయి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

ఫ్రాంక్ ఇటలీ లీరా ఏ పేరైనా

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కడప జిల్లా మాధవరం నుండి పాలెంపల్లి నరసింహారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి.

మరీరోజు యుఎస్లో ఉంటూ పుట్టినరోజు జరుపుకుంటున్నా, మా చిన్నారి ధాత్రిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియచేస్తున్నవారు అన్నయ్య, తన్వి నివాసరెడ్డి, అక్క విదుర, స్మాల్ అమ్మమ్మ సునీత, మరి బిగ్ అమ్మమ్మ తెలుసమ్మ, మరి పెదనాన్న నరసింహరెడ్డి గారు, మరి వీరందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియచేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు యుఎస్లో ఉంటూ పుట్టినరోజు జరుపుకుంటున్న మరి మీ చిన్నారి ధాత్రిరెడ్డికి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ 90.4 తరపు నుండి, మరి నా తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ధాత్రిరెడ్డి, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించు.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం. మరి ఆగస్ట్ 6 మనకి ఈరోజు ఇద్దరు హాస్య నటుల పుట్టినరోజులు అంటున్నారు. మరి ఒక నటుడు పృథ్వీరాజ్ కాక మరో నటుడు ఖయ్యం గారు. బలిరెడ్డి పృథ్వీరాజ్ అంటే అందరికీ తెలియకపోవచ్చు, కానీ మరి అంతకుముందు పలు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాకపోయినా, మరి 1992లో దర్శకులు ఈవివి సత్యనారాయణ గారు తీసిన ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మరి రొంగరి నాయుడు పాత్రలో అత్యద్భుతమైన నటన కనబరిచినటువంటి రావు గోపాలరావు గారికి మరి మేనలుడు బ్యాంక్ మేనేజర్ పాత్రలో కొత్త గుర్తింపును, అలానే 2002లో దర్శకులు కృష్ణవంశీ తీసిన కట్కం చిత్రంలో ఏ

మాట్లాడుతున్నావు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్తో అందరినీ ఎంతగానో అలరించి మరింత గుర్తింపు సంపాదించుకున్న బలిరెడ్డి పృథ్వీరాజ్ పుట్టినరోజు. అలానే మరో హాస్య నటుడు కయ్యూమ్. 1992 కె విశ్వనాథ్ గారి స్వాతి కిరణం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బాలనటుడు, గంగాధర్ పాత్ర పోషించిన బాలనటుడు, మంజునాథికి స్నేహితుడిగా నటించిన మరో బాలనటునిగా చిత్రసీమకు పరిచయం కావడం జరిగింది అంటున్నారు. మరి ఆగస్టు 6 ఆయన పుట్టినరోజు, అప్పటి నుండి ఆయన కూడా చాలా చిత్రాల్లో అలరించారు, అలరిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అలానే ప్రముఖ దర్శకులు ఈవీవీ గారి చిన్న కుమారులు అల్లరి నరేష్ కి ప్రాణ స్నేహితుడులని ప్రముఖ హాస్య నటులు అలీ గారికి సొంత తమ్ముడు కయ్యూమ్ అని చెప్తున్నారు. మరి పృథ్వీరాజ్ గారికి, కయ్యూమ్ గారికి, హాస్య నటులు ఇద్దరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఒక చక్కని హాస్య గీతాన్ని ప్రసారం చేయగలరు అంటున్నారు. ఆ ఒక్కటి అడక్కు మరి చిత్రం నుండి బాలుగారు బృందం ఆలపించినటువంటి వేటూరు సుందరమూర్తి గారి గారి సాహిత్యంలో, ఇళరాజ గారి సంగీతంలో మరి మియాం మియాం మామా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఈ కళని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెం పోలయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మేము చాలా చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు అంటున్నారు. మేము కూడా బాగానే ఉన్నామండి. మరి మంచి మంచి టాపిక్స్ తీసుకుని పురాణాల గురించి, దేవుళ్ళ గురించి

మంచి మంచి కథానికలు తీసుకుని చెప్తున్నారు. ఇక మన సరదాగా కాసేపు కార్యక్రమం కానీ కథానిక ప్రోగ్రాం కానీ సూపర్గా చేస్తున్నారు విజయ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ మేడం, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీరు చెప్పే ఇతిహాసాలు పురాణాల స్థలంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి వసులు బాసిన స్వాతంత్ర్య సమర యోధుల గురించి కూడా మరి టాపిక్ తీసుకుని చెప్తే బాగుంటుందని చెప్పి మా శ్రోతలందరి అభిప్రాయం అని చెప్పంటున్నారు. తప్పకుండానండి, మరి మీరు మా విన్నపంగా తీసుకుని ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాము అంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి మరి కదిలింది విప్లవాగ్ని అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. మరి తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి, మరి కార్యక్రమాలు అయితే వింటున్నాము అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం అల్లరి అల్లుడు చిత్రం నుండి మరి మచిలీపట్నం మాయాబజార్ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే త్రిమితుల గుప్తా గారు మరొక మా ఎస్ఎంఎస్ పంపించారు. మరి ముందు మాటగా మీరు చెప్పిన మంచి మాట అక్షరాల యథార్థం తల్లి అంటున్నారు. మరి ఎప్పుడైనా ఎవరినైనా తప్పులు పాపాలు చెడు అసత్యం అన్యాయం ఇవే ముందుగా త్వరగా ఆకర్షిస్తాయి. వాటికి ముందు మరి మంచి రోజులుగా అనిపిస్తాయి, కానీ నిజం దేవుడెరుగు నీరు పల్లెమెరుగు అన్నట్లుగా ముందు అవి గెలిచినా చివరకు ఆ లోకల్లో ఉన్న ఆ భగవంతుడు అందరినీ కూడా తీక్షణంగా చూస్తున్న అందరికీ అసలైన నిజమైన సీసీ కెమెరా లాంటి ఆ దేవదేవుడు నిజాయితీని

అని గెలిపిస్తాడు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి లిజినెస్ విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

கொடை சுட. மச்சலி பட்னம்.

0: చరిత్ర కీ
1: గోవింద గోవింద హరి.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రోతలకు నమస్కారం. రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మంచోడు కథ వింటారు. అబ్బాయి చాలా మంచోడు, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, 1000 ఏళ్లు తపస్సు చేసినా ఇంతకంటే మంచి సంబంధం మీకు దొరకదని పెళ్లిళ్ల పేరైతో పాటు బంధువులు కూడా చెప్పడంతో జయతిని ఆదిత్యకిచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లిలో వచ్చిన సమస్యల్ని మంచివాళ్లు కాబట్టి వాళ్లు సర్దుకుపోయారు. అమ్మాయికి మంచి సంబంధం చేసినందుకు పొంగిపోయారు వీళ్లు. శోభనం రోజు రాత్రి ఆదిత్య భార్యకు తన ఆదర్శాలు వివరించి ఆమె నుంచి తను ఆశిస్తున్నదేమిటో చెప్పగా, అప్పో నా మొగుడు బంగారం అని మురిసిపోయింది జైతి. కాని మంచితనాన్ని భరించడం ఎంత కష్టమో క్రమంగా అర్థమవుతోందామెకు. సినిమా, షికార్, గుడి ఎక్కడికెళ్లాలన్నా అతడు అమ్మ పర్మిషన్ అడుగుతాడు. ఆమె ఏవో కుంటిసాకులు చెప్తుంది. అంతే, ప్రోగ్రాం క్యాన్సిల్, జీతమంతా అమ్మకే ఇస్తాడు. భార్యకు మల్లెపూలు కొనాలన్నా అమ్మనే డబ్బడగాలి. ఎందుకురా డబ్బుదండుగా ఆనేస్తుందామె. ఏ కూర వండాలో, ఏ టిఫిన్ చెయ్యాలో అత్తగారిది నిర్ణయం. చివరకు కూరగాయలు ఏ సైజులో తరగాలో ఆమె చెబుతుంది. బిచ్చం వేయడానికి కూడా కోడలికి అధికారం లేదు. జైతి అందాన్ని, అణకవులు ఎవరైనా మెచ్చుకుంటే చాలు, అత్తగారికి చిర్రెత్తి ఎందుకో ఒకందుకు కోడల్ని తిట్టిపోస్తుంది. కోడలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా డిటెక్టివ్లా ఒక్కన్నేసి ఆమె చుట్టూ తచ్చాడుతూనే ఉంటుంది అత్తగారు. ఇంకా భరించలేక బెడ్రూంలో భర్తకి చెప్పుకుంటే ఆయనగా

ఈ పెద్దలంతే జైతీ. కోడల్ని అదుపులో పెట్టకపోతే కొడుకుని కొంగులో కట్టుకుని తమకు దక్కకుండా చేస్తుందని వారి భయం. నువ్వేమీ పట్టించుకోకు అని నవ్వేస్తాడు తేలికగా. భార్యని ఆదుకోలేని మంచితనం, అదేం మంచితనం అని కోపం వచ్చేస్తుంది జైతికి. వివాహం అయ్యాక మొదటి పండుగకు భర్తతో పుట్టింటికి వెళ్లగాని స్వర్గంలో అడుగుపెట్టినట్లు అనిపించింది జైతికి. ఆదిత్య కూడా కలివిడిగా ఉంటూ హుషారుగా జోక్లేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఎంత మంచివాడో అనిపించుకున్నాడు అందరి చేత. పండుగ 4 రోజులు ఎత్తే గడిచిపోగా ఆ స్వర్గాన్ని వీడి మళ్ళీ నరకానికి వెళ్లాలనిపించలేదు జైతికి. రావాలనిపించినప్పుడే రమణి పర్మిషన్ ఇచ్చి వెళ్లిపోయాడు ఆదిత్య. కాని అతడు వెళ్లిన మర్నాడే అత్తగారి నుంచి జైతికి ఫోన్. వెంటనే బయలుదేరి వచ్చేయమని. భగ్గుమంది జైతి ఆవేశంతో ఊగిపోతూ అత్తగారిని తిట్టిపోసి తన కష్టాలు అమ్మకు చెప్పుకుని ఏడ్చేసింది. మంచి కుటుంబంలో మంచి మొగుడితో జైతి హాయిగా ఉందనుకుని నిశ్చింతగా ఉన్న కుటుంబ సభ్యులంతా నిశ్చేష్టులయ్యారు. అత్తగారి మాట పాటించి ఇప్పుడు జైతి వెళ్లాలా వద్దా అనేది చర్చనీయాంశం అయింది. వెళ్లడమే మంచిదని జగదాంబ అభిప్రాయం. నీ మొగుడు నీకు పర్మిషన్ ఇచ్చాడుగదా, 2 రోజులు పోయాక వెళ్ళు. అత్తగారి పెత్తనానికి అడ్డుకట్ట వేయకపోతే అలసైపోతావు, నీ జీవితం నాశనమైపోతుంది, జాగ్రత్త అంటూ చెల్లి తరపున వక్కాల్తా పుచ్చుకున్నాడు అన్నా. ఈ మధ్యనే బోర్డు పెట్టి 2 కేసులు గెలిచిన హుషారుల్లో ఉన్న కుర్ర లాయర్ అన్నా ప్రదీప్. 2 రోజులు గడిచాక జయతి అత్తవారింట అడుగు పెట్టగాని ప్రళయమే సంభవించింది. అత్తగారు కాళికా అవతారం ఎత్తగా మామగారు రుద్రతాండవం చేశాడు. జయతి హళలిపోయి భర్త ఆఫీస్ నుంచి వచ్చేవరకు ప్రాణాలు అరచేత పెట్టుకుంది. ఆదిత్య రాగాని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సుశిక్షిత నటుల్లాగా అత్తమామలు ఏమీ జరగనట్టి హుషారుగా కొడుకుతో కబుర్లు చెప్పి ఇన్నాళ్లకు నీ భార్యకు నువ్వు జ్ఞాపకం వచ్చావురా అని జోక్ చేశారు. రాత్రి బెడ్రూంలో అంతా చెప్పుకుని ఏడ్చింది జైతి. అంతా విని నవ్వేశాడు ఆదిత్య. ఏ తల్లి తన సంతానాన్ని ప్రేమించినట్లు కోడల్ని ప్రేమించలేదు జైతి. చివరకు మీ అమ్మ కూడా. కొడుకు చెయ్యి జారిపోయి తన అధికారం అంతరిస్తుందని భయం. అలాంటిదేమీ లేదని మనమే మన ప్రవర్తన ద్వారా సహనంతో నమ్మకం కలిగించాలి. తర్వాత అంతా చక్కబడుతుంది. ఈ మహా మంచి మనిషి మీద మా చెడ్డ కోపం వచ్చేసింది జైతికి. చేతిలో సూట్కేస్తో గుమ్మల్లో ప్రత్యక్షమైన జైతిని చూసి నిర్ఘాంతపోయారు ఇంటిల్లపాది. ఆ నరకంలో ఆ రాక్షసుతో వేగలేనే అమ్మా, నేనిక్కడే ఉండిపోతా అంటూ బోరున ఏడుస్తూ లోనికొచ్చి ఆయన మంచివాడో చేతకాని పిరికవాడో అర్థం కావడం లేదే. నేనెంత మొత్తుకున్నా సహనం సహనం అంటారుగాని తల్లిని మందలించరు అంటూ ఆ తల్లి రాక్షసి పెడుతున్న ఆరళ్ళు ఏకరవు పెట్టింది అన్న ప్రదీప్కి ఆవేశం తన్నుకొచ్చింది. సహనం సహనం అని కూర్చుంటే ఆ రాక్షసి చచ్చేవరకు నీకు సుఖశాంతులుండవే. ఈ మధ్యని గృహహింస నిరోధక చట్టం వచ్చింది. 1 కేసు తగిలిస్తే చాలు, అందరి రోగాలు టక్కును కుదురుతాయి. నీ మొగుడికేమీ అవ్వకుండా అత్తమామలకి తగిలేట్టు నేను కేసు వాదిస్తానుగా అన్నాడు ధీమాగా. కుటుంబ కలహాలు కోర్టుకీడ్చవద్దని, కష్టాలు కలకాలం ఉండవని జగదాంబ నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. తన అభిప్రాయం ఎవరూ అడగనందున మెదలకుండా ఊరుకుంది ప్రదీప్ భార్య వివేక. ఇదంతా నీవలనే, నీ చేతగానితనం వలనే. ఆయనకేమీ హాని జరగదని నమ్మబలికి కోర్టుకీడ్చావు. ఇప్పుడేమైంది ఏమైంది అన్నమీద విరుచుకుపడి మోదుకుంటూ రోదించింది జైతి. ఆమెను ఓదార్చే ధైర్యం లేక నిశ్చేష్టంగా ఉండిపోయారందరూ. తన తల్లిదండ్రుల తప్పేమీ లేదని, వారలా ప్రవర్తించడానికి తనే కారణం అని కోర్టులో అబద్ధం చెప్పి నేరం తనమీద వేసుకున్నాడట ఆ మంచోడు. అతనికొక 1 సంవత్సరం కారాగారం, 1000 రూపాయలు జరిమానా విధించింది కోర్టు. నెల గడిచినా జైతి కోలుకోలేదు. ఆమె హృదయ వేదన కళ్లల్లో కనిపిస్తోంది. మాటలు తగ్గించింది, భోజనం మరచిపోయింది, ఏదో వెదుక్కుంటున్నట్లు హృదయ విదారకంగా కనిపిస్తోంది. ఓరోజు సోఫాలో చెల్లి ప్రక్కన కూర్చుని ఓదార్చుతూ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నావని అడిగాడు ప్రదీప్. కుటుంబ సభ్యులంతా చుట్టూ మోగి ఆమె జవాబు కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె మాట్లాడలేదు. కోర్టులో అబద్ధం చెప్పి

అతడు తల్లిదండ్రుల్ని రక్షించుకుంటాడని ఊహించలేకపోయానమ్మా. శిక్ష పూర్తయ్యాక నువ్వు కాపురానికెళ్ళినా తల్లిదండ్రులు కోరితే నిన్ను చంపేయడానికైనా సిద్ధపడతాడు. అందుకని నిన్న జైలుకెళ్ళి విడాకుల కాగితాలు పంపుతాను, సంతకం పెట్టమని అతణ్ణి అడిగాను. మంచోడు కదా, సరే అన్నాడు. నువ్వు కూడా ఈ కాగితాల మీద సంతకం పెడితే అంటూ ఫైల్లోంచి కాగితాలు తీసి ఆమెకిచ్చాడు ప్రదీప్. అన్నవైపు, తర్వాత అమ్మవైపు, ఆ తర్వాత వదిన వైపు చూసింది జైతి. నీ అభిప్రాయం చెప్పొదినా, దీనంగా అడిగింది. ఆ అవకాశమే ఎదురుచూస్తున్న దానిలా విప్పాలిన ముఖంతో వచ్చి ప్రక్కనే కూర్చుని సస్నేహంగా ఆమె భుజం చుట్టూ చెయ్యివేసి ఆ కాగితాలు చింపిపారే జైతి. పెళ్లైన కొత్తలో నాకు మీరు పెట్టిన ఆరుళ్ళు కన్నా గొప్పవి కావు నీ కష్టాలు. ఆ రోజుల్లో నేను అనుభవించిన హింసను మీరు మరచిపోయినా నేను మరచిపోలేదు. ఎన్ని రాత్రులు ఏడుస్తూ పడుకున్నానో మీ అన్నయ్యకు తెలుసు. ఆయనిప్పుడు పెద్ద కబుర్లు చెబుతున్నారుగాని ఆ రోజుల్లో అమ్మను నిన్ను మందరించలేక నాకు నైతిక మద్దతు కూడా ఇవ్వలేదు. పండక్కి పుట్టింటికి వెళ్ళినప్పుడు నేను కూడా నీలాగే ఇంక అత్తవారింటికి వెళ్లనని ఏడ్చేశాను. ఆ రోజుల్లో గృహహింస నిరోధక చట్టం ఉండి ఉంటే నేను కూడా నీలాగే కోర్టుకెక్కితే మీరెక్కడుండేవారు? మీ ముఖాలెక్కడ పెట్టుకునేవారు? చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది కదా అని అయిన దానికి కానిదానికి ప్రయోగిస్తే కాపురాలు కూల్చుకోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. కంగుమంది వివేకస్వరం తేలుకుట్టిన దొంగల్లాగా కుంచుకుపోయారు జగదాంబ. ప్రదీప్లు కొత్తగా వింతగా వదిలిని చూస్తూ ఉండిపోయింది జైతి. సహనంతో ఒక్క ఏడాది వేచి చూడు, అప్పటికీ నీ అభిప్రాయం మారకపోతే అప్పుడు ఆలోచిద్దాం. స్వతహాగా ఎవరూ దుర్మార్గులు కారు. కొత్త కుటుంబం నుంచి కొత్త భావాలతో కొత్త అలవాట్లతో వచ్చే కోడలు తన అధికారానికి ఎసరు పెడుతుందేమోనన్న భయంతోనే అత్తలు అలా ప్రవర్తిస్తారు. సహనంగా ఒదిగి ఉంటే పరిస్థితులు అవే చెక్కబడతాయి అని మా అమ్మ చెప్పిన సూత్రాన్ని నేను పాటిస్తున్నాను. మీరిప్పటికీ నన్ను పరాయి వ్యక్తిగానే చూస్తున్నా, ఏ కూర వండాలో ఏ టిఫిన్ చేయాలో ఇప్పటికీ మీ అమ్మగారే నిర్ణయిస్తున్నా, అందరికీ వండి వడ్డించే యంత్రంగానే మీరు నన్ను చూస్తున్నా, మీలో కొంచెం మార్పు వచ్చింది. నేను ఇంట్లో అడుగుపెట్టిన 2 ఏళ్లకు ఇదిగో ఇప్పుడే మొదటిసారి నువ్వు నా సలహా అడిగావు. అంటే నీకు తెలియకుండానే నువ్వు నన్ను కుటుంబంలోని వ్యక్తిగా పరిగణించావన్నమాట. నాలాగా నువ్వు కూడా అత్తవారింట సహనంగా వేచి ఉండాల్సింది. అనవసరంగా కోర్టుకెక్కావు. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని ఆమె నోట వెలువడుతున్న మాటలు శరాఘాతాల్లాగా వారి హృదయాన్ని తాకాయి. ఆ మాటల్లోని సత్యశక్తి వారిని నిరుత్తరుల్ని చేసింది. అందరి తలలు వాలిపోయాయి. నన్నిప్పుడేం చేయమంటావు వదినా? మరింత బేలగా అడిగింది జైతి. జైలుకెళ్ళి నీ భర్తని కలిసి మాట్లాడు, టక్కున చెప్పింది వివేక. షాక్ అయింది జైతి. నిజానికి ఆమెకు వెళ్లాలనే ఉంది, కాని భయం వెనక్కి లాగుతోంది. నిస్సహాయంగా అమ్మవైపు చూసింది. తన అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా కూతురు కోర్టుకెక్కి సమస్యను కొని తెచ్చుకున్నందుకు జగదాంబక్కూడా మనస్తాపంగానే ఉంది. అయితే ఇప్పుడు కోడలు అంత బలంగా స్పష్టంగా మాట్లాడి కూతురులో వివేకం రగిల్చినందుకు కోడలిమీద అభిమానం కలిగింది. ఆమె పట్ల తన వైఖరికి పశ్చాత్తాపము కలిగింది. విజిటర్స్ గదిలో తన కోసం నిరీక్షిస్తున్న వివేకను చూసి ఆశ్చర్యపోయిన ఆదిత్య భార్య కోసం చుట్టూ చూశాడు. ఆ గది నిండా ఖైదీలను చూడవచ్చిన జనంతో కోలాహలంగా ఉంది. మాటలు సరిగా వినిపించడం లేదు. ఇద్దరూ కాస్తంత నడిచి జనం లేని చోట కూర్చున్నారు. అన్నయ్య బాగున్నారా? ఆప్యాయంగా అడిగింది వివేక. బయటకు వెళ్లే స్వేచ్ఛ లేకున్నా ఆదిత్యకు జైలు జీవితం బాగానే ఉంది. అతని మంచితనం గుర్తించిన జైలర్ తన పిల్లలకు ట్యూషన్ చెప్పమని అడిగాడు. పగలంతా ఆదిత్య జైలు కాంపౌండ్లోనే ఉన్న జైలర్ గారింటిలోనే ఉంటాడు. సాయంకాలం తోటి ఖైదీల చేత భక్తిగీతాలు పాడిస్తాడు. ఏ కష్టమూ లేదు. ఆ విషయాలన్నీ చెప్పి విడాకుల కాగితాలు తెచ్చావా వివేక? హఠాత్తుగా అడిగాడు ఆదిత్య. విడాకులా? అలాంటిదేమీ లేదన్నయ్యా. తనని మీరు క్షమించి స్వీకరిస్తారో లేదో అని తల్లడిల్లిపోతుందా పిచ్చిపిల్ల. తనేం తప్పు చేసిందని క్షమించడం? నాకామె మీద కోపం లేదమ్మా. కొత్త కోడల్ని అదుపులో పెట్టాలని అత్తమామలు ప్రయత్నించడం సహజమే. వారి పెత్తనాన్ని కొత్త కోడలు ప్రతిఘటించడం సహజమే. అతని మాట పూర్తి కాకుండానే తల్లిదండ్రుల నేరాన్ని కొడుకు తన మీద వేసుకోవడమూ సహజమే. నవ్వింది వివేక. అంత గంభీర వాతావరణంలో

ను ఆదిత్య ముఖంలోనూ, అతనికి కనిపించకుండా కాస్త దూరంలో నిలుచున్న జైతి ముఖంలోనూ చిరుహాసం విచ్చుకుంది. జైతి మీద మీకు కోపం లేకపోయినా మీ తల్లిదండ్రులకు ఉండటం సహజమే కదా. మీ శిక్ష పూర్తయ్యాక కాపురానికొస్తే వారు తనని మరింత హింసిస్తారని జైతి భయపడటం సహజమే కదా, కొనసాగించింది వివేక. ఒక్క క్షణం గంభీరంగా ఉండిపోయాడు ఆదిత్య. స్వతహంగా ప్రతి మనిషి మంచివాడే వివేక. పరిస్థితులు, అపోహలు ఆ మంచితనాన్ని కప్పేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ తనలోని మంచిని పెంచుకుంటూ ఎదుటివారి మంచిని గుర్తించి గౌరవించగలిగితే సమస్యలే ఉండవు. జైతిలోని మంచితనాన్ని ఆమె అవగాహన రాహిత్యం కప్పివేసింది. దాన్ని తొలగిస్తే ఆమెకన్నా మంచి కొడలు నీకు దొరకదని అమ్మతో ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు జైతిలాగానే అమ్మ కూడా పశ్చాత్తాప పడుతోందని నా నమ్మకం. భర్త ఎదుటకు రాలేక ప్రక్కనే నెక్కిన జైతి అంతర్నేత్రాన్ని ఆ మాటలు తెరిచాయి. అతడు మంచితనం అనే ముసుగులో చలామణి అవుతున్న పిరికివాడు, చేతగానివాడు అని ఆమె ఎంతవరకు భ్రమపడింది. అంతర్నేత్రం తెరుచుకోగాని కన్నీళ్లు వరదలై ప్రవహించాయి. ఇప్పుడొకటే సమస్య వివేక, జైలు శిక్ష వల్ల నా ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగం దొరకదు. రోడ్డు ప్రక్క బజ్జీలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకోగలను. జైతి కాపురానికొస్తే ఆమెకు తిండి పెట్టగలను, కాని కనీస సౌకర్యాలు కూడా సమకూర్చలేనేమో దిగులుగా అన్నాడు. మరేం పర్వాలేదు, నేను మీ ప్రక్కనే నిలబడి బజ్జీలు, పకోడీలు, మసాలు, వడలు చేస్తూ ఉంటాను. మీరు సేల్స్ చూసుకోండి, క్రమంగా 5-స్టార్ హోటల్ స్థాయికి ఎదుగుదాం అంటూ చాటు నుంచి బయటకొచ్చి భర్త ఎదుట నిలిచింది జైతి. సంభ్రమంగా చూశాడు ఆదిత్య. ఆమె పెదవుల మీద దరహాసం, కళ్లల్లో కన్నీరు. అతనికి అంతే, రోజంతా మీ ప్రక్కనే ఉంటే అత్తపోరు తప్పిపోతుంది కదా అని మీ ఆవిడ ఎత్తుగడన్నయ్యా జోక్ చేసింది వివేక. అందరూ కిలకిలా నవ్వుకున్నారు. వినేంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో మంచోడు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. వాండ్రం గ్రామ దేవత పోలేరమ్మకు క్షత్రియ సేవా సంఘ సభ్యులు బుధవారం ఆషాఢమాస సారీ సమర్పించారు. మహిళా భక్తులు పసుపు కుంకుమ చీర గాజులు మిఠాయిలతో ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. జనసేన మండల ఉపాధ్యక్షులు గుట్టుముక్కల సుబ్బరాజు, ఎంపీటీసీ సభ్యులు పివిఆర్కే ఆంజనేయరాజు, సాయిరాజు సుజాత, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు పెన్మెట్స శ్యామల, మాజీ సర్పంచ్ కందుల పద్మకుమారి, గ్రామ ప్రముఖులు ముదునూరి పద్మ, లక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజలు చేశారు. ఆకివీడు, మొగల్తూరు, తాడేపల్లిగూడెం పలు గ్రామాల్లో బుధవారం అమ్మవార్లకు శాకంబరి అలంకరణ చేశారు. తూర్పుతాళ్లు గ్రామంలో దండుమారమ్మ, పేటమారమ్మ, సారవలు, ముత్యాలమ్మ, తెలగంశెట్టి మెరకలు, జాజులమ్మను కూరగాయలతో అలంకరించారు. పలువురు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆకివీడు వసువులమ్మకు వెలంపేట మహిళలు ఆషాఢం సారీ సమర్పించారు. నగర పంచాయతీ చైర్మన్ జామి హైమావతి తదితర మహిళలు పాల్గొన్నారు. మొగల్తూరు మండలం కేపీపాలెంలో అమ్మవార్లకు భక్తులు ఆషాఢం సారీ సమర్పించారు. విజయ వినాయక స్వామి ఆలయం నుంచి సుమారు 800 మంది మహిళలు గ్రామంలోని అమ్మవార్లకు చీరలు, రవికల గుడ్డలు, 100 రకాల స్వీట్స్తో ఊరేగింపు నిర్వహించారు. పొంతలో ఉసలమ్మ, జలదుర్గమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయాలకు వెళ్లి సారీ సమర్పించారు. జలదుర్గమ్మ ఆలయం వద్ద

సమారాధన నిర్వహించారు. తాడిపల్లిగూడెం మండలం కడియద్దలు గ్రామదేవతలు బారమ్మ, వహంకళమ్మ, పెద్దింట్లమ్మ, పోతురాజులకు ఆషాఢం సారి సమర్పించారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఇరగవరం ఎస్ఐ ఎండి నసీరుల్లా అన్నారు. గోటేరు హైస్కూల్లో విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. పెనుగొండ భవానీపీఠం గురు భవానీ పిల్లి శంకరం గురుమాత పిల్లి దుర్గమ్మ ఆధ్వర్యంలో బుధవారం భక్తులకు 750 బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మొగల్దూరు పంచాయతీ పరిధి నక్కవరిపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ కంటి వైద్యులు జగదీష్ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. కొందరు విద్యార్థులకు కళ్ళజోళ్లు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సిహెచ్ సూర్యప్రకాష్, గుట్టంరాజు, సిబ్బంది దుర్గాదేవి, ఆశాకర్తలు పాల్గొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ లో భాగంగా గత నెల 30 జరిగిన నియోజకవర్గ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం లింగం శారద తెలిపారు. వెంప డిజేటీస్ మాగతి ప్రసన్నకుమార్, శిక్షణ సిహెచ్ మునికుమార్ ను ఎంఈఓలు శ్రీనివాసరావు, చార్లీస్ సిబ్బంది అభినందించారు. తల్లిపాలు పిల్లలకు అమృతంలా పనిచేస్తాయని రాజేశ్వరి అన్నారు. ఆరవల్లి అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పోషకాలు రోగ నిరోధక శక్తి లభిస్తాయన్నారు. 6 నెలలు దాటినప్పటి నుంచి తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ తులసి కృష్ణకుమారి అన్నారు. వీరవసరంలో లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేస్తామని ఆ క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. క్లబ్ నూతన కార్యవర్గాన్ని జిల్లా గవర్నర్ ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో బుధవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా పోలిశెట్టి సత్యనారాయణ, కార్యదర్శిగా దేవిరెడ్డి పుల్లారం, కోశాధికారిగా సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు, కాశీ విశ్వేశ్వరరావు మరో 7 సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలు 2025-26 విద్యా సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికాలు, బహుమతులు అందజేశారు. మండలంలో 15 దేవాలయాలకు ఫ్యాన్లు అందజేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఎస్ఐ శుభశేఖర్ విద్యార్థులకు సూచించారు. ఆక్విడలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆదిత్య స్కూల్లో నిర్వహించిన ప్రపంచ ట్రాఫిక్ సిగ్నల్ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమన్నారు. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్లబ్ అధ్యక్షులు నెల్లి సతీష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వీధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. ఎస్ఐగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన సుధాభక్తుల కృష్ణాజీకి అభినందన సత్కార సభను పలు సంఘాల ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ పార్కులో బుధవారం రాత్రి నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు ఎస్ రామారావు, వాకర్స్ అధ్యక్షులు బివి రమణ, వెంకన్న ఆలయ అధ్యక్షులు వెంకట్రాజు పాల్గొని మాట్లాడారు. భీమవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న సీతారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 6-7 తేదీల్లో సాయంత్రం 6 నుంచి రామాయణం, మానవతా, ధర్మ పరిరక్షణ అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయని ఆలయాధికారి ఫణిరామకిషోర్ తెలిపారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి ప్రవచనం చేసి భక్తుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. దక్షిణాయన పుణ్యకాల సవిత్రవ్రత దీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గునిపుడిలో గురువు అర్కరిషి నివాసంలో పట్టణానికి చెందిన 23 మంది మాలధారణతో దీక్ష స్వీకరించారు. 16 రోజుల పాటు దీక్ష కొనసాగుతుందని 17వ రోజున అనంతపురం జిల్లా బుదగవి గ్రామంలో ఉన్న సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని దీక్ష విరమణ చేస్తారని అర్కరిషి తెలిపారు. కాళ్ళగూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాడవీధుల విస్తరణకు 100,000 రూపాయల విరాళాన్ని సమకూర్చినట్లు చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. గ్రామానికి చెందిన వేగేశ్వర నరసింహరాజు, కృష్ణకుమారి దంపతులు, వారి కుమారుడు తేజస్వవర్మ, మృదుల దంపతులు కలిసి ఈవో పాలకమండలి సమక్షంలో 116,116 రూపాయల నగదును అందించినట్లు తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే లక్ష్యం, ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశ్యం, ప్రతిభ ఉన్నా కానీ సరైన వేదిక లేదని బాధపడుతున్నారో? మరి మీకోసమే రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ అమరావతి ఛాంపియన్షిప్ 2026 పేరుతో రాష్ట స్థాయి క్రీడా సంబరాలను తెరలేపింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలన్నీ తేడాలేదు. యువ అథ్లెట్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ సువర్ణావకాశం కల్పిస్తోంది. వారిని జాతీయ, రాష్ట స్థాయిలో రాణించేలా చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా సంబరాలు జరుగుతున్నాయి. పోటీల భాగంగా ఇప్పటికే నియోజకవర్గ స్థాయి పోటీలు పూర్తయ్యాయి. గురువారం నుంచి 2 రోజుల పాటు 6-7 తేదీల్లో ఏలూరు అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంటులో 17 బాలురు, బాలికలు, 23 పురుషులు, మహిళలు, వయో విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
జిల్లా స్థాయి విజేతలు

విజేతలకు ఆగస్టు 20 నుంచి 25 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించగా, విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు. ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 20,000 రూపాయలు, ద్వితీయ స్థానానికి 15,000, నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందిస్తారు. విజేతలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 3% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి శాప్ ప్రతిపాదనలు పంపింది.

0: నిర్వహించనున్నారు. అవసరమైతే 8వ తేదీని కూడా పోటీలు నిర్వహించే అవకాశం ఉందని డిఎస్టీఓ ఎస్ఏ అజీజ్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు పాల్గొంటారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో కేఎస్ఆర్ దాస్ గారి గురించి తెలుసుకుందాం. భారతీయ చలనచిత్ర రంగంలో, ముఖ్యంగా తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో యాక్షన్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ మరియు సస్పెన్స్ చిత్రాలకు ఒక సరికొత్త హంగులు అద్ది ప్రేక్షకులను థియేటర్ల సీట్లు అంచున కూర్చోబెట్టిన ధీర దర్శకుడు ఆయన. యాక్షన్, క్రైమ్ చిత్రాలు తీయడంలో ఎంతటి సిద్ధహస్తుడో నాటి తరం నుండి నేటి తరం ప్రేక్షకుల వరకు అందరికీ సుపరిచితమే. కౌబాయ్ అడ్వెంచర్ల నుండి హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్స్ వరకు తనదైన శైలి యాక్షన్ చిత్రాలతో తెలుగు, కన్నడ సినీ ప్రేక్షకులను ఊపేసిన దర్శక దిగ్గజం కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వ ప్రస్థానం ఎంతటి రసవత్తరమైనదో ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ లో తెలుసుకుందాం. కేఎస్ఆర్ దాస్ గారు కౌబాయ్ చిత్రాల పితామహుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి ఆయన తీసిన మోసగాళ్లకే మోసగాడు చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఒక సరికొత్త విప్లవం. భారతదేశంలోనే తొలి హాలీవుడ్ శైలి కౌబాయ్ చిత్రంగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. క్రైమ్ థ్రిల్లర్ కథలలో వేగం, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, ఉత్కంఠ రేపే ఫైట్స్ కంపోజ్ చేయడంలో దాస్ గారికి సరిసాటి ఎవరూ లేరు. యుగంధర్, అన్నదమ్ముల సవాల్, జేమ్స్ బాండ్ 777 వంటి అనేక సంచలనాత్మక చిత్రాలు ఆయన యాక్షన్ నైపుణ్యానికి నిదర్శనలు. కేవలం తెలుగులోనే కాదు, కన్నడ చిత్రసీమలోనూ దాస్ గారు సంచలనాలు సృష్టించారు. కన్నడ కంటిరవ డాక్టర్ రాజ్ కుమార్ గారితో, విష్ణువర్ధన్ గారితో అనేక సూపర్ హిట్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించి అక్కడ కూడా స్టార్ డైరెక్టర్ గా వెలుగొందారు. నాటి కాలంలోనే హాలీవుడ్ స్థాయి స్టంట్ ఆపరేషన్లను మన దక్షిణాది తెరపై ఆవిష్కరించి యాక్షన్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన మహానటుడు, మాస్టర్ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారు. ఒక సినిమాకి వేగం, బిగువైన కథనం ఎంత అవసరమో

ఎడిటింగ్ టేబుల్ మీద నిర్ణయమవుతుంది. ఆ ఎడిటింగ్ కత్తెర పట్టిన అనుభవమే కేఎస్ఆర్ దాస్ గారిని ఒక తిరుగులేని వేగవంతమైన దర్శక మాంత్రికుడిగా తీర్చిదిద్దింది. దర్శకత్వంలోకి రాకముందు ప్రముఖ ఎడిటర్ భావనారాయణ గారి దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా చేరి దాదాపు 40కి పైగా చిత్రాలకు వివిధ హోదాల్లో పనిచేశారు కేఎస్ఆర్ దాస్ గారు. స్క్రీన్లను ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ పేసింగ్ పెంచాలో ఎడిటింగ్ విభాగంలో ఆయన సాధించిన పట్టు తరువాత ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ స్పష్టంగా కనిపించేవి. ఆ తర్వాత 1966లో శోభన్ బాబు గారు కథానాయకుడిగా వచ్చిన లోగుట్టు పెరుమాళ్ల కెరికా చిత్రంతో దర్శకుడిగా తన మహోజ్వల ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకొని అక్కడి నుండి తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏకంగా దాదాపు 100కు పైగా చిత్రాలను అత్యంత వేగంగా నాణ్యతతో తెరకెక్కించిన ఘనత సాధించారు. తక్కువ రోజుల్లో పక్కా ప్రణాళికతో నిర్మాతల బడ్జెట్ వృధా కాకుండా స్పీడ్గా తీసే ఎడిటింగ్ డైరెక్టర్ అని ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడమే కాకుండా కౌబాయ్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ చిత్రాలలో సౌత్ ఇండియాలోనే ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ఒక దర్శకుడిగా కేఎస్ఆర్ దాస్ గారి పని రాక్షసత్వం, వేగం ఎలాంటిదో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒకే ఒక్క సంవత్సరంలో ఏకంగా 6 సినిమాలు డైరెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఘనత ఆయనకే సొంతం. అంతటి వేగంతో, క్వాలిటీతో సినిమాలు తీయడం ఆయన క్రమశిక్షణకు, సమర్థతకు నిదర్శనం. కానీ తెరపై అంతటి పవర్ఫుల్ యాక్షన్ అండ్ క్రైమ్ సినిమాలు తీసిన దాస్ గారు నిజ జీవితంలో మాత్రం అపరిమితమైన ఆప్యాయత, దానగుణం ఉన్న మహారాజు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సెట్స్ లో పనిచేసే సాధారణ కార్మికుల నుండి సహాయ దర్శకుల వరకు ఎవరినైనా సరే ఎంతో ఆత్మీయంగా ఇంటికి పిలిచికెళ్లి కడుపు నిండా భోజనం పెట్టి పంపించే అద్భుతమైన ఆతిథ్య హృదయం ఆయనది. తను సంపాదించిన దాంట్లో పేదలకు, కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు చేతికి ఎముకలేదన్నట్లుగా విరివిగా దాన ధర్మాలు చేసి ఆదుకునేవారు. సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకధీరుడు కె రాఘవేంద్రరావు గారు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దర్శకరత్న దాసరి నారాయణరావు, ప్రముఖ నిర్మాత అట్లూరు పూర్ణచంద్రరావు గారి వంటి దిగ్గజాలతో ఆయనకు ఎంతో గాఢమైన స్నేహం, ఆత్మీయ సాన్నిహిత్యం ఉండేది. యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూనే వ్యక్తిత్వంలో అనురాగానికి, నిత్య అన్నదానానికి, మహోన్నతమైన మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచారు కేఎస్ఆర్ దాస్ గారు. కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన తెరకెక్కించిన చిత్రాలు, రూపుదిద్దిన పాత్రలు దక్షిణాది చిత్రసీమలో సరికొత్త విప్లవాన్నే సృష్టించాయి. విభిన్న శైలి యాక్షన్ అడ్వెంచర్లతో ప్రేక్షాభిమానులను థియేటర్లలో ఊపేసిన ఆ మహత్తర చిత్రాలు, సంచలన పాత్రల విశేషాలేంటో తెలుసుకుందాం. మోసగాళ్లకు మోసగాడు తెలుగు సినీ చరిత్రలోనే తొలి హాలీవుడ్ తరహా కౌబాయ్ చిత్రం. గుర్రపు స్వారీలు, హ్యాండ్ గన్ ఫైట్స్, ఎడారి అడ్వెంచర్లతో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆల్ టైమ్ మాస్ కౌబాయ్ ఇమేజ్లో తెచ్చిపెట్టిన చిత్రం ఇది. యుగంధర్ హిందీ డాన్ ఆధారంగా నటరత్న ఎన్టీఆర్ గారితో తీసిన సంచలన క్రైమ్ థ్రిల్లర్. ఇందులో ఎన్టీఆర్ గారి ద్విపాత్రాభినయం ప్రేక్షకులను అమితంగా అలరించింది. బిల్లారంగా మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల కాంబినేషన్లో వచ్చిన పవర్ఫుల్ యాక్షన్ డ్రామా, ఇద్దరు స్టార్ల మాస్ ఎనర్జీని సరిసమానంగా ఆవిష్కరించిన తీరు దాస్ గారి ట్రేడ్ మార్క్ డైరెక్షన్కు నిదర్శనం. అన్నదమ్ముల సవాల్, సూపర్ స్టార్ కృష్ణ, రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ఈ మల్టీస్టారర్ బిగ్ హిట్. కన్నడలో దాస్ గారి తీసిన సహోదరుల సవాల్ చిత్రానికి ఇది రీమేక్ కాగా ఇద్దరు హీరోల ఈగోలు, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా మలిచాయి. కేవలం పురుషాధిక్య యాక్షనే కాకుండా రౌడీ రాణి చిత్రం ద్వారా నటి విజయలలితతో రౌడీలను ఎదుర్కొనే ధీరనారిగా పవర్ఫుల్ ఫైటింగ్ క్యారెక్టర్ చేయించి సంచలనం సృష్టించారు. కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ గారితో కల్లాకుళ్ళు, కిలాడీ కిట్టు వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందించి అక్కడి యాక్షన్ ప్రియులను సైతం మైమర్పించారు. ఇలా ప్రతి సినిమాలోనూ ఒక సరికొత్త తరహా స్టంట్, బిగువైన ఎడిటింగ్ శైలి నటీనటులకు పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తూ యాక్షన్ సినిమాలకు సరికొత్త డెఫినేషన్ ఇచ్చిన మాస్టర్ మైండ్ మన కేఎస్ఆర్ దాస్ గారు. కేఎస్ఆర్ దాస్ గారు కేవలం యాక్షన్ సీన్లు తీయడంలోనే కాదు, ఆ యాక్షన్ కు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంలో నాటి దర్శకులందరికంటే చాలా ముందే ఉండేవారు. కౌబాయ్ చిత్రాలే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారితో జేమ్స్ బాండ్ 777 వంటి పూర్తి స్థాయి స్పై యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కించి సరికొత్త సంచలనం సృష్టించారు. కార్ చేజింగ్లు, సీక్రెట్ గ్యాడ్జెట్లు, హైఫై విలన్ డెన్లను నాటి పరిమిత సాంకేతికతోనే అద్భుతంగా ఆవిష్కరించారు. ఎడిటింగ్ పై ఉన్న అపారమైన పట్టు కారణంగా ఆయన నైట్ ఎఫెక్ట్ ఫైట్ సీన్లను చాలా డిఫరెంట్గా షూట్ చేసేవారు. చీకటి వెలుగుల నీడల్లో ఫైటర్స్ కదలికలను కెమెరాల్లో బంధించే శైలి ప్రేక్షకులను థ్రిల్కు గురిచేసేది. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.
2: Miss

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam, MD Homeo. Infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, bully, liver, kidney సమస్యలు, gallstones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. దాస్కరి సినిమాలో ఫైట్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో, పాటలు కూడా అంతే పిక్చరైజేషన్స్ తో అలరించేవి. మాస్ వీకెండ్ ఆడియన్స్ ను కట్టిపడేసే మాస్ బీట్లతో పాటు మెలోడీ పాటలను కూడా ఎంతో అందంగా చిత్రీకరించేవారు. తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ లోకి మారుతున్న రోజుల్లో యాక్షన్ చిత్రాలను ఈస్ట్ మ్యాన్ కలర్ లో రిచ్ గా తీసి కలర్ఫుల్ విజువల్స్ తో థియేటర్లకు జనాన్ని పోటెత్తేలా చేశారు. ఇలా సాంకేతికతను, యాక్షన్ ను, మాస్ ఎలిమెంట్స్ ను సరైన పాళ్లల్లో మేళవించి 2 దశాబ్దాల పాటు దక్షిణాది చలనచిత్ర రంగాన్ని తన పవర్ఫుల్ డైరెక్షన్ తో ఏలిన అరుదైన సినీ మేధావి కేఎస్ఆర్ దాస్ గారు. ఒక సినిమా షూటింగ్ మొదలైందంటే నిర్దేశించుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయడం దాస్ గారి నైజం. సెట్స్ కి రాకముందే ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సీన్ ఎలా ఉండాలో ఆయన మైండ్ లో క్లియర్ గా ఉండేది. దీనివల్ల ప్రొడక్షన్ క్యాస్ట్ భారీగా తగ్గి నిర్మాతలు సేఫ్ గా ఉండేవారు. అందుకే నిర్మాతలకి ఆయన మోస్ట్ వాంటెడ్ అండ్ సెక్యూర్డ్ డైరెక్టర్. కేవలం యాక్షన్ హీరోలే కాకుండా నటులలోని సరికొత్త

కొత్త కామెడీ, ఎమోషనల్ యాంగిల్స్ను బయటకు తీసేవారు. మామగారు చిత్రంలో దాసరి నారాయణరావు గారి పాత్రను ఆయన రాబట్టిన తీరు ప్రేక్షకుల కళ్ళను చెమర్చింది. దాస్ గారి సినిమాలో అవుట్డోర్ లొకేషన్స్ చాలా కలర్ఫుల్గా ఉండేవి. నాటి రోజుల్లోనే జలపాతాలు, అడవులు, సుందరమైన ప్రకృతి అందాల మధ్య పాటలను విజువల్ వండర్లా చిత్రీకరించి వెండి తెరపై ఆకట్టుకునేలా చేసేవారు. అలా వినూత్న ఆలోచనతో, క్రమశిక్షణతో, సాంకేతిక విలువతో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు తన ప్రయాణాన్ని దిగ్విజయంగా సాగించిన అమూల్యమైన రత్నం మన కేఎస్ఆర్ దాస్ గారు. ఈరోజు ఆ యాక్షన్ చిత్రాల మాంత్రికుడు, దార్శనిక దర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారి వర్ధంతి సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం తరపున, శ్రోతలందరి తరపున ఆ అమర కళామూర్తికి నివాళులు అర్పిస్తున్నాం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఈ పాట ఆ పాట అనే సందేహం లేదు. ఏ పాట విన్నా అన్ని పాటలు ఆ పాత మధురాలే. అలనాటి గాయకులు మధురమైన గాత్రంతో పాడిన ఆ పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటాయి. అటువంటి పాటలు మా శ్రోతల కోసం వినిపించడానికి ఆణిముచ్చల కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా నేను, మా ఆవిడ ఈ చిత్రం నుంచి సన్నజాజుల సాయంత్రం పాట వింటారు. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రభ జంటగా నటించారు. ఇక ఈ చిత్రంలో ఈ పాట పి సుశీల, వింజమూరి కృష్ణమూర్తి ఆలపించగా వేటూరి సాహిత్యం అందించారు. సత్యం సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట వినండి.

0: రాండి, సాయంత్రం మనం గుడికి వెళ్తున్నాం.
1: మనం ఎందుకు? నువ్వెళ్ళు, నాకేం భక్తి లేదు.
0: తగిలిన దెబ్బలు తొందరగా నయమైతే గుడికి తీసుకొస్తాను మొక్కున్నాను.
1: నా తరఫున మొక్కుకోవటం నీకు ఎవరిచ్చారు హక్కు? నేను రాను.
0: ఏమండి, సాయంత్రం మనం గుడికి వెళ్తున్నాం.
1: మనం ఎందుకు? నువ్వెళ్ళు, నాకేం భక్తి లేదు.
0: తగిలిన దెబ్బలు తొందరగా నయమైతే గుడికి తీసుకొస్తాను మొక్కు.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్.

0: ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: నేను మా ఆవిడ చిత్ర నుంచి సుశీల వింజమూరి కృష్ణమూర్తి గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో శారద, చిరంజీవి, రాధిక ప్రధాన తారాగణంగా 1981లో విడుదలైన చిత్రం న్యాయం కావాలి. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ రోజే ఆదివారము పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.
4: ఎల్బో బీఈ.

0: ఆడవారము.
1: సర్టెన్లీ మేడం.
0: ఎంతైనా ఆడవారము.
1: ఆఫ్ కోర్స్ అది నాకు బాగా తెలుసు.
0: పెళ్ళాడే ప్రేమ వారము.
1: అలా అన్నారు ఎంత బాగుంది చెప్పండి.
0: అందాక మనకు దూరము.
2: అది మాత్రం కుదిరి సాగుదే.
0: అయ్యో

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: న్యాయం కావాలి చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట పండంటి జీవితం, ఈ చిత్రం నుంచి వేటూరి గీతం వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన అంతులేని అనురాగం, అన్నగా చెల్లిపోని మమకారం పాట వింటారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇక ఈ చిత్రంలో శోభన్ బాబు, సుజాత, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించగా తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. 1981లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: పన్నెండు జీవితం చిత్రం నుంచి బాలు పాడిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా. తర్వాత పాట కే వాసు దర్శకత్వంలో జయసుధ, చంద్రమోహన్ కథానాయకులుగా 1981లో విడుదలైన చిత్రం పక్కింటి అమ్మాయి. ఈ చిత్రం నుంచి మా శ్రోతలు వినబోయే పాట ఇది సంగీత సంగ్రామము పాట వింటారు. SP బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. పక్కింటి అమ్మాయి చిత్రం నుంచి చక్రవర్తి ఎస్పి బాలు గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట పాలు నీళ్లు. ఈ చిత్రం నుంచి ప్రముఖ హిందీ గాయని ఆశా భోంస్లే గానం చేసిన ఇది మౌన గీతం పాట వింటారు. దాసరి గీతానికి సత్యం సంగీతం అందించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో మోహన్ బాబు, జయప్రద జంటగా నటించారు. మరి పాట వినండి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహ. వెల్కమ్ టు మహిళ. కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించేందుకు దేశీ పరిజ్ఞానంతో ఇమ్యూనోథెరపీ చికిత్సను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు డాక్టర్ అల్కా ద్వివేది. భారతీయ బయోమెడికల్ విభాగంలోనే మైలురాయిగా చెప్పుకోదగ్గ ఈ ఆవిష్కరణతో లక్షలాది క్యాన్సర్ రోగుల్లో ఆశల్ని శిగురింపజేశారు. మరి ఈ అల్కా ద్వివేది గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చిన్న బ్రేక్.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఏప్రిల్ 2024, దేశమంతా ఎన్నికల కోలాహలం. ఆ సమయంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఓ చికిత్సను ప్రారంభించారు. అదే దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి జీన్ థెరపీ లేదా ఆధునిక కార్టీ క్యాన్సర్ థెరపీ. పాశ్చాత్య దేశాల్లో దీనికయ్యే ఖర్చును 90% తగ్గించగలిగింది డాక్టర్ అల్కా ద్వివేది బృందం. వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతం. ఉత్తరప్రదేశ్లోని మీర్చాపూర్ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు అల్కా. సాధారణ కుటుంబం, డిగ్రీ వరకు అక్కడే చదివారు. బయోటెక్నాలజీలో మాస్టర్స్ కోసం నాగ్పూర్ వెళ్లారు.

ఈ చికిత్సకు బీజం అక్కడే పడింది. క్యాన్సర్ చికిత్స కోసం బయో యాక్టివ్ ఎక్స్ట్రాక్ట్స్లున్న మొక్కల కోసం అన్వేషించారంట అల్కా. ఓ బయోటెక్నాలజీ కంపెనీలో చేరి కొత్త ఔషధాలని కనిపెట్టే మాలిక్యులర్ టూల్స్లోనూ శిక్షణ తీసుకున్నారు. పిహెచ్డి కోసం ఐఐటి బాంబేలో చేరారు. అక్కడే ప్రొఫెసర్ రాహుల్ పర్వార్తో కలిసి క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ, స్కిన్ ఇమ్యూనాలజీలపై పరిశోధనలు చేసే అదృష్టం కలిగింది. అలా కార్టీ కణాలపై రూపకల్పనలో భాగమయ్యారు ఈమె. రోగ నిరోధక శక్తిలో కీలకమైన ఓ రకం తెల్ల రక్త కణాలే, టీ సెల్స్. వీటిని ఉపయోగించి చేసే చికిత్సా విధానమే ఇది. ఈ కణాలను రోగి రక్తం నుంచి సేకరించి జన్యుపరంగా సవరిస్తారు. అంటే నిర్దిష్ట క్యాన్సర్ కణాల ప్రోటీన్లను నిర్మూలించే చివరి యాంటీజెన్ రిఫ్లెక్టర్లుగా మారుస్తారు. ఇలా సవరించిన టీ కణాలను తిరిగి రోగి రక్తంలోకి ప్రవేశపెడతారు. అప్పుడు అవి క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. ఈ విధానం 1980ల చివరిలో ఇజ్రాయెల్లో అభివృద్ధి చేయగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి.

అనుకున్నారు. డాక్టర్ గౌరవ్ నురులా పర్వార్లతో కలిసి ఖర్చుతో పాటు దుష్ఫలితాలను తగ్గించడమే లక్ష్యంగా కృషి చేశారు అల్కా. ఈ చికిత్సలో కీలకమైన టీకణాలని జన్యుపరంగా సవరించాలంటే వైరల్ వెక్టర్ పెద్ద మొత్తంలో కావాలి. వీటి తయారీ వాళ్లకు సవాల్గా నిలిచింది. దాంతో 2017లో అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకునేందుకు అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్లారు అల్కా. తిరిగొచ్చి ప్రయోగాలు చేశారు. విదేశీ పేటెంట్లపై ఆధారపడకుండా వైరల్ వెక్టర్స్ నుంచి సెల్ ప్రాసెసింగ్ వరకు ప్రతిదీ దేశీయ పరిజ్ఞానంతోనే తయారు చేసింది బృందం. జంతువుల్లో మనుషుల్లో చేసిన ప్రయోగాలు ఫలించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించింది. 2023 అక్టోబర్లో NexCAR-19 పేరుతో దేశీయ తొలి కార్టీసెల్ చికిత్స విధానానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం లభించింది. ఈ కృషికి గతేడాది Time 100 హెల్త్ జాబితాలోనూ స్థానం పొందారు అల్కా. కార్టీ కణ చికిత్సలో మరింత లోతుగా పరిశోధించేందుకు ప్రస్తుతం మేరీల్యాండ్లోని బదస్తా నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్నారు అల్కా. ఈ చికిత్సకయ్యే ఖర్చును 10,000 తగ్గించడమే మా లక్ష్యం అంటున్న అల్కా ద్వివేది బృందం కృషి దేశం గర్వించదగ్గదే కదా. ఓకే లిజనర్స్, మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వినాయక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. తెల్లని దుస్తులపై చేరిన మురికి మరకలను సులువుగా తొలగించాలంటే ఏం మార్గాలున్నాయో తెలుసుకుందాం. ఓ బకెట్ నీళ్లలో 2 చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. అందులో తెల్లని దుస్తులను 1/2 గంట సేపు నానబెట్టాలి. తరువాత డిటర్జెంట్ సోపుతో ఉతికి ఎండలో ఆరేస్తే మరకలన్నీ తొలగి దుస్తులు తెల్లగా మెరుస్తాయి. తెల్లని దుస్తులపై మరకలు పడిన చోట కొద్దిగా వైట్ వెనిగర్ను రాసి ఆపై సబ్బుతో రుద్ది వేడి నీళ్లలో ముంచి ఆరేస్తే ప్రయోజనం కనిపిస్తుంది. ఓ బకెట్ వేడి నీళ్లలో 1 చెంచా ఉప్పు, 1 చెంచా బేబీ షాంపూ, 1 చెంచా డిటర్జెంట్ పౌడర్ వేసి కలపాలి. అందులో తెల్లని దుస్తులను 10 నిమిషాల పాటు నానబెట్టి సబ్బుతో ఉతికేస్తే మంచి ఫలితం కల్పిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు, చర్మం మృదువుగా కాంతివంతంగా మారిపోతుంది. అవేంటంటే, దూదితో ముఖంపై ఉన్న మేకప్ను పూర్తిగా తొలగించాలి. తరువాత క్లెన్సర్తో ముఖాన్ని 2 సార్లు కడగాలి. దీనివల్ల మణినాలు, మేకప్ అవశేషాలు తొలగి చర్మరంధ్రాలు శుభ్రమవుతాయి. చర్మానికి ఆక్సిజన్ అందుతుంది, మొటిమల బాధ తగ్గుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత తేలికపాటి క్రీమ్ను అప్లై చేయాలి. దీనివల్ల నుదుటి మీద గీతలు, పెదవుల చుట్టూ ముడతలు, కళ్ళ కింద వలయాలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం తేమతో నిండి ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది. కళ్ళ చుట్టూ ఐ క్రీమ్ రాసి వేళ్లతో సున్నితంగా వలయాకారంలో మర్దన చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కళ్ళ కింద నల్లని వలయాలు మాయమవుతాయి. రోజు పడుకునే ముందు గ్లాస్ మంచినీళ్ళు తాగుతూ ఉంటే చర్మ సమస్యలు తగ్గిపోతాయి, చర్మం పొడిబారకుండా ఉంటుంది, ముఖం తాజాగా కనిపిస్తుంది. ప్రముఖులు అనుసరించే మేకప్ విధానాలు భిన్నంగా ఉంటాయి. ఆ విధానాలను అనుసరించి మనం కూడా వారిలాగే వెలికిపోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. సాఫ్ట్ గ్లామ్, మినిమలిస్ట్, మోనోక్రోమ్, బోల్డ్ భారతీయ ప్రముఖులు పాటించే ప్రధాన మేకప్ విధానాలు ఇవి. అద్దంలా మెరిసే గ్లాస్ స్కిన్, సహజ సిద్ధ కనుబొమ్మలు, మెటాలిక్ ఐషాడోలు, న్యూడ్ లిప్స్ కూడా నేటి మేకప్ ట్రెండ్స్ లో భాగాలే. మొదటిది సాఫ్ట్ గ్లామ్. ముఖంలో ఎక్కడా తీర్చిదిద్దినట్టు కనిపించకుండా న్యూడ్ డ్యూడ్ ఎలిమెంట్లను కలిపేసే మేకప్ ట్రెండ్ ఇది. కాటుక కళ్ళు, మందపాటి కనుబొమ్మలు, లేత రంగు పదవులు ఈ ట్రెండ్ ప్రత్యేకతలు. మరొకటి మినిమలిస్ట్. తాజాతనం ఉట్టిపడే సింపుల్ మేకప్లకు పెద్దపీట వేస్తూనే బ్లష్,

ఇతర రంగు లిప్స్టిక్ లను జోడించడం ఈ మేకప్ ట్రెండ్ ప్రత్యేకత. ఇంకొకటి మోనోక్రోమ్, కళ్ళు పెదవులు చెక్కిల మీద ఒకే రంగు ఉపయోగించడం ఈ మేకప్ ప్రత్యేకత. మరొకటి బోల్డ్, ప్రత్యేకమైన సందర్భంలో ఎంచుకునే మేకప్ ట్రెండ్ ఇది. కొట్టొచ్చినట్టు కనిపించే స్మోకీ ఐస్, మెటాలిక్ షిమ్మర్ అద్దుకున్న కనురెప్పలు, మందపాటి ఐలైనర్లు ఈ మేకప్ లో ఉపయోగిస్తారు. పెదవులపైకి దృష్టి మళ్లకుండా ఉండడం కోసం న్యూడ్ లిప్స్ ను ఎంచుకుంటారు. ఓకే లిజనర్స్, మరికొన్ని వంటకాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీతర మానిటర్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం ఎగ్ పుడింగ్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కోడిగుడ్లు 2, పంచదార 100 గ్రాములు, పాలు 0.5 లీటరు, జాజికాయ 1, వెన్నెల ఎసెన్స్ 1-2 చుక్కలు. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గిన్నెలో గుడ్లు పాలు 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసి పంచదార కరిగే వరకు కిలకొట్టాలి. మిగిలిన పంచదారను ఓ చిన్న గిన్నెలో వేసి 1 నిమిషం కరిగించి ఓవెన్లో పెట్టే గిన్నెలో అడుగున నెమ్మదిగా పరుచుకున్నట్లుగా పోయాలి. చల్లారాక దానిమీద గుడ్డు పాల మిశ్రమాన్ని నెమ్మదిగా పోయాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేలో నీళ్లు పోసి మిశ్రమం పోసిన గిన్నెల్ని పెట్టి వాటిని అల్యూమినియం ఫాయిల్తో కప్పేయాలి. ఈ ట్రే మొత్తాన్ని ఓవెన్లో పెట్టి సుమారు 1/2 గంట సేపు 150 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర బేక్ చేసి తీయాలి. లేదంటే చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో పోసి ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఆవిరి మీద కూడా ఉడికించవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ పుడింగ్ రెడీ అయిపోతుంది. ఓకే లిజనర్స్, ఎగ్ పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అండేకి హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కోడిగుడ్లు 4, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 టేబుల్ స్పూన్, పంచదార 5 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, కోవా 100 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బొంబాయి రవ్వను కాసిన నీళ్లలో నానబెట్టి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో కోడిగిడ్ల సొనను వేసి అందులో పంచదార వేసి అది కరిగే వరకు కలపాలి. నాన్ స్టిక్ గిన్నెలో నెయ్యి వేసి కరిగించాలి. అందులోనే శనగపిండి నానబెట్టిన బొంబాయి రవ్వను వేసి సిమ్లో మంచి వాసన వచ్చే వరకు నెమ్మదిగా వేయించాలి. ఇప్పుడు కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి. చక్కగా అయ్యాక కోవా యాలకుల పొడి వేసి అది పాన్కు అతుక్కోకుండా ఉండే వరకు ఉడికించి దించాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన అండేకి హల్వా తయారైపోతుంది. ఓకే లిజనర్స్, రేపు తిరిగి ప్రసారమయ్యే మహిళా ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్చే నేహా.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: Vishnu FM 90.4.
1: After a short break, welcome back to Ayushman Baba. కాలేయ సమస్య సిరోసిస్ అనగానే తిరిగి సరిదిద్దలేని సమస్య కాబట్టి చావు దగ్గర పడినట్టు భావిస్తారు. బ్రతికే అవకాశాలు లేవని నిర్ధారించుకొని చికిత్సకు దూరంగా ఉండిపోతూ ఉంటారు. కానీ మూల కారణాలను సరిదిద్దుకోగలిగితే కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో సిరోసిస్ ను సైతం రివర్స్ చేయొచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అదెలాగో తెలుసుకుందామండి. హెపటైటిస్ బి సి, అత్యధిక మద్యపానం, ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆటోఇమ్యూన్ డిజార్డర్ల వల్ల కాలేయం దెబ్బతింటూ ఫైబ్రోసిస్ కు అంతిమంగా సిరోసిస్ దశకు చేరుకుంటుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా సిరోసిస్ ను తిరిగి సరిదిద్దలేని కాలేయ సమస్యగా పరిగణిస్తూ వచ్చారు. చివరి దశ వ్యాధికి అంతిమంగా కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారం అని నిర్ధారిస్తూ వచ్చారు. అయితే కాలేయ మార్పిడి అంతర్లీన ముప్పులు, సవాళ్లతో కూడుకున్న చికిత్స. కాలేయ మార్పిడి చికిత్సలో అవయవదాన కొరతతో పాటు జీవితకాలం వ్యాధి నిరోధక శక్తిని అణచి ఉంచే చికిత్సల అవసరం లాంటి ఇబ్బందులు తప్పవు. అయితే సరైన సమయంలో అప్రమత్తమైన సిరోసిస్ కు మూల కారణాలను కనిపెట్టి వాటిని తగిన చికిత్సలతో సరిదిద్దుకోగలిగితే సిరోసిస్ దశకు చేరుకున్న కాలేయాన్ని పూర్తి ఆరోగ్యకరంగా మార్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో అయితే తేలిందండి. కాలేయం జబ్బుపడి సిరోసిస్ కు చేరుకోవడానికి ప్రధాన కారణాలైన హెపటైటిస్ బి సిలకు చికిత్సలున్నాయి. ఫ్యాటీ లివర్ కు కూడా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోగలిగితే కాలేయం సిరోసిస్ దశకు చేరుకోకుండా ఉంటుంది. అలాగే కాలేయం దెబ్బతింటున్న సూచనలు కొన్ని పరీక్షల్లో ముందుగానే బయటపడతాయి. ప్లేట్లెట్స్ తక్కువైపోవడం, కాలేయం సాధారణంగానే ఉన్నప్పటికీ ప్లీహం పరిమాణం పెరగడం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఫైబ్రోస్కాన్ చేయించుకుంటే కాలేయ సమస్యను ముందుగానే పసిగట్టే వీలైతే ఉంటుందండి. ఈ దశలోనే అప్రమత్తమైన చికిత్స తీసుకోగలిగితే కాలేయం సిరోసిస్ కు చేరుకోకుండా నియంత్రించవచ్చు. సిరోసిస్ కు చేరుకున్నప్పటికీ తొలి దశలోనే కనిపెట్టవచ్చు. కొందరికి హెపటైటిస్ బి సి, కాలేయ కొవ్వు సమస్యల ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. వాళ్ళెవరంటే క్రమం తప్పకుండా మద్యం సేవించేవారు, 5 ఏళ్లకు మించి మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు, కామెర్ల బారిన పడిన వాళ్ళు, సర్జరీ లేదా ఇతరత్ర కారణాలతో రక్తం మార్పిడి చేయించుకున్న వాళ్ళు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సిరోసిస్ తుది దశల్లో సైతం వ్యాధిని అక్కడితో ఆపి మరింత తీవ్రమవ్వకుండా నియంత్రించుకోవచ్చు. ఇందుకు సమర్థమైన చికిత్సలు కూడా ఉన్నాయి. సిరోసిస్ తో కాలేయం పూర్తిగా విఫలమైనప్పుడు కాలేయ మార్పిడిని అంతిమ చికిత్సగా వైద్యులైతే ఎంచుకుంటారండి. అయితే కాలేయ మార్పిడికి ముందు సిరోసిస్ తొలి దశలో వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తుల జీవితకాలం 9-12 సంవత్సరాలు. చివరి దశలో నిర్ధారణ అయిన రోగుల జీవితకాలం 3-4 సంవత్సరాలు. అయితే చివరి దశ సిరోసిస్ కు చేరుకున్న రోగుల జీవిత కాలాన్ని కూడా 9-12 సంవత్సరాలకు పెంచే చికిత్సలైతే ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. చికిత్సతో వ్యాధి పురోగతిని నియంత్రించి ఉన్న దశకే పరిమితం చేసి జీవన నాణ్యతను పెంచుకోగలిగితే కాలేయ మార్పిడి అవసరాన్ని వాయిదా వేయగలిగే వీలైతే ఉంటుందండి. వైద్యులు మూల కారణాన్ని కనిపెట్టడమే కీలకంగా సిరోసిస్ చికిత్స మొదలు పెడతారు. అవేంటంటే రక్తనాళాల్లో అవరోధం. శరీరం నుంచి గుండె రక్తాన్ని సరఫరా చేసే అతిపెద్ద రక్తనాళం కాలేయంలో ఉంటుంది. ఈ రక్తనాళంలో అవరోధం ఏర్పడినా కాలేయం సిరోసిస్ కు దారితీస్తుంది. ఈ కారణంగా సిరోసిస్ తలెత్తినప్పుడు అవరోధాన్ని తొలగించి స్టెంట్ సహాయంతో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించగలిగితే సిరోసిస్ తగ్గుముఖం పడుతుందని రుజువైంది. సెకండరీ బిలేరీ సిరోసిస్ పిత్తాశయంలో నుంచి బైల్ డక్ట్ పేగుల్లోకైతే ప్రయాణిస్తుంది. దీనికి అవరోధం ఏర్పడితే కాలేయ సిరోసిస్ తలెత్తుతుంది. ఈ అవరోధాన్ని తొలగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఫ్యాటీ లివర్ డిసీజ్ కాలేయ కొవ్వు మూలంగా సిర్రోసిస్ దశలోకి ప్రవేశించినప్పటికీ తొలి దశలోని గుర్తించి తాజా మందులు, జీవనశైలి మార్పులతో సిర్రోసిస్ నైతే రివర్స్ చేసేయచ్చు. హెపటైటిస్ హెపటైటిస్ బిని తొలి దశలోనే కనిపెట్టి చికిత్సను అందించగలిగితే కాలేయం పూర్తిగా కోలుకుంటుంది. సిరోసిస్ దశకు చేరుకున్న ప్రతి ఒక్కరిలో ఈ రుగ్మత రివర్స్ అయ్యే అవకాశాలైతే ఉండవండి. కేవలం 100% మందిలో కేవలం 50% మంది మాత్రమే కోలుకుంటున్నారు. ఇలా కోలుకున్న 50% మందికి కాలేయ మార్పిడి అవసరం ఉండదు. సిరోసిస్ దశ ఈ విషయంలో కీలకంగా మారుతోంది. ఇది ప్రగతిశీల వ్యాధి కాబట్టి వీలైనంత త్వరగా సిరోసిస్ ను గుర్తించి చికిత్స మొదలు పెట్టడం అవసరం. చివరి దశలో సిరోసిస్ ను గుర్తించి ఎంతటి సమర్థమైన చికిత్సను అందించినప్పటికీ జబ్బు నయం అవ్వకపోవచ్చు. కాబట్టి ప్రారంభంలోనే వ్యాధిని నిర్ధారించుకొని తగిన చికిత్స అయితే తీసుకోవాలి. కాలేయ సిరోసిస్ కొన్ని లక్షణాల రూపంలో బయటపడుతుంది. అవేంటంటే తొలి దశలో సులభంగా త్వరగా అలసిపోవడం, కాళ్ళ వాపులు, కాళ్ళు ఎత్తులో ఉంచినప్పుడు వాపు తగ్గడం, కుడివైపు పొత్తి కడుపులో నొప్పి రావడం. ఇక రెండవ దశలో మలం నలుపు రంగు, కడుపులో నీరు చేరి కడుపు ఉబ్బరం, కాళ్ళ వాపులు తగ్గకపోవడం. ఓకే లిజనర్స్, సిరోసిస్ రివర్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కాల్షియం కలిగిన ఆహారాన్ని సరిపడా తీసుకోనప్పుడు ఎముకల సాంద్రత తగ్గుతుంది. చిన్న వయసులోనే ఎముక నష్టం జరిగి ఎముకలు విరిగే అవకాశాలు అయితే పెరుగుతాయండి. సమయానికి తినకపోవడం, తగినంత తీసుకోపోవడం వల్ల కూడా శరీరం కాల్షియంని తగినంత శోషించలేదు. పాలు తాగే అలవాటు అందరిలో కొరవవుతోంది. టీ కాఫీలు తాగుతున్నాం కాబట్టి పాలు తాగినట్టే అని అనుకుంటే పొరపాటండి. టీ కాఫీల్లో ఉండే ఫైటైట్స్ కాల్షియంను శరీరం శోషించనివ్వకుండా అడ్డుకుంటాయి, కాబట్టి పాలు తాగుతూ ఉండాలి. వ్యాయామం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. బాల్యంలో, యుక్త వయసులో వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ వ్యసనాల వల్ల ఎముకల్లోని కాల్షియం అవసరానికి మించి రక్తంలోకి విడుదలవుతూ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఫలితంగా ఎముకలు గుల్లబారుతాయి. వయసు పైబడే కొద్దీ ఎముకలు పలచనై బలహీనపడతాయి. తల్లిదండ్రుల్లో ఎముకలు గుల్లబారే సమస్య ఉంటే పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి అప్రమత్తంగా నడుచుకోవాలి. కాల్షియం మాత్రలు వేసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని కొందరు భయపడుతూ ఉంటారు. ఇది కేవలం అపోహ మాత్రమేనండి. మాత్రల్లోని కాల్షియం రక్తంలో కలిసి ఎముకల్లోకి చేరుకుంటుంది. కొంత మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇదేమి పెద్ద ఇబ్బంది కలిగించదు. అయితే అప్పటికే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే గుణం గలవారు

మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి మూత్రంలోకి చేరుకున్న కాల్షియం కిడ్నీలో పోగుపడి రాళ్లు ఏర్పడే అవకాశం పెరగచ్చు. ఇలాంటి వారు మాత్రల కన్నా ఆహారం ద్వారా కాల్షియం లభించేలా చూసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాల్సి వస్తే కాస్త ఎక్కువగా నీరు తాగాలి. అలాగే విటమిన్ డి తగినంత లభించేలా చూసుకోవాలి. ఇది శరీరం కాల్షియాన్ని సంగ్రహించుకోవడానికి తోడ్పడుతుంది. దీంతో మూత్రంలో కాల్షియం పోగు పడకుండా చూసుకోవచ్చు. రాళ్ళు ఏర్పడే స్వభావం లేని వారైతే మాత్రలతో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కాకపోతే కాస్త ఎక్కువ నీరు తాగాలంతే. ఓకే లిసనర్స్, విన్నారు కదా, నీటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారి చే ప్రవేశపెట్టబడిన సబ్సిడీ

సహాయంతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: బెండకాయ పండించడం మరియు నిల్వ చేయడం. బెండకాయ ప్రపంచవ్యాప్తంగా మానవ ఆహారంగా వాడతారు. బెండకాయ ఐరన్, విటమిన్ సి మరియు అధిక పోషక విలువలు కలిగి గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బెండకాయ పంట అన్ని కాలాల్లో అధిక లాభాన్ని ఇస్తుంది. కానీ పంట నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడం వలన ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నారు. దానివలన బెండకాయ పండించే వారికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం దక్షిణ మాలి వ్యవసాయదారుల నుంచి బెండకాయని పండించడం మరియు నిల్వ చేయడం ఎలా అని నేర్చుకుందాం. బెండకాయని నాటిన తర్వాత 7 నుండి 10 వారాల్లో పంట చేతికొస్తుంది. బెండకాయ పూర్తిగా ముదరక ముందే పంటని సేకరిస్తారు.
1: లేదా బెండకాయలో ఉండే గుజ్జు పదార్థం జిగురు వలె ఉంటుంది. స్త్రీలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కనుక మనం దీన్ని మార్కెట్లో విక్రయించినప్పుడు కొనుగోలుదారులు లేత బెండకాయల్ని ఎక్కువగా తీసుకుని ముదిరిన బెండకాయల్ని వదిలేస్తారు, వాటిని కొనరు.
0: బెండకాయల్ని చేతితో పట్టుకొని చూసి ముదిరినవి వదిలేసి వంటకి వీలుగా ఉన్నవి చూసుకోవాలి.
1: పంట పండిన తర్వాత పొలంలోకి వెళ్లి చూసినప్పుడు బెండకాయల్ని చేతితో పట్టుకున్నప్పుడు మొదలు ముదురుగా ఉండి చివర మెత్తగా ఉన్నా కోత ఆలస్యమైనట్లే, మొత్తం కాయ మెత్తగా ఉంటే పంట సిద్ధమైనట్లే.
2: బెండకాయ లేతగా ఉందా లేదా అని చూడడానికి పైకొసను విరగొడితే తెలుస్తుంది. అది తేలిగ్గా విరిగితే లేతది, విరగకపోతే ముదిరిందని తెలుస్తుంది.
0: మెత్తని బెండకాయల్ని 2 రోజులకు ఒకసారి పరిశీలించాలి. ముదరక ముందే సేకరించాలి. అతి చిన్నగా ఉన్నవి తర్వాత పంట కోసం వదిలేయాలి. బెండకాయల్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అవి ముదిరి పీచులాగా మారిపోతాయి.
1: మనం వాటిని ఎక్కువ కాలం వదిలేస్తే వాటిని తినడానికి అంత రుచికరంగా ఉండవు. లేత బెండకాయల్ని నీళ్లు ఆరేయడానికి సులభంగా ఉంటాయి. కానీ ముదిరిన బెండకాయల్ని ఎండలో ఆరేయక తప్పదు, నీడలో ఆరేయడం కుదరదు. కనుక అవి తినడానికి పనికిరావు.
0: ఒకవేళ ముదిరిన బెండకాయల్ని అలాగే చెట్ల పైన వదిలేస్తే అవి చెట్టు నుండి బలాన్ని తీసుకుని కొత్త కాపుని తగ్గిస్తాయి. కొత్త కాపు పూర్తిగా నిలిచిపోవచ్చు. ఎల్లప్పుడూ పంటని కత్తితోనే కొయ్యాలి. బెండకాయల్ని అరిచేతులతో తెంపకూడదు. దానివల్ల చెట్టుకి హాని జరిగి పంట ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు. చెట్టు త్వరగా చనిపోవచ్చు, కాయలు కూడా కుళ్ళిపోవచ్చు.
2: బెండకాయ పంటని కత్తితో కోయడానికి గల కారణం ఏంటంటే పంటని చేతితో కోయడం వల్ల చెట్టుకి హాని జరగచ్చు, లేదా చెట్టు మొత్తం పైకి ఊడి రావచ్చు. అప్పుడు పంట దిగుబడి తగ్గిపోవచ్చు.
0: పదునైన చాకుతో చెట్టు కాండం మొదలు పెట్టుకుని బెండకాయని జాగ్రత్తగా కొయ్యాలి. దీనివల్ల చెట్టు 6 నెలల వరకు కాపుని ఇవ్వగలదు. తద్వారా చెట్టుకి అంటువ్యాధులు కూడా సోకవు.
1: చేతితో కోయబడిన బెండకాయ చెట్టు 4 పంటల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. కత్తితో కోయబడిన చెట్టు ఎక్కువ కాలం అధిక దిగుబడిని ఇవ్వగలదు.
0: అలా కోసిన పంటని శుభ్రమైన వెదురు బుట్టలో భద్రపరుచుకోవాలి. అప్పుడు అవి పాడవకుండా మరియు కుళ్ళిపోకుండా ఉంటాయి. ప్లాస్టిక్

0: ప్లాస్టిక్ సంచులని ఎప్పుడూ వాడకూడదు. అవి ఎక్కువ ఉష్ణోగ్రతని పుట్టిస్తాయి. లేత బెండకాయ పంటకి ఎక్కువ గాలి ఉండాలి. ఇప్పుడు సేకరించిన బెండకాయ పంటని ఒక పెద్ద బుట్టలో లేదా కార్డ్బోర్డ్ పెట్టెలో కానీ ఒక పద్ధతిలో అమర్చి పైన తడిబట్టని కప్పాలి. దీనివల్ల బెండకాయలకు తేమ తగిలి రోజంతా పాడవకుండా ఉంటాయి. పంట రవాణా సమయంలో జాగ్రత్త వహించాలి. కాయలు ముక్కలైనా నలిగినా తొందరగా పాడవుతాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తాజా బెండకాయల్ని 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంచవచ్చు. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 2 మట్టి పాత్రలు ఒకదానిలో ఒకటి ఉంచి ఇసుకతో వేరు చేయబడతాయి.
1: పంట నిల్వకు స్థానిక ఫ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం పెద్ద మొత్తంలో పంట పండిస్తే వాటిని విక్రయించలేము. కానీ విక్రయించలేకపోతే స్థానిక ఫ్రిడ్జ్లో 2-3 వారాలు పాడవకుండా నిల్వ చేయవచ్చు.
0: చిన్న కూజాలో శుభ్రమైన పొడి బెండకాయలు ఉంచండి. 2 చిన్న జాడీలను వేరు చేసే ఇసుకకు కనీసం రోజుకు ఒక్కసారైనా నీళ్లు పోసి తడిగుడ్డతో కప్పండి. ఇసుక మరియు తడిగుడ్డ జార్ లోపల బెండకాయపై తేమను ఉంచడంలో సహాయపడుతుంది. ఫ్రిడ్జ్ను నీడలో ఉంచండి. పాత్రలో తేమ ఉన్నంతకాలం పంట తాజాగా ఉంటుంది. ఇసుకని 6 నెలలకి ఒకసారి మార్చడం ద్వారా దాని సామర్థ్యం పెరుగుతుంది. డెసర్ట్ ఫ్రిడ్జ్లో 3 వారాల వరకు పంటని పాడవకుండా ఉంచవచ్చు. ఫ్రిడ్జ్ తెరిచి అవసరం మేరకు బెండకాయల్ని తీసుకొని మళ్లీ దాన్ని మూసేయాలి. కొత్త పంటని కూడా మళ్లీ అందులో పెట్టుకోవచ్చు. మీరు తాజా బెండకాయల్ని బుట్ట సహకారంతో కూడా భద్రపరచవచ్చు. సదన్ వాలిలో వ్యవసాయదారులు సహజంగా కలపతో చేసిన బుట్టలలో లేదా గడ్డితో చేసిన బుట్టలలో పంటని భద్రపరుస్తారు. బెండకాయల్ని బుట్టల్లో పెట్టి గోనె సంచులతో కానీ కాటన్ బట్టతో కానీ కప్పాలి. నీడలో గాలి వెలుతురు ఉన్న చోట జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎండ తగలనివ్వకు.
2: ఈ విధంగా బెండకాయ పంటని భద్రపరచడం వల్ల తాజాగా ఉంటాయి, త్వరగా పాడుకావు.
0: ఎండబెట్టడం అనేది మరొక నిల్వ చేయు విధానం. ఒక పెద్ద పాత్రలో బెండకాయల్ని వేసి నీటితో శుభ్రంగా కడగండి. దానివల్ల వాటిపై అంటిన దుమ్ము పోతుంది. చాకు తోటి బెండకాయల్ని 1 సెంటీమీటర్కి తక్కువ కాకుండా ముక్కలుగా కొయ్యండి. ఎంత చిన్న ముక్కలు అయితే అంత త్వరగా ఎండుతాయి. బెండకాయల్ని ఒక ఎత్తైన బల్లపైన కానీ, ఒక చేప పైన కానీ, పొడి బట్ట పైన కానీ నీడలో 5 నుంచి 7 రోజుల వరకు ఆరబెట్టండి. ఎత్తైన బల్ల ఉపయోగించడం ద్వారా దుమ్ము తూళి నుండి మనం పంటని కాపాడవచ్చు. మరియు నీడలో ఆరబెట్టడం వల్ల వాటి రంగు మారకుండా బాగా ఎండుతాయి.
2: బెండకాయ ఎండినప్పుడు అది కొంచెం కుదించుకుపోతుంది. మరియు వాటిని మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది గలగలా అని శబ్దం వస్తుంది. అది పూర్తిగా ఎండినట్లు మనకు అర్థమవుతుంది.
1: బెండకాయ విత్తనాలు కింద పడి విడిపోయినప్పుడు, వాటి ముక్కలు కుదించి చిన్నవైనప్పుడు అవి ఎండినట్లు అర్థమవుతాయి. కానీ మీరు తొందరపడి వాటిని పూర్తిగా ఎండనివ్వకుండా సేకరించి నిల్వ చేస్తే పూజు పడతాయి. మీరు వాటిని పూర్తిగా నీడలో ఆరేసి నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి.
0: చాకుతో బెండకాయల్ని ముక్కలుగా చేసి నీడలో నిల్వ చేయడం వల్ల సంవత్సరం వరకు రంగు మారకుండా పోషకాలతో సహా నిల్వ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నది నెమరి వేసుకుందాం. బెండకాయ విటమిన్ సి మరియు ఐరన్ సమృద్ధిగా కలది. బెండకాయల్ని ముదరకుండా పీచులాగా మారకముందే పంటను కోసేయాలి. పంటని చాకుతో ప్రతి 2 రోజులకు ఒకసారి చెట్టు తెగకుండా, కాపు పాడవకుండా జాగ్రత్తగా కోసి నిల్వ చేసుకోవాలి. దాని వలన పంట 6 నెలల వరకు పొడిగించబడుతుంది. లేత బెండకాయ పిందెలను తర్వాత కాపు కోసం ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉన్న బుట్టలో సేకరించిన బెండకాయల్ని నీడలో ఆరపెట్టుకోవాలి. బెండకాయల్ని బుట్టలో పెట్టి తడిబట్టను కప్పడం వలన 1 వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెండకాయల్ని 3 వారాల వరకు తాజాగా ఉంచడం కోసం డెసర్ట్ ఫ్రిడ్జ్ని వాడాలి. రోజుకొక్కసారి నీళ్లు జల్లాలి. బెండకాయల్ని 1 సెంటీమీటర్ తగ్గకుండా కోసి నీడలో ఆరబెట్టడం వలన సంవత్సరం వరకు వాటి పోషకాలను, రంగుని కోల్పోకుండా జాగ్రత్త పరచవచ్చు. ఎంతకాలం మనం బెండకాయల్ని జాగ్రత్త పరిస్తామో అంతకాలం వరకు మనం డబ్బుని సంపాదించుకోవచ్చు.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామా పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6300.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులు.

0: లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818162377962372795.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో అసలు భూమిపైనే జీవం ఎందుకు పుట్టింది అనే విషయం గురించి ఈనాటి మన కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవం అంటే కార్బన్ అణువులు ఇతర మూలకాలతో కలిసి కొన్ని గొలుసులుగా జతకట్టడమే. మనకు ప్రకృతిలో లభిస్తున్న 92 మూలకాలలో దాదాపు 91 మూలకాలకు ఈ సంక్లిష్ట గొలుసు నిర్మాణాలు ఏర్పాటు చేసే లక్షణం లేదు. ఇంకా కొత్త గొప్ప ఈ గొలుసు నిర్మాణాలు ఏర్పాటు చేసే శక్తి ఒక్క సిలికాన్కే ఉంది. ఇక సిలికాన్ పరమాణువులు ఇలా జీవ గొలుసులుగా మారాలంటే మనం మాడి మసిపోయేంత ఉష్ణోగ్రత అనేది కావాలి. కాబట్టి కార్బన్ తప్ప ఇతర మూలకాలతో జీవ పదార్థం ఏర్పాటయ్యే అవకాశం లేనట్టే కదా. ఈ కార్బన్ జీవం కూడా ఒక్క మన భూమిపైన ఉందా, ఇతర చోట్ల ఇంకెక్కడైనా ఉందా అని ప్రశ్నించుకుంటే ఇందుకోసం మనం మన విశ్వరచనని కొద్దిగా పరిశీలించాలి. అయితే మనం చెప్పుకున్నాం సూర్యుని బాల్య యవ్వన స్థితిని, భూమి యొక్క తొలినాటి పరిస్థితిని గురించి మనందరం తెలుసుకున్నా కదండి. మరి ఆ విషయాలన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే విషయం కొంత సులభమవుతుంది. ఇప్పుడు ముందుగా మనం నక్షత్రాల గురించి తెలుసుకుందాం. మన సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న ఒక నక్షత్రం. ఇలాంటి నక్షత్రాలు కోట్లాను కోట్లు మన గెలాక్సీ అంటే పాలపుంతలో ఉన్నాయి. ఇలాంటి పాలపుంతలు లెక్కకు లేనన్ని ఈ అనంత విశ్వంలో ఉన్నాయి. అయితే ఈ విశ్వం ఒక్కటేనా, ఇంకా కొన్ని విశ్వాలు ఉన్నాయా అనేది ఇంకా తేలని ప్రశ్నే. ఇక్కడ విశ్వం అంటే కొన్ని గెలాక్సీల కుటుంబం అనే అర్థం అనేది వస్తుంది. ఇక ఈ అనంత కోటి నక్షత్రాలన్నీ మన సూర్యుల్లా స్వయం ప్రకాశకాలే అయినా వెలుగులో, వేడిలో, సైజులో సూర్యుని కంటే పెద్దవి, చిన్నవి కూడా ఉంటాయి. మన సూర్యునికి లాగానే వాటికి కూడా గ్రహాలుంటాయి. ఇక గ్రహాలు లేనివి ఉన్నాయి. నక్షత్రాల ఉష్ణోగ్రతల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. మనం అనుకుంటున్న కార్బన్ అణువులు జతకట్టడం అనేది కూడా ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని నక్షత్రాల ఉష్ణోగ్రతలు ఇప్పుడు తెలుసుకుందాం. మనకు జ్వరం వస్తే థర్మామీటర్ నోట్లో ఉంచి ఎంత జ్వరం ఉందో చూస్తాడు డాక్టర్, అవునా? ఉష్ణోగ్రత మాపకాలతో ఏ రోజు ఎంత వేడి ఉందో తెలుసుకోవచ్చు. మరి సుదూర తీరాల్లో మనం ఊహించలేనని కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్న నక్షత్రాలు

ఉష్ణోగ్రతను ఎలా తెలుసుకుంటారు? ఇక ఏ థర్మామీటర్ సహాయంతో కొలవగలిగారు? అంటే నిత్య జీవితంలోని ఒక విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం వంట చేయడానికి వాడే 3 రకాల పొయ్యిలను ఒక్కసారి పరిశీలిద్దాం. అందులో ఒకటి కట్టెల పొయ్యి. ఆ పొయ్యిలో మంట ఎర్రగా వస్తుంది, ఇక వంట అనేది ఆలస్యం అవుతుంది, అవునండి. ఇక 2వది ఏంటి, ఊక పొయ్యి. అంటే అందులోని మంట ఎరుపు పసుపు కలిసినట్టుగా వస్తుంది, వంట అంత ఆలస్యం కాదు. ఇక 3వది గ్యాస్ పొయ్యి. అందులోని మంట బ్లూ కలర్లో వస్తుంది, ఇక వంట అనేది త్వరగా అవుతుంది. ఈ చిన్న పరిశీలన ద్వారా మనకి ఒక విషయం తెలిసి ఉండాలి. వంట త్వరగా తయారైన తీరును బట్టి ఎర్రని మంట కంటే పసుపు రంగు మంటలో, దానికంటే నీలం రంగు మంటలో అధిక ఉష్ణ ఉంటుందని, అవునా? అంటే ఒక మంటలో మనం ఏ ఉష్ణమాపకాన్ని ఉంచకుండానే దాని రంగును బట్టి కూడా దాని ఉష్ణోగ్రతను చెప్పవచ్చు. అలాగే ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాల రంగును చూసి వాటి ఉష్ణోగ్రతను చెప్పవచ్చు. ఇక జాగ్రత్తగా పరిశీలిస్తే రాత్రి వేళలో కనిపించే నక్షత్రాలు అన్ని కూడా ఒకే రంగులో కనిపించవు. కొన్ని ఎర్రగా, కొన్ని పసుపు రంగుగా, కొన్ని నారింజ రంగులో, కొన్ని తెల్లగా, కొన్ని నీలం రంగుగా, ఇలా వివిధ రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అవి కనిపించే తీరును బట్టి ఏవి అధిక ఉష్ణం గలవో, ఏవి కావో మనం తెలుసుకోవచ్చు. అయితే ఆ నక్షత్రాలు అంత సుదూరాలలో ఉండడం వల్ల వాటి ఖచ్చితమైన రంగు మన కంటికి అంత స్పష్టంగా కనిపించదు. కాబట్టి ఏదైనా ఒక పరికరంతో ఆ కాంతిని విశ్లేషిస్తే మనకు ఇంకా చక్కగా వాటి రంగు అనేది కనిపిస్తుంది. ఆ పరికరమే స్పెక్ట్రోస్కోప్. ఇక దీని సహాయంతో నక్షత్రాల ఉష్ణోగ్రతల్ని కొలుస్తారు. ఈ స్పెక్ట్రోస్కోప్ లో చూస్తే మనకు కనిపించే కొన్ని నక్షత్రాల వివరాలు ఈ విధంగా ఉంటాయి. ఇక ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని బట్టి నక్షత్రాలను ఓ, బి, జే, ఎఫ్, జి, కే, ఆర్, ఎం, ఎన్, ఎస్ అని 10 తరగతులుగా విభజించారు. ఇందులో ఆర్ఎన్ఎస్ అనేవి అత్యల్ప ఉష్ణోగ్రతలు కలివి. ఇందులో ప్రకాశ పరిమాణం అంటే మన మామూలు కంటికి కనిపించే విధానం అన్నమాట. ఇక కంటికి కనిపించే ప్రకాశకత్వాన్ని బట్టి దాని ప్రకాశ పరిమాణాన్ని

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఫ్రెండ్స్, మరి ఈనాటి మన కార్యక్రమంలో భూమిపైనే జీవం ఎందుకు పుట్టింది అనే విషయం గురించి తెలుసుకుంటున్నా కదా. మరిప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇలా 10 తరగతులుగా విభజించిన ప్రతి తరగతిని తిరిగి 01, 02, 03, 04 అండ్ సో ఆన్ అని 10 శ్రేణులుగా విభజించారు. ఇందులో మన సూర్యుడు

ఏటో శ్రేణికి చెందినవాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జీవ ఆవిర్భావానికి అత్యంత ప్రాథమిక రూపాలైన కార్బన్ సమ్మేళనాలు. ఈ నక్షత్రాల్లోని ఏ ఏ నక్షత్రాల్లో ఏర్పడతాయి అనేది ఇక్కడ ముఖ్యాంశం కదా. మరి కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ల సమ్మేళనమే కదా జీవ ప్రాథమిక స్వరూపం. ఇక ఈ నక్షత్రాలలో 10,000 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణం కలిగిన నక్షత్రాలలో ఏ పదార్థపు పరమాణువులు సమ్మేళనం చెందలేవు. అయితే తీవ్ర ఉష్ణానికి ఆ పరమాణువులు వేగంగా సంచరిస్తూ ఉంటాయి. ఇక 4,000 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 8,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కలిగిన FGK తరగతులకి చెందిన నక్షత్రాల్లో మాత్రమే ఈ కార్బన్ సమ్మేళనాలు రూపుదిద్దుకోగలవు. అంటే G2 తరగతికి చెంది 6,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉపరితల ఉష్ణోగ్రత కలిగిన మన సూర్యునిలో కార్బన్ హైడ్రోజన్ సమ్మేళనమైన మీథేన్, కార్బన్ నైట్రోజన్ల సమ్మేళనమైన సైనోజన్, 2 కార్బన్ పరమాణువులు సమ్మేళనం చెందిన డైకార్బన్ లాంటి కార్బన్ సమ్మేళనాలు ఉన్నట్లు కూడా కనుక్కున్నారు. మిగిలిన GFK తరగతుల్లోని నక్షత్రాలను పరిశీలించాలి. ఇక కార్బన్ పరమాణువులు ఇలా ఇతర మూలకాలతో సమ్మేళనం చెందే అవకాశం మన సూర్యంలో ఉంది. కాబట్టి సూర్యుడు జీవనదాతే కాదు, జీవన ప్రదాత కూడా. ఇక ఈ చరాచర సృష్టిలో జీవమనే సృష్టి కార్యం జరగడానికి మన సూర్యుడు ఒక ప్రధాన అంశం. ఇది నక్షత్రాల పరంగా జీవానికి నక్షత్రాలకి గల సంబంధం. అధిక ఉష్ణం గల నక్షత్రాలు జీవ ఆవిర్భావానికి ఏ విధంగా కారకాలు కావు? ఇక్కడ MRNS తరగతి నక్షత్రాలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల అవి కారకాలు కావు. పైగా అవి బాల్య యవ్వన దశల్ని దాటి వృద్ధాప్యపు దశకు చేరుకుని ఆరిపోతున్న నభోమూర్తులన్నమాట. ఇక మన సూర్యుని వృద్ధాప్యం కూడా అలానే ఉంటుంది. ఇప్పటి వరకు సూర్యుని పరంగా జీవ ఆవిర్భావానికి సూర్యునికి గల సంబంధాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు భూమికి జీవానికి గల సంబంధం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సూర్యుల్లో కార్బన్ పరమాణువులు కొద్దిగా సాధారణ సమ్మేళనాలు మాత్రమే ఏర్పాటు చేయగలం. ఇంకా జీవోత్పత్తి దశలో ఇది ఇటుకల లాంటిది కూడా కాదు. ఆ ఇటుకల నిర్మాణానికి కావలసిన మట్టి లాంటిది మాత్రమే. ఇక కార్బన్ పరమాణువులు ఎంతో దీర్ఘమైన సంక్లిష్టమైన సంబంధాలను ఒక పెద్ద గొలుసులా ఏర్పాటు చేస్తేనే జీవానికి ఇటుకలు అనదగిన హైడ్రోకార్బన్లు అవుతాయి. అందునుండి ప్రోటీన్ రూపాలనేవి అవతరించగలం. కాబట్టి జీవ నిర్మాణానికి సూర్యునితో పాటు అనుకూలించవలసిన మరొక అంశం ఉందండి, అదే భూమి. ఇక సంక్లిష్టత చెందిన కార్బన్ గొలుసే జీవన నిర్మాణానికి ప్రథమ సోపానం. ఈ సంక్లిష్ట కార్బన్ గొలుసుల నిర్మాణానికి భూ వాతావరణం ఎలా ఉపకరించిందో తెలియాలంటే కార్బన్ గొలుసుల నిర్మాణాలను ఏ ఉష్ణోగ్రతల వద్ద నిలవగలవో తెలుసుకోవాలి. మనం చూస్తూ ఉంటాం, అలాగే వింటూ ఉంటాం, 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటితే వడగాల్పులకు 10 మంది మృతి అని. అవునా? అదే శీతాకాలం 0 డిగ్రీ సెంటీగ్రేడ్లకు పడిపోతే, అదే శీతాకాలం 0 డిగ్రీ సెంటీగ్రేడ్కు పడిపోతే చలిగాలులకు 20 మంది మృతి అని అంటూ ఉంటాం. ఈ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అలాగే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అనేవి జీవుల్లో మన మనుషులకు సంబంధించిన డెడ్ లైన్లు కాని, ఇంతకంటే అధిక ఉష్ణోగ్రతలో అల్ప ఉష్ణోగ్రతలో జీవించగల ఇతర జీవులు కూడా ఉన్నాయి. భూమిపై ఇప్పటి వరకు నమోదు చేయబడిన అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది సహారా ఎడార్లోని లిబియా దేశంలో అజీజియా అనే ప్రాంతంలో 1922 సెప్టెంబర్ 13న దీన్ని రికార్డు చేయడం జరిగింది. అలాగే నమోదు చేయబడిన అత్యల్ప ఉష్ణోగ్రత 68 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది రష్యాలోని సైబీరియా మంచు ఎడారి ప్రాంతంలో 1892 ఫిబ్రవరి నెలలో నమోదు చేయబడింది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజ్నాస్ ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. నమోదు కానటువంటి ఇంతకంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు గల ప్రాంతాలు ఉండే ఉండుంటాయి. అయినా ఈ రెండు ప్రాంతాల్లో జీవులు ఉన్నాయండి. అయినా రెండు ప్రాంతాల్లో జీవులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతంలోని జీవులంతా సుఖజీవనం సాగించకపోయినా అవి మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. ఇక జీవం జతకట్టడానికి అనుకూలమైన వాతావరణం ఈ రెండింటి మధ్య ఉండి ఉండాలి అనేది అర్థమవుతూనే ఉంది కదా. అంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది దీనికి అనువైనది.

ఇప్పుడు ఈ విషయం పరంగా ఒక్కసారి మన భూ స్థితిగతుల గురించి తెలుసుకుంటే, మరి దాని గురించి తెలుసుకుందాం. భూమికి, భూమితో పాటు మిగిలిన గ్రహ ఉపగ్రహాలకు ఈ ఉష్ణ శక్తి సూర్యుని నుండే కదండి లభిస్తుంది. మరి సూర్యుని నుండి లభించే ఉష్ణ శక్తి మనకంటే దూరంలో దగ్గరమైన బుధ శుక్ర గ్రహాలకు అధికంగా, మనకంటే దూరమైన గురు, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో గ్రహాలకు అతి స్వల్పంగా లభిస్తుంది. మన భూమికి, గురునికి మధ్య ఉన్న కుజ గ్రహానికి మాత్రం మరీ చెప్పలేనంత వ్యత్యాసంతో కాకుండా ఇంచుమించు సరిపోల్చదగినంత ఉష్ణరాశి అందుతుంది. ఇక ప్రతి నక్షత్రానికి దాని ఉష్ణోగ్రతను బట్టి దాని ఆవరించి ఉన్న ప్రదేశంలో ఈ జీవ ఆవిర్భావ అనుకూలమైన స్థితి గల ప్రాంతం కొంతమేరకు ఉంటుంది. అయితే మన సూర్యునికి, సూర్యుని నుండి 6 కోట్ల నుండి 16 కోట్ల మైళ్ల మధ్య ఈ అనుకూల ప్రాంతం అనేది ఉంటుంది. ఈ ప్రాంతంలోనే శుక్ర, భూ, కుజ గ్రహాలనేవి సంచరిస్తూ ఉన్నాయి. వీటిలో శుక్రగ్రహ ఉపరితల సగటు ఉష్ణోగ్రత 475 డిగ్రీస్ సెంటీగ్రేడ్, ఇక భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కాగా, కుజోపరితల సగటు ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేడ్, ఇక కుజోపరితల సగటు ఉష్ణోగ్రత -23 డిగ్రీస్ సెంటీగ్రేడ్, ఇక కుజుని కంటే దూరంగా ఉన్న గురుగ్రహ సగటు ఉష్ణోగ్రత -123 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఇప్పుడు చూడండి, సూర్యుని చుట్టూ ఉన్న ఈ జీవ ఆవిర్భావ అనుకూల ప్రదేశంలో ఉన్న ఒక భూగ్రహం మీద మాత్రమే జీవం ఆవిర్భవించి అభివృద్ధి చెందగలదని అర్థమవుతుంది, అవునా? కుజగ్రహం మీద కూడా జీవ ఆవిర్భావానికి అనుకూలమైన స్థితే ఉన్నప్పటికీ అక్కడ మన భూమి మీదలా పరిణామం చెందగల స్థితి లేదని కూడా బోధపడుతుంది. ఇప్పటి వరకు నక్షత్ర స్థితిని, గ్రహ స్థితిని తెలుసుకున్నాం. జీవ ఆవిర్భావానికి ఈ రెండే కాదు, ఇంకా అనేక అంశాలు ఉపకరణాలై ఉన్నాయని కూడా తెలుసుకున్నా కదా. మరి వాటిలో కార్బన్ కూడా ఒకటి, ఆక్సిజన్ మరొకటి, ఇక నీరు ఏర్పడే స్థితి ఇంకొకటి. ఇలాంటి స్థితులుంటే ఈ భూగ్రహం మీదే కాదు, ఈ అనంత విశ్వంలో మరే చోట ఎక్కడైనా జీవం ఉంటుంది, ఉండి తీరాలి. ఇక సూర్యుడు భూమి జీవ ఆవిర్భావానికి ఎలా అనుకూలమైనదో తెలుసుకున్నాం కదా. మరి ఈ జీవావరణలో భూమి మీద ఉన్న వివిధ స్థితుల్లో పదార్థాల అంతర్నిర్మితులను అవి కార్బన్ సమ్మేళనాల ప్రాతిపదికగా సంక్లిష్ట కార్బన్ గొలుసులుగా మారి జీవిగా ఎలా చైతన్యాన్ని సంతరించుకున్నాయో, మరి ఈ విషయాలన్నీ తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

మోడళ్లు, చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4 ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು ಎಂಎಸ್ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್ ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್
2: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್ ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಜೆಪಿ ರೋಡ್ ಭೀಮವರಂ
3: హాయ్ హలో లిజ్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు అది సంగతి. మరి ఈరోజు అది సంగతి కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసానండి. మరి లేట్ చేయకుండా ఆ విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఇంతకుముందు హ్యాండ్ బ్యాగ్ను తగిలించుకునే స్ట్రిప్ ఒకటి వచ్చిందంటే ఆ బ్యాగ్ వాడినంతకాలం అదే ఉండిపోయేది. కానీ ఈ మధ్య వాటికి భిన్నంగా ఆ స్ట్రిప్లను తీసి పెట్టుకోగలిగేలా హ్యాండ్ బ్యాగ్లు తయారవుతున్నాయి. హ్యాండ్ బ్యాగ్కు మ్యాచ్ అయ్యేలా పొడవు పొట్టి స్ట్రిప్లు దాంతో పాటే వస్తున్నాయి. ఇలా కాకుండా హ్యాండ్ బ్యాగ్ మరింత అందంగా కనిపించేలా లేదా కాస్త గ్రాండ్ లుక్ తీసుకొచ్చేందుకు ఉపయోగపడేలా రంగులతో వెండి బంగారు రంగు గొలుసుతో ఉండే రకరకాల స్ట్రిప్లు విడిగా మార్కెట్లో దొరుకుతున్నాయి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. మీ చర్మం పొడిగా ఉంటుందా లేదా జిడ్డుగా ఉంటుందా, దానికి ఏమైనా పోషణ కావాలంటారా? చర్మం పొడిబారిపోతుంటే మీరు ఏం చిట్కాలు పాటించవచ్చో చర్మం గురించిన చాలా విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది వే స్కిన్ అనలైజర్. స్మార్ట్ ఫోన్కు అనుసంధానమై పనిచేసే దీన్ని మీ బొగ్గు మీద 3 సెకండ్లు ఉంచుకుంటే సరి, మీ చర్మ పరిస్థితిని గురించిన సమాచారాన్ని ఇచ్చేస్తుంది ఈ పరికరం. అంతేకాదు, ఇందులోని సెన్సార్లు మీ చుట్టూ ఉన్న గాలిలో తేమ, కిరణాల తీవ్రత లాంటి విషయాల్ని సేకరిస్తాయి. చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని, మీ చర్మ తీరుని విశ్లేషించిన తర్వాత మీరు ఏం చిట్కాలు పాటించవచ్చో సూచిస్తుంది. ఇంటి గోడల మీద ఏ కారణాల వల్లైనా మరకలు పెడితే చూసేందుకు అసహ్యంగా కనిపిస్తాయి. చాలా కొద్ది కాలానికి పాత గోడల్లా కనిపిస్తాయి. ఇక పిల్లలుండే ఇంటి సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. గోడ వాళ్లకు చక్కటి బోర్డే. అలాంటి సమస్యకు సరికొత్త పరిష్కారం డ్రై అండ్ ఎరేజ్ పెయింట్. పారదర్శకంగా ఉండే ఈ రంగును ఇంటి గోడల మీద వేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత దానిమీద గీతలు మరకలు పడినా చక్కగా చెరిపేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంటి గోడను ఓ బోర్డ్లా ఉపయోగించుకోవచ్చు. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. దూర ప్రయాణాలు చేస్తుంటాం. చాలా దూరం కాఫీలు, టీలు దొరకని ప్రదేశాలు ఉండొచ్చు. ఏ వసతి గృహంలోనూ ఉంటాం. మనకు కావాల్సినప్పుడు పాలు, నీళ్లు కాచుకునేందుకు వసతి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఉపయోగపడేలా ఎస్బెట్ పాకెట్ స్టవ్ను తయారు చేశారు. చెయ్యంత పరిమాణంలో ఉండే దీంతో పాటు కర్పూరంలో ఉండే ఫ్యూయల్ కాయిల్స్ వస్తాయి. తెరిచి నిలబెట్టడం ద్వారా వాడుకునే వెళ్ళిన ఈ స్టవ్ మధ్యలో ఒక ఫ్యూయల్ బిల్లని వెలిగించి పెట్టామంటే వేడివేడి టీ తయారైపోతుంది. ఒక బిల్లతోనే అరలీటర్ పాలు కాసుకోవచ్చు. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. కార్ల మీద బోల్డ్ రకాల డిజైన్.

డిజైన్లు వేసి ఉండటం మనం చూసే ఉంటాం. కానీ డ్రైవర్ గుండె చప్పులను బట్టి కదులుతుండే డిజైన్ ఎప్పుడైనా చూసారా? జపాన్కు చెందిన విలాసవంతమైన కార్ల సంస్థ లక్సస్ ఆర్సీఎఫ్ పేరిట ఒక కొత్త కారును డిజైన్ చేసింది. దీనిలోని డ్రైవర్ లేదా అందులో కూర్చున్న వ్యక్తి ఛాతీ దగ్గర ఒక బెల్ట్ లాంటిది అమర్చి దాని సెన్సార్లను మరో పరికరం ద్వారా కారుకు వేసి ఎలక్ట్రోల్యూమిసెంట్ పెయింట్కు అనుసంధానం చేస్తారు. అలా కారులోని వ్యక్తి గుండు కొట్టుకునే విధానానికి అనుగుణంగా రాత్రిపూట కారు మీద డిజైన్ మెరుస్తూ కదులుతూ కనిపిస్తుంటుంది. సాధారణంగా ఉన్నప్పుడు పగటిపూట కారు సిల్వర్ రంగులో కనిపిస్తుంది. మానవ శరీరాన్ని కారుకు అనుసంధానం చేసే సరికొత్త సాంకేతికతతో తయారైన ఈ కారు ప్రపంచంలోనే మొట్టమొదటిది. మరి ఇప్పటి వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాలు సంగమం. సైనింగ్ ఆఫ్ ఆర్జే హారిక.

0: సందర్భంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0881627769623725.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 మస్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
5: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈ రోజు మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
6: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం.
0: నరేంద్రారెడ్డి గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా మేడం?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి
6: చెప్పండి మేడం, ఏం తెచ్చినారు మేడం ఈరోజు టాపిక్?
0: ఈరోజు ఒక మంచి క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నానండి. మరి
6: అడగండి మేడం.
0: రెండు తలలుంటాయి కానీ ఒకటే శరీరం, ఏంటది?
6: రెండు తలలుంటాయి కానీ ఒకటే శరీరం మేడం?
0: అవునండి. దానికి మరి ఆన్సర్ ఏంటంటారు?

0: రెండు తలలు ఉంటాయి కానీ ఒకటే శరీరం. అంటే జంతువా మనిషా మేడం?
1: అదొక వస్తువు అండి.
0: వస్తువా మేడం?
1: అవునండి, అప్పుడే మొదటి క్లూ అయితే చెప్పేశాను. మరి చెప్పండి ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
0: ఏమో ఆలోచించాలి మేడం, తక్కువ రాదు మేడం.
1: సరే అండి, అయితే ఇంట్లో ఆలోచించండి, నేను ఆన్సర్ అయితే తర్వాత చెప్తాను. మరి ఈరోజు ఏం పాట విందామనుకుంటున్నారు మరి?
0: మేడం అపూర్వ సహోదరులు సినిమాలో.
1: ఓకే అండి, ఆ మూవీ నుంచి
0: స్వప్న ప్రియ స్వప్న అనే పాట కావాలి మేడం.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: பிரிய சொன்னாஸ் நீ அந்தம். ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: మీరు చాలా రోజులైంది మేడం వచ్చి, ఈ మధ్య వచ్చినట్లేదు.
0: అవునండి, అవును.
1: అదే ఫస్ట్ గా నేను ఇప్పుడు వినలేదు చాలా. అదే మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయిందమ్మా.
0: ఏంటండి,
1: మూడు నెలలు అయిపోయిందా?
0: మూడు నెలలు లేదండి, అంత గ్యాప్ అయితే రాలేదు. ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా? మరి
1: విన్నా మేడం.
0: మరి చెప్పండి, ఆన్సర్ ఏంటంటారు దానికి?
1: కత్తెర అనుకుంటున్నాను మేడం.
0: కత్తెర అంటారా?
1: లాస్ట్ లో మీరే చెప్తున్నా.
0: సరే అండి, మరి ఈరోజు ఏం పాట విందాం అనుకుంటున్నారు? మరి
1: ఈరోజు అడవి దొంగ సినిమాలో.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచివర్ణ.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా ఉన్నాను. మరి అయితే మొట్టమొదటిగా కార్యక్రమం మొదలుగా నీ పేరు వెళ్ళేదమ్మా, సౌమ్యగానేనా?
0: పల్లవి.
1: పల్లవి పల్లవి, 4-5 రోజుల క్రితం మాట్లాడానమ్మా నీకుతో, ఆగస్టు 2 మాట్లాడాను పల్లవి, గుర్తొస్తుంది?
0: ఓకే అండి,
1: మర్చిపోకుండా నేను గుర్తుంచుకుంటానన్నాను, చాలా సంతోషం పల్లవి.
0: ఓకే అండి, మరి ఈ రోజు అడిగాను, విన్నారా? మరి
1: ఏంటమ్మా వినలేదు, ఒకసారి చెప్పు పల్లవి.
0: రెండు తలలుంటాయి కానీ ఒకటే శరీరం, ఏంటది?
1: అబ్బో, రెండు తలలుంటాయి కానీ ఒకటే శరీరమా?
0: అవునండి. చెప్పేస్తారు దీనికి ఆన్సర్ అనుకుంటున్నాను, మీరు చెప్పేస్తారు అనుకుంటున్నా.
1: ముక్కు అనుకుంటారు. ఏంటి?
0: ఏంటండి
1: ముక్కు? ముక్కుగానేనా? అంటే ముక్కుకి రెండు దూలాలు ఉంటాయి కదా, ఒకటేమో అదే ముక్కుకి రెండు రంధ్రాలు ఉంటాయి, మధ్య రకం ఉండే దూలం అంటారు. నేను అనుకోవటం ముక్కేమనుకుంటున్నాను. మరి
0: అలా అంటారండి? మరి
1: అనుకుంటున్నాను. మరి ఏమో చాలా గమ్మత్తుకుంటున్నామా పల్లవి, ఇలాంటివన్నీ కూడా.
0: మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి
1: తప్పనిసరిగా అమ్మా, తప్పనిసరిగా.
0: ఓకే అండి, మరి ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: నిజంగా ఆలోచించలేదు కానీ పల్లవి, ఒక్క హుషారైన పాట నాకు కొంచెం హెల్ప్ చేయమ్మా, గుర్తు చేయి, హుషారుగా ఉండాలి నాకు, హుషారుగా ఉండాలి. ఏం పాట అడుగుదాం? ఏంటి, నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయమ్మా, మంచి హుషారు, సంగీతం ఏంటి, సాహిత్యం ఏంటి, అన్ని రకాలుగా నిజంగా అదరగొట్టేయాలి, ఓదరగొట్టేయాలి, ఇలాగలా అంటుంటారు, దంచేయాలి, ఇవన్నీ కొన్ని లాంగ్వేజెస్ అనమాట. దేవి శ్రీప్రసాద్ సంగీతం కూడా చాలా అయితే సరే నాకు. మరి వెంటనే దేవి శ్రీప్రసాద్ ఇంట్లోకి శ్రీమంతుడు చిత్రం ఉంది కదమ్మా, మన మహేష్ బాబు గారిది.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: దుబాయ్ వెళ్ళి సెంటేది ఇచ్చా, ఇంకెక్కడికి వెళ్ళేది ఏదో ఇచ్చా అంటారు. ఈ పాట బాగుంటది కదమ్మా పల్లవి.
0: అవునండి, మళ్ళీ మంచి పాట చూస్ చేసుకున్నారు అసలు.
1: మరి నిజంగా చాలా మంచి పాట. నేను శ్రీమంతుడు థియేటర్లోకి వెళ్ళి 2 చూసానమ్మా, 2014.
0: ఓకే అండి,
1: నిజంగా చాలా బాగుంటదమ్మా. నువ్వు చూసావమ్మా పల్లవి సినిమా శ్రీమంతుడు?
0: చాలా సార్లు చూసాను శ్రీమంతుడు,
1: చాలా బాగుంటది కదా. శృతిహాసం నటన కంటే ఎంత బాగుంటదమ్మా, మహేష్ బాబు మాటలేంటి, స్టోరీ మంచి, కళా విధానం బాగుంటది కదా, ఎంతో పేరు వచ్చింది కదా.
0: అవునండి,
1: మరి అటువంటి చిత్రంలో పాట మా పల్లవి వేయబోయే ముందు మా మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు

0: అలాగే మరి శాస్త్రిరావు గారు, బొడ్డేటి జగన్నాథరావు మాస్టారు, బొడ్డేటి జగన్నాథరావు గారు తర్వాత మాణిక్యాలరావు గారు, అలాగే మొన్న ఆగస్టు 2 వినిపించినటువంటి మా మిత్రులు, 10th క్లాస్ మిత్రులు అందరికీ కూడా, మన భీమవరం విష్ణు ఎఫ్ఎం వింటున్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా మంచి ఉషారాని పాట, నాకు నచ్చిన పాట మా పల్లవి ద్వారా వినిపిస్తున్నందుకు సంతోషం కలుగుతూ మా పల్లవిని అభినందిస్తూ సెలవు తీసుకుంటానమ్మా పల్లవి.
1: ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినెస్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, అజయ్ పల్లవి గారికి గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొదలుచూరు.
0: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. ఎలా ఉంది భీమవరంలో వాతావరణం? బాగుందా మేడం?
0: అంతా బాగానే ఉందండి. ఎండగా ఉంది ఈ రోజు అసలు.
1: ఓకే,
0: మరి మీకు అక్కడ ఎలా ఉంది?
1: అంటే మాకు ఇలాగే ఉంది, కరెక్ట్గా ఎండగానే ఉంది. నిన్న కొంచెం పర్వాలేదు కానీ ఇవాళ ఎండ ఉంది.
0: అవునండి. మరి ఒక క్వశ్చన్ అయితే అడిగాను ఈరోజు, మరి విన్నారా?
1: విన్నాను మేడం. పెన్ అనుకుంటున్నాను మేడం, మీరు వాడే పెన్ ఏమో అనుకుంటున్నాను.
0: పెన్ అంటారా? ఓకే అండి. మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? మరి
1: తర్వాత మన ముందు కాలర్ వెంకటరెడ్డి గారు పాపం డేట్లతో సహా ఆయన అన్ని గుర్తుంచుకుంటారు మేడం, చాలా బాగా మాట్లాడతారు.
0: అవునండి.
1: ఏది ఎప్పుడు అది రిలీజ్ అయింది 2014 అన్నారు ఆయనకి, చాలా ఇన్ఫ్లుయెన్స్ మేడం. ఆయన హ్యాట్ చెప్పచ్చు ఆయనకి.
0: ఓకే అండి.
1: తర్వాత ఈ రోజు పాట వచ్చేసి బాలు చిత్రంలో పాట కావాలండి.
0: ఏ మూవీ అండి?
1: బాలు. బాలు.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి?
1: దాని నుంచి ఏదో జరిగిందంటూ నేను చెప్పాను, ఆ పాట కావాలి మేడం.
0: రేగుష్ణు
1: అండ్ పరిహారం పాడతారు.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో పల్లవి గారు.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భవ్య అని మాట్లాడుతున్నానండి, గిద్దలూరు నుండి.
0: భవ్య గారు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా? మరి
1: లేదండి, ఒకసారి నా కోసం చెప్పరా?
0: రెండు తలలుంటాయి కానీ ఒకటే శరీరం, దీనికి ఆన్సర్ ఏంటంటారు?
1: కొంచెం టైం కావాలండి.
0: ఓకే అండి, ఆలోచించండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నేను విమానం మూవీ నుండి రేలా రేలా సాంగ్ వినాలనుకుంటున్నానండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం, ప్రణామం, ధన్యవాదాలు, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు మరి?
1: విజయవాడ నుంచి హిమవంత్ కుమార్.
0: హిమవంత్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, నువ్వు వచ్చావని చెప్పి ఇప్పుడు చేశా. దొరుకుతా లేదా దొరుకుతా లేదా అని చెప్పి.
0: ఓకే అండి, మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగాను, మరి విన్నారా?
1: కత్తిరమ్మా.
0: కత్తిర అంటారా?
1: 100% కత్తిరే, ఇంకా చెప్పక్కల.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను మరి.
1: ఇంకా కదమ్మా.
0: ఓకే అండి, మరి చెప్పండి.
1: ప్రజలకు ఉద్యోగాలు చేయాలి, ఒక కారు సంపాదించాలి, 2 ఇళ్ళు సంపాదించాలి, మిగతా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి, కరెక్టేనా?
0: అంతే అండి, అంతే. మరి చెప్పండి
1: కదా, ఇది ఉద్యోగం.
0: అవునండి,
1: అందుకని అందరూ కూడా అందరికి ఇదే ఆశీర్వాదం. ఇంకా ప్రతి ఉద్యోగం సంపాదించాలి, ఒక కారు సంపాదించుకోవాలి, 2 ఇళ్ళు సంపాదించాలి, నా కోరిక అది.
0: అంతే అండి, బాగా చెప్పారు. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఇంతపాటు నువ్వే చేతల్లి, చాయిస్ మీదే వాయిస్ మాది కదా. ఓకేమ్మా, ఇప్పుడే వింటాను.
0: ఓకే అండి,
1: రైట్.
0: మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్. మేడం గారు
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్. మేడం మార్కాపురం మాది.
0: అశోక్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం మేడం.
0: ఓకే అండి, ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా మరి?
1: లేదు మేడం. ఏం లేదు మేడం, చెప్పండి మేడం ఒకసారి.
0: రెండు తలలుంటాయి కానీ ఒకటే శరీరం, ఏంటది?
1: మేడం పీత అనుకుంటున్నాను మేడం.
0: పీత అంటారండి?
1: నేను ఎక్స్పెక్ట్ చేశాను పీత అని.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇంకొంచెం సేపట్లో చెప్తాను. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: సాంగ్ మేడం బాలు మూవీలో ఇంతే ఇంతే ఆలోచిస్తే అంతా ఇంతే.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే.
1: హలో, శుభోదయం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది అనంతపురం డిస్టిక్ మేడం, గారెలదండ మండలం పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ మాట్లాడుతాను మేడం.
0: సూర్యనారాయణ గారు ఎలా ఉన్నారు?
1: ఏం, మాకు చాలా బాధాకరంగా ఉంది మేడం, ఇక్కడ వర్షాలు లేక మా డిస్టిక్ ఇత్తనం కూడా సరిగ్గా లేదు మేడం.
0: ఓకే అండి.
1: అదరా బదరా పదును అయితే ఏదో కొద్దిగా పాటుగా వేసుకున్నారు మేడం ఇత్తనము, నాకు కొంతమంది వేసుకోలేదు మేడం.
0: ఓకే అండి, త్వరలోనే అక్కడ వర్షాలు రావాలని కోరుకుంటున్నాను.
1: నేరుగా చాలా అంత బాగుండాలని కోరుకుంటున్నాను మనం భీమవరం రేడియో శ్రోతలంతా కూడా.
0: ఓకే అండి, మరి ఈరోజు ఒక ప్రశ్న అయితే అడిగాను, విన్నారా? మరి
1: ఏది వినలేదు మేడం, వడాబుడిగా నేను ట్రై చేశాను తవరకు.
0: ఓకే అండి, మరి చెప్పమంటారా క్వశ్చన్ ఏంటో?
1: చెప్పండి మేడం.
0: రెండు తలలు ఉంటాయి కానీ ఒకటే శరీరం, ఏంటది?
1: కత్తెర ఉంటుంది మేడం.
0: కత్తెర అంటారా? ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: ఈరోజు మేడం సాంగ్ మేడం వందే మాత్రం మూవీ మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: ఆకాశమా నువ్వెక్కడ అనే సాంగ్ ఉంటుంది చూడండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఈరోజు నేను అడిగిన ప్రశ్నకి జవాబు వచ్చేసి కత్తిరండి. మన కాలర్స్ అయితే కొంతమంది సరిగ్గా సమాధానం చెప్పేశారు. ఓకే లిజనర్స్, మరి మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: జిందగీ కే లియే జాన్ జరూరీ హై, జీనే కే లియే అర్మాన్ జరూరీ హై, ఇస్ జాన్ ఔర్ అర్మాన్ కే లియే తేరీ ముస్కాన్ జరూరీ హై, ఔర్ ఓ ముస్కాన్ కే లియే మేరీ జాన్ దే దూంగా యా కిసీ కీ జాన్ లూంగా.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

గత 19వ శతాబ్దములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapatiraju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics, Dr. Mathavarapu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
3: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంటు బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM 90.4.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
2: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే గాయత్రి. వెల్కమ్ టు థీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ థీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు థీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ థీన్ మార్ కార్యక్రమంలో మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే బాలా త్రిపురం అని ఫ్రమ్ ద మూవీ బ్రహ్మోత్సవం. మహేష్ బాబు అండ్ కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు అండ్ ప్రణీత లీడ్ రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మిక్కీ జే మేయర్ అందించగా, రాహుల్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే కృష్ణ చైతన్య గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసే వద్దాం. ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెల్లెలా ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే అబ్ తుమ్ హీ హో ఫ్రమ్ ద మూవీ అష్కి 2. ఆదిత్య రాయ్ కపూర్ అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మీతో అందించగా, అజిత్ సింగ్ అండ్ పాలక్ ముచ్చల్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. నిజ నెట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. నిజ్ నిట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేం ప్లే చేసేబోతున్నా ఈ తెలుగు సాంగ్ ఏంటంటే బయ్యారి బామ ఫ్రమ్ ద మూవీ తమ్ముడు. పవన్ కళ్యాణ్, ప్రీతి అండ్ అదితి లీడర్స్ కి నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే రమణ గోగుల అందించగా, రమణ గోగుల ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: just love me. Just love me. Just love me. Just love me. Just love me.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: సో లిసనర్స్, ఒక సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా ఈ హిందీ సాంగ్ ఏంటంటే

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా ఈ తెలుగు సాంగ్ ఏంటంటే ఏమైంది ఈ వేళ ఫ్రమ్ ద మూవీ ఆడవారి మాటలకు అర్థాలే వేరే. వెంకటేష్ అండ్ త్రిషా లీటోస్ నడించిన ఈ సబ్ హెట్ మూవీకి మ్యూజిక్ అయితే యువన్ శంకర్ రాజు అందించగా నరయ్య ఆలపించిన ఈ సబ్ హెట్ సాంగ్ కి

0: అయితే కులశంకర్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సపైత్ స్వామి కోసం ప్లే చేసేబోతున్నాం. ఇస్ నిట్ అండ్ ఎంజాయ్.
1: Can you feel her? Is your heart speaking to her?

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సో లిజనర్స్, ఒక సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే చమ్ చమ్ ఫ్రమ్ ద మూవీ బాగి. టైగర్ ష్రాఫ్ అండ్ శ్రద్ధా కపూర్ లీడర్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే మీట్ బ్రోస్ అందించగా, మొనాలీ ఠాగూర్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే కుమార్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. లిజనర్స్, ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: సో లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే మనసా వాచా నిన్నే తలచా ఫ్రమ్ ద మూవీ గోదావరి. సుమంత్ అండ్ కమల్ని ముఖర్జీ లీడ్ రోల్స్ గా నడిచిన ఈ సపరేట్ మూవీకి మ్యూజిక్ అయితే కేఎం రాధాకృష్ణన్ అందించగా, పి ఉన్ని కృష్ణన్ అండ్ కేఎస్ చిత్ర గారు కలిపి ఆలపించిన ఈ సపరేట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వేటూరి సుధారామమూర్తి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సపరేట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: లిసనర్స్ విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
6: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
5: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
6: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
5: ఫోన్ 7738351695.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.